శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్ పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 శ్రావణ మాసం 12వ రోజు అనగా క్రీస్తు శకం 2026వ సంవత్సరం ఆగస్టు నెల 3వ తేదీ సోమవారం. ఇప్పుడు సమయం 5:56. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణంలో హిందీలో 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి

0: శ్రోతలు భక్తిరంజని కార్యక్రమం శివభక్తి గీతాలు వింటున్నారు. ఇప్పుడు విందాం.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: ప్రకటన విన్నారు.

0: సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: శ్రోతలు ఇంతవరకు భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ శివభక్తి గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి భక్తిరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:40. ఇప్పుడు విన్నాం సూక్తి సుధా కార్యక్రమంలో ఆర్ సాయిలు గారు అందించే సూక్తులు.
1: పుస్తకం సరస్వతి స్వరూపం, అది చదవటం కూడా ఒక కళే. అట్లని పుస్తకం చదవటము అందరికీ రుచించదు, కాని పుస్తకం చదువులకే నేస్తం. స్నేహితులు లేని వారికి పుస్తకము ఒక చక్కని నేస్తం. పుస్తకం నిజంగా ఒక విజ్ఞాన ఖని. అది చదివిన కొద్దీ అందరి కొత్త విషయాలు బోధపడతాయి. కవి ఆ పుస్తకం ఎందుకు రాశాడో, అతని మనోభావాలు ఎలా వ్యక్తపరిచాడో, అందరి పాత్రలు వాటి సంభాషణ సరళి ఎలా ఉంటుందో పుస్తకము కళ్లతో చూస్తే తెలీదు. అది చదివితే గాని అందలి గూఢార్థము బోధపడుతుంది. ఒక మంచి పుస్తకము మనకు ఒక చక్కని నేస్తం అని గాంధీజీ గారు కూడా అన్నారు. ఆయన తీరిక సమయాల్లో శ్రీరామాయణము, మహాభారతము, గీత తదితర గ్రంథాలు చదివేవారు. ఎవరైనా మహాపురుషులు ఏదైనా దేవాలయాలకు వస్తే అక్కడ మహాభారతము, రామాయణ పఠనము జరిగిందా, ప్రవచనాలు చేశారా అని అడుగుతారు. అలా జరగని ఆలయాల్లో వారు కాలు పెట్టరని పెద్దలంటారు. అంటే పుస్తక పఠనానికి అంత గొప్ప విలువ ఉన్నదన్నమాట. అలా నాటి పురాణ కథలు, రామాయణ మహాభారతాలు, వేదాలు, వేదాంగాలు, ఉపనిషత్తులు తదితరాలు అన్ని పుస్తక రూపాలే. మన పూర్వీకుల చరిత్రను తెలుసుకోవాలంటే అలనాడు మహాకవులు, ఋషులు రాసిన లేఖలే ఈనాడు మనము చదువుతున్న గాథలు. పుస్తక రూపంలో ఉన్న వాటిని చదవటం వల్లనే కదా అలనాటి చరిత్ర, మన పూర్వీకుల ఘనత మనకు తెలియవస్తుంది. పుస్తక పఠనం ద్వారానే మనం వేల సంవత్సరాల సంస్కృతిని తెలుసుకోగలుగుతున్నాం. పుస్తకాలు అలనాడు తాటి ఆకులు అంటే తాళపత్రాలపైన రాసేవారు. వాటిని తాళపత్ర గంధ్రాలు అంటారు. కాగితము, అక్షరాల ముద్రణ వచ్చిన తర్వాత అలనాటి సమాచారాన్ని పుస్తక రూపంలో మనకు అందుబాటులోనికి వచ్చాయి. రామాయణ మహాభారతాలు, వేదాలు, ఉపనిషత్తులు అన్ని అలాంటి రాతలే. అంతెందుకు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానాన్ని తాళపత్రాలపైననే రాసి మనకందించారు. అవి చదవటం వల్లే కదా అందరి కాలజ్ఞానము బోధపడుతుంది. ఆయన రాసిన కాలజ్ఞానము ఈనాడు మనము కళ్లారా చూస్తున్నాము. అందుకే పుస్తక పఠనము యొక్క గొప్పతనాన్ని గ్రహించి సంఘ సంస్కృతులు, నాయకులు అలనాటి చరిత్రను గ్రంథాల రూపాల్లో ఉంచి చదవరులకు అందించారు. అందుకే గ్రంథాలయాలు విజ్ఞానానికి గనిలాంటివి అన్నారు కొందరు విఘ్నులు. అందుకని పుస్తక పఠనానికి ప్రోత్సహించటానికి గ్రామ గ్రామాన సార్వత్రిక గ్రంథాలయాలు నెలకొల్పి అందులో అనేక గొప్ప గ్రంథాలు, నవలలు, చక్కని సాహిత్యము, చరిత్ర, శాస్త్ర విజ్ఞానము మనకందిస్తున్నారు. పాఠశాలల్లో పిల్లలకు పాఠ్య గ్రంథాలు ప్రవేశపెట్టి ఉన్నత చదువులకు సైతము పాఠ్య గ్రంథాలే దోహదపడుతున్నాయి. పుస్తకం చదివేవారు బిగ్గరగా చదవటం కన్నా మౌన పఠనమే మంచిదని పెద్దలంటారు. గ్రంథాలయాల్లో మౌన పఠనానికే అధిక ప్రాధాన్యత ఇస్తారు. పుస్తకము ఎంత ప్రాధాన్యతను సంతరించుకున్నదంటే శ్రీరామాయణ గ్రంథము, గీత మనం రోజు చదవకున్నా ఆ గ్రంథరాజములు మన ఇంట్లో ఉంచుకుని నిత్యం పూజిస్తే భగవంతుడు సంతోషిస్తాడంటారు. నిత్యము చదివితే మరీ మంచిదంటారు పెద్దలు. అంటే పుస్తక పఠనంకు ఎంత గొప్ప స్థానము ఇచ్చారో దీనివల్ల మనకు బోధపడుతుంది. తీరిక సమయాల్లో మంచి పుస్తకాలు అందరూ తప్పక చదివి అందరి విజ్ఞాన సారస్వాన్ని ఆకలింపజేసుకుని సమాజానికి ఆదర్శప్రాయులు కావాలి.
0: శ్రోతలు ఇంతవరకు ఆర్ సాయిలు గారు అందించిన సూక్తులు విన్నారు. ఇంతటితో ఈనాటి సూక్తి సుధా కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 6:55 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. మాదక ద్రవ్య రహిత వికసిత్ భారత్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. తెలంగాణను ప్రపంచ స్థాయి పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. దివ్యాంగుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని గనులు భూగర్భ వనరుల శాఖ మంత్రి కొని రవీంద్ర పేర్కొన్నారు. జాతీయ అవయవదాన అవగాహన దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. వార్తల వివరాలు. మాదక ద్రవ్య రహిత వికసిత్ భారత్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన నషామక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప అభియాన్ కార్యక్రమంలో విజయవాడలో లోక్భవన్ నుంచి దృశ్య మాధ్యమం ద్వారా ఆయన నిన్న పాల్గొన్నారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్పరిణామాలపై యువతలో అవగాహన పెంపొందాల్సిన అవసరం ఉందని అన్నారు.
1: ఫర్ ఏ నషాముక్త్ భారత్ దట్ ఈస్ డ్రగ్ ఫ్రీ ఇండియా ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ క్యాంపెయిన్ ఈస్ టు యునైట్ ద నేషన్స్ యూత్ టు ఎంపవర్ దెమ్ యాజ్ డ్రగ్ ఫ్రీ హెల్దీ అండ్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్. యాజ్ యూఆర్ ఆల్ అవేర్, డ్రగ్ అబ్యూస్ కెన్ లీడ్ టు హెల్త్ ఇష్యూస్, డిక్లైన్ ఇన్ అకాడమిక్ పర్ఫార్మెన్స్ అండ్ సోషల్ ఐసోలేషన్. యూత్ ఇన్వాల్వ్డ్ ఇన్ డ్రగ్ అబ్యూస్ మే ఫేస్ లీగల్ ఇష్యూస్ అండ్ దేర్ ఫ్యామిలీస్ సఫర్ ద కాన్సిక్వెన్సెస్ బోత్ ఇమోషనలీ అండ్ ఫైనాన్షియలీ.
0: మత్తురహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ దేశవ్యాప్తంగా మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం 100 వారాల అవగాహన కార్యక్రమాన్ని జాతీయ ఉద్యమంగా నిర్వహించాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్ వద్దు బ్రో పేరుతో విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. అలాగే ఈగల ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి సమాజ భాగస్వామ్యంతో డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తున్నామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. తెలంగాణను ప్రపంచ స్థాయి పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. అమెరికా పర్యటనలో భాగంగా ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ప్రతినిధుల సమావేశంలో ఆయన నిన్న ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ది కార్యక్రమాలు, భవిష్యత్ ప్రణాళికలను విదేశీ ప్రతినిధులు ప్రవాస భారతీయులకు వివరించారు. 2040 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో తెలంగాణ రైజింగ్ 2047 ప్రణాళికను అమలు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే భారత్ ఫ్యూచర్ సిటీ ఏర్పాటు ద్వారా పెట్టుబడులను ఆకర్షించేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. అమెరికాలోని తెలుగు పారిశ్రామికవేత్తలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టి రాష్ట అభివృద్దిలో భాగస్వాములు కావాలని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కోరారు. దివ్యాంగుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని గనులు భూగర్భ వనరుల శాఖ మంత్రి కొని రవీంద్ర తెలిపారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో రాష్ట దివ్యాంగుల కార్పొరేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు 3 చక్రాల సైకిళ్లను మంత్రి నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నడవని స్థితిలో ఉన్న వారికి సహకారం అందించేందుకు రాష్ట వ్యాప్తంగా సుమారు 1800 ట్రైసైకిళ్లు అందిస్తున్నట్లు తెలిపారు. దివ్యాంగులకు పెన్షన్ను 6000 రూపాయలకు పెంచడంతో పాటు వారికి స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి తెలియజేస్తూ
2: రాష్ట్ర వ్యాప్తంగా కూడా దివ్యాంగులకి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతాయని, త్రిచక్ర వాహనాలను కూడా వారికి అందించడం జరుగుతుంది. 45 లక్షల రూపాయలతో వాహనాలు వారికి అందించడం జరుగుతుంది. ప్రభుత్వం దివ్యాంగులకి పెన్షన్లు మరి 6000 రూపాయలు చేయడం జరిగింది. అలాగే పూర్తిగా మంచాన పరిణామం అయితే 15000 రూపాయలు అందిస్తున్నాం. అది కాకుండా బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణం మహిళలకే కాకుండా దివ్యాంగులకు కూడా గతంలో 50% మాత్రమే టికెట్ రాయితీ ఉండేది. ఇవాళ దివ్యాంగుల సోదరులందరూ కూడా 100% రాయితీ ఇస్తూ ఇవాళ
0: నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్ లో పులుల సంరక్షణ నిర్వహణ చర్యలను సమగ్రంగా అధ్యయనం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 5 సభ్యులతో అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి కె పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ కమిటీని నియమించారు. ఇటీవల నల్లమనాడులో ఆడపులి అనుమానాస్పద మృతి ఘటనపై స్పందించిన ఉప ముఖ్యమంత్రి పులులు వాటి ఆవాసాల సంరక్షణపై సమగ్ర నివేదిక సమర్పించాలని కమిటీకి సూచించారు. పులుల జనాభాకు ఎదురవుతున్న ముప్పులు, సంరక్షణ చర్యలు, సిబ్బంది సామర్థ్యాల పెంపు, మౌలిక సదుపాయాల బలోపేతం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగంపై సిఫార్సులు చేయాలని ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. జాతీయ అవయవదాన అవగాహన దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. అవయవదానం ద్వారా ఎంతో మందికి తిరిగి జీవితాన్ని అందించవచ్చనే అంశం పట్ల అవగాహన కలిగించేందుకు ప్రతి ఏటా మా దేశంలో ఆగస్టు 3వ తేదీన అవయవదాన అవగాహన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. సహజంగా మరణించిన, రోడ్డు ప్రమాదంలో మరణించిన, బ్రెయిన్ డెడ్ అయిన వారి అవయవాలను అవసరమైన వారికి అమర్చడం ద్వారా వారికి నూతన జీవితాన్ని ప్రసాదించవచ్చు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ సంచికలో అవయవదాన విశిష్టత గురించి ప్రముఖంగా ప్రస్తావించారు. ప్రాణాపాయంలో ఉన్నవారిని కాపాడే మహత్తర కార్యక్రమమైన అవయవదానం చేసేందుకు మరింత మంది ముందుకు రావాలని ప్రధానమంత్రి పిలుపునిస్తూ,
3: ఆధునిక మెడికల్ సైన్స్ కే ఇస్ దౌర్ మే ఆర్గన్ డొనేషన్ కిసీ కో జీవన్ దేనే కా ఏక్ బహుత్ బడా మాధ్యమ బన్ చుకా హై. కహతే హై జబ్ ఏక్ వ్యక్తి మృత్యు కే బాద్ అప్నా శరీర దాన్ కర్తా హై తో ఉస్సే 8 సే 9 లోగో కో ఏక్ నయా జీవన్ మిల్నే కీ సంభావనా బన్తీ హై. సంతోష్ కీ బాత్ హై క్యా దేశ్ మే ఆర్గన్ డొనేషన్ కే ప్రతి జాగరూకతా భీ బఢ్ రహీ హై. साल 2013 में हमारे देश में ऑर्गन डोनेशन के 5000 से भी कम केसेस थे.
0: వికసిత్ భారత్ లక్ష్య సాధనలో ఎలక్ట్రిక్ వాహనం కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర బొగ్గు గల్ల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లో ఒక ప్రైవేటు వాహన పరిశ్రమ రూపొందించిన తొలి ఎలక్ట్రిక్ బస్సుతో పాటు ఇథనాల్ ఆధారిత విద్యుత్ జనరేటర్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, విద్యుత్ వాహనాలు, వ్యాక్సిన్ తయారీ, గ్రీన్ ఎనర్జీ తయారీ వంటి అనేక రంగాల్లో భారత్ ప్రపంచ దేశాలతో పోటీ పడుతోందని తెలిపారు. అరుదైన ఖనిజాల విషయంలో స్వయం సమృద్ది సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రస్తుతం దేశంలో బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తిని తగ్గించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో భూగర్భ కోల్ గ్యాసిఫికేషన్, తెలంగాణలో ఉపరితల కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులను చేపట్టనున్నట్టు మంత్రి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా గోడంట్లలో బ్రహ్మకుమారిల ఆధ్వర్యంలో నిర్వహించిన నషామక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అవగాహన కార్యక్రమంలో చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవితానయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి మంత్రి మాదక ద్రవ్యాల నిర్మూలన ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, దేశాన్ని మాదక ద్రవ్యాల రహితంగా తీర్చిదిద్దే జాతీయ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మత్తు పదార్థాల బారిన పడకుండా యువతను కాపాడడం అందరి ఉమ్మడి బాధ్యత అని అన్నారు. యువతలో అవగాహన పెంచేందుకు రాష్ట వ్యాప్తంగా ర్యాలీలు, క్రీడా కార్యక్రమాలు, వాకథాన్లు నిర్వహిస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా అద్దంకిలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ 148 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి సీఎంఆర్ఎఫ్ చెక్కులను వినపంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేద కుటుంబాలకు ఆరోగ్య సంరక్షణ అందించేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి సహాయపడుతుందని చెప్పారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు చేరేలా ఎన్డీఏ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అనంతరం ప్రజల నుంచి వైద్య పత్రాలను స్వీకరించిన మంత్రి సమస్యలను సత్వరమే పరిశీలించి పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల నియోజకవర్గంలో 4.38 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న పులిమద్ది రహదారి అభివృద్ది పనులకు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ నిన్న భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్స్ ఎండీఆర్ పథకం కింద ఈ నిధులను మంజూరు చేసినట్టు చెప్పారు. నాణ్యత ప్రమాణాలతో రహదారిని నిర్మించి ఈ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న రవాణా ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. నంద్యాల నియోజకవర్గంలోని అన్ని రహదారులను దశల వారీగా అభివృద్ది చేస్తామని మంత్రి తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాదక ద్రవ్య రహిత వికసిత్ భారత్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. తెలంగాణను ప్రపంచ స్థాయి

0: आकाशवाणी संप्रति वार्ताः श्रूयन्ताम् प्रवाचकः पुनीत त्रिपाठी। अथ वार्ताः। प्रधानमंत्री नरेन्द्र मोदी अवदत् यत् यथा भारतं विकसित भारत दिशि अग्रेसरति तथा देशस्य युवानः शारीरिक रूपेण सुदृढाः मानसिक रूपेण सबलाः आत्मविश्वासेन च परिपूर्णाः भवितुमर्हन्ति। ह्यः नवदिल्ल्यां विकसित भारत संकल्पाभियानस्यान्तर्गतं नशा मुक्त युवाभियानस्य दृश्य श्रव्य अन्तर्जालीय माध्यमेन शुभारम्भावसरे भाषमाणः प्रधानमन्त्री अवदत् यत् युवानः सर्वदा मादकद्रव्येभ्यः दूरं तिष्ठेयुः अथ स्वस्थजीवनचर्यां च अङ्गीकुर्युः। असौ एतदपि अवदत् यत् अस्य अभियानस्य शुभारम्भेण मादकद्रव्यदुरुपयोगस्य विरुद्धं शतसप्ताहकात्मकस्य राष्ट्रव्यापिनः जनभागीदारी इत्यस्य अभियानस्य आरम्भः जातः।
1: विकसित भारत संकल्प अभियान के लिए नशा मुक्त युवा, इस मूवमेंट का नाम ही इसके संकल्प को स्पष्ट करता है। क्योंकि आज जब देश ने विकसित भारत का लक्ष्य तय किया है तो इसके लिए आवश्यक है देश का युवा तन से स्वस्थ हो, मन से स्वस्थ हो, आत्मविश्वास से भरपूर हो और ड्रग्स जैसी घातक आदत से हमेशा हमेशा दूर हो, यही इस अभियान का उद्देश्य है।
0: अस्मिन् कार्यक्रमे देशस्य 28,000 स्थानेभ्यः 1,00,000 युवानः भागं गृहीतवन्तः। अत्र माय भारत इत्येतस्य राष्ट्रिय सेवा योजनायाः च स्वयंसेवकाः, महाविद्यालय विद्यालय विश्वविद्यालयानां प्रतिनिधयः, युवकमण्डलानां अशासकीय संघटनानां च तथा आध्यात्मिक संस्थानां सदस्याश्च भागं गृहीतवन्तः। केन्द्रीय युव कार्य क्रीडा मंत्री डॉ मनसुख मांडविया अवदत् यत् मादक द्रव्य मुक्त भारतस्य स्वप्नं केवलं जनसहभागितया यूनां नेतृत्वेन च पूर्णा भवितुमर्हति। विकसित भारत संकल्पाभियानस्यान्तर्गतं नशा मुक्त युवाभियानस्य राष्ट्रिय शुभारम्भानन्तरं असौ फरीदाबाद स्थिते अमृत चिकित्सालये आयोजिते एकस्मिन् कार्यक्रमे एतदवदत्। डॉक्टर मांडविया एतत् शतसप्ताहकात्मकम् अभियानं यूनः राष्ट्र निर्माणे प्रवर्तयितुं राष्ट्रव्यापी जनान्दोलनम् इति वर्णितवान्। बिहार गुजरात मध्य प्रदेशानां च त्रयाणां विधानसभा क्षेत्राणां उपनिर्वाचनानां कृते अद्य मतगणनायै सर्वाः व्यवस्थाः कृताः सन्ति। बिहारस्य बांकीपुरे, गुजरातस्य मंजलपुरे, मध्यप्रदेशस्य दतिया आसने च मतदानं गतमासस्य 30 दिनांके जातम्। अद्य प्रातः 8 मतानां गणना आरभ्यते। प्रथमं पोस्टलिति मतपत्राणां गणना भविष्यति, तदनन्तरं प्रातः 8:30 मतदानयन्त्रेषु अभिलेखितानां मतानां गणना भविष्यति। निर्वाचनायोगेन त्रिषु राज्येषु सुगम गणनां सुनिश्चेतुं दृढ सुरक्षा व्यवस्था कृतास्ति। मध्यप्रदेशे दतिया विधानसभा क्षेत्रस्य गणना प्रशासकीय पॉलिटेक्निक महाविद्यालये भविष्यति, यत्र 20 गणना पट्टिकाः स्थापिताः सन्ति। राष्ट्रपतिपदासीना द्रौपदी मुर्मू अद्य ओडिशा राज्यस्य त्रिदिवसीयायां यात्रायां भविष्यति। यात्रावधौ राष्ट्रपतिः गंजम जनपदस्य कटक भुवनेश्वर ब्रह्मपुर तप्तापानी स्थलेषु शैक्षणिक सांस्कृतिक आधिकारिक कार्यक्रमेषु भागं ग्रहीष्यति। अद्य राष्ट्रपतिः कटक नगरे जगद्गुरु कृपालु विश्वविद्यालयस्य उद्घाटनं करिष्यति। 11 स्पर्धानां समापनानन्तरं ह्यः ग्लास्गो नगरे भव्यसमारोहेण राष्ट्रमण्डल क्रीडा सम्पन्ना। भारतमेकोनचत्वारिंशत् पदकैः सह पदकतालिकायां 4th अधिगतवत्। एतेषु 13 स्वर्णपदकानि, 17 रजतपदकानि, 9 कांस्यपदकानि च सम्मिलितानि सन्ति। इति वार्ताः।
2: आकाशवाणी निजामाबाद केन्द्रम्। సమయం 7 గంటలు. ఇప్పుడు విందాం.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ప్రసార వివరాలు. ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్ పై ఈరోజు ప్రసారమే కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ ప్రసారంలో 7:15 ప్రభాత లారీ కార్యక్రమంలో ముందుగా ప్రబోధగీతం వింటారు. అనంతరం 7:30 అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ కలిలవాడి నిజామాబాద్ వారి ప్రాజెక్ట్ కార్యక్రమంలో డయాబెటాలజిస్ట్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు అందించే సలహాలు సూచనలు వింటారు. 8 గంటలకు బృందావన్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాజెక్ట్ కార్యక్రమంలో ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషనవీన్ గారు అందించే సలహాలు సూచనలు వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ కె గోపీకృష్ణ గారు అందించే సలహాలు సూచనలు వింటారు. 8:45 సినీ రంజని కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు వింటారు. 9:00 హృదయ రాగాలు కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇక 10:00 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. 12:00 హిందీలో, 12:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 12:10 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 12:30 తెలుగులో వార్తలు, 12:40 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు. 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు. ఈ కార్యక్రమాలన్నీ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 3:00 వివిధ భారతి హిందీ కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి. ఈ సాయంత్రం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. సాయంత్రం 5:00 అభిరుచి శ్రోతృత్వాల ద్వారా కూడే తెలుగు సినీ గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 5:30 జానపద సంగీతం కార్యక్రమంలో జానపద గీతాలు వింటారు. 5:45 సినీ రంజని కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు వింటారు. 6:00 హిందీలో, 6:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 6:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వింటారు. 6:20 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:30 ప్రబోధ గీతం వింటారు. 6:35 సినీ రంజని కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు వింటారు. 6:50 వ్యవసాయ సూచనలు, 7:05 తెలుగులో వార్తలు. ఈ 2 కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 7:15 పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:00 అభిరుచి శ్రోతల ఉత్తరాల ద్వారా కూడే తెలుగు స్నేహితుల కార్యక్రమం ప్రసారమవుతుంది. పార్లమెంట్ సమీక్ష వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 లలిత సంగీతం కార్యక్రమంలో లలిత గీతాలు వింటారు. 8:45 హిందీలో, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ 3 కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 9:30 హైదరాబాద్ కేంద్ర కార్యక్రమాలు వింటారు. 10:00 పార్లమెంట్ వర్షాకాల సమావేశంలో ప్రశ్నోత్తరాల సమయం. 11:00 హిందీలో, 11:05 ఆంగ్లంలో వార్తలు. ఈ 3 కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 11:10 ఈనాటి ప్రసారం ముగుస్తుంది. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణంలో తెలుగులో వార్త ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.
4: ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుండి 3 రోజుల పాటు ఒడిశాలో పర్యటిస్తారు. బ్రిక్స్ కూటమి దేశాల జాతీయ గణాంక సంస్థల అధిపతుల సమావేశం భారత అధ్యక్షతన ఈరోజు నుండి 2 రోజుల పాటు లక్నోలో జరుగుతుంది. చురుకైన ప్రజా భాగస్వామ్యం, యువత నాయకత్వం ద్వారానే డ్రగ్స్ రహిత భారతదేశం అనే కల సాకారమవుతుందని కేంద్ర మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ నిన్న రాత్రి అధికారికంగా ముగిశాయి. దీంతో 2030 అహ్మదాబాద్ కామన్వెల్త్ గేమ్స్ కౌంట్ డౌన్ అధికారికంగా ప్రారంభమైంది. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుండి 3 రోజుల పాటు ఒడిశాలో పర్యటిస్తారు.

పర్యటనలో భాగంగా రాష్టపతి కటక్, భువనేశ్వర్, బ్రహ్మపూర్, గంజాం జిల్లాలోని తప్తపాని ప్రాంతాల్లో జరిగే పలు విద్యా, సాంస్కృతిక, అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాష్టపతి ఈరోజు కటక్లో జగద్గురు కృపాలు విశ్వవిద్యాలయాన్ని ప్రారంభిస్తారు. రేపు దక్షిణ ఒడిశాలో జరిగే పలు కార్యక్రమాలకు హాజరయ్యే ముందు తప్తపాని సమీపంలోని మా కంధుని దేవి ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. రాష్టపతి పర్యటన నిమిత్తం విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. భువనేశ్వర్, కటక్లలో సుమారు 40 ప్లాటూన్ల పోలీసు బలగాలను మోహరించారు. రాష్టపతి కార్యక్రమాలు సజావుగా సాగేలా ట్రాఫిక్ నియంత్రణ, నిఘా, ఇతర భద్రతా చర్యలను ముమ్మరం చేశారు. బ్రిక్స్ కూటమి దేశాల జాతీయ గణాంక సంస్థల అధిపతుల సమావేశం భారత అధ్యక్షతన ఈ రోజు నుండి 2 రోజుల పాటు లక్నోలో జరుగుతుంది. స్థితిస్థాపకత, ఆవిష్కరణలు, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తం ఆధారంగా ఈ సమావేశం జరుగుతుంది. ఇది డేటా నాణ్యత, ఆవిష్కరణలు, గణాంక వ్యవస్థల పట్ల ఉన్న నిబద్దతను ప్రతిబింబిస్తుంది. ప్రధాన బ్రిక్స్ గణాంక ఉత్పత్తులను బలోపేతం చేయడం, జాతీయ గణాంక వ్యవస్థల్లో ఆవిష్కరణలు, సంస్కరణలు, డేటా వ్యాప్తి, అందుబాటులు పెంచడం, స్థూల ఆర్థిక రంగాల వారి గణాంకాలను బలోపేతం చేయడం ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం. బీహార్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని 3 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపుకు ఈరోజు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. బీహార్లోని బాంకీపూర్, గుజరాత్లోని మంజల్పూర్, మధ్యప్రదేశ్లోని దతియా నియోజకవర్గాలకు గత నెల 30వ తేదీన పోలింగ్ జరిగింది. ఈ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత ఉదయం 8:30 నుండి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లలో నమోదైన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఈ 3 రాష్ట్రాల్లో లెక్కింపు ప్రక్రియ సజావుగా సాగేందుకు ఎన్నికల సంఘం గట్టి భద్రతా ఏర్పాట్లు చేసింది. ఆల్ ఇండియా కోటా కింద ఎంబీబీఎస్, ఇతర అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం మొదటి విడత కౌన్సిలింగ్ రేపటి నుండి ప్రారంభమవుతుంది. అలాగే 2026-27 బ్యాచ్ విద్యా సంవత్సరం సెప్టెంబర్ 8 నుండి ప్రారంభమవుతుంది. మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం డీమ్డ్ కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు మొదటి విడత కౌన్సిలింగ్ రేపటి నుండి ఈ నెల 17 వరకు జరుగుతుంది. కాలేజీల్లో చేరడానికి చివరి తేదీ 2022. 2వ విడత కౌన్సిలింగ్ 2024 నుండి సెప్టెంబర్ 2 వరకు, 3వ విడత కౌన్సిలింగ్ సెప్టెంబర్ 10 నుండి సెప్టెంబర్ 18 వరకు జరుగుతుంది. ఇక మిగిలిన సీట్ల భర్తీ సెప్టెంబర్ 28 నుండి అక్టోబర్ 3వ తేదీ వరకు షెడ్యూల్ చేయబడింది. ఆ తర్వాత కాలేజీల్లో చేరడానికి చివరి తేదీ 10 అక్టోబర్. రాష్ట కోటా సీట్ల విషయానికొస్తే మొదటి విడత కౌన్సిలింగ్ ఈ నెల 13 నుండి 22వ తేదీ వరకు జరుగుతుంది. 2వ విడత కౌన్సిలింగ్ 30 నుండి సెప్టెంబర్ 8 వరకు, 3వ విడత కౌన్సిలింగ్ సెప్టెంబర్ 16 నుండి సెప్టెంబర్ 26 వరకు నిర్వహిస్తారు. రాష్ట కోటా కింద మిగిలిపోయిన సీట్ల భర్తీ 3 నుండి 5 వరకు జరుగుతుంది. కౌన్సిలింగ్ లో పాల్గొనే అన్ని విద్యా సంస్థలు, రాష్ట కౌన్సిలింగ్ అధికారులు, నిర్దేశిత సంస్థలు ఈ షెడ్యూల్ను ఖచ్చితంగా పాటించాలని ఎంసీసీ ఆదేశించింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. చురుకైన ప్రజా భాగస్వామ్యం, యువత నాయకత్వం ద్వారానే డ్రగ్స్ రహిత భారతదేశం అనే కల సాకారమవుతుందని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన వికసిత్ భారత్ సంకల్ప అభియాన్ కోసం నషాముక్త యువ జాతీయ ప్రారంభోత్సవానంతరం మంత్రి మాట్లాడుతూ, ఈ 100 వారాల ప్రచారంలో దేశ నిర్మాణంలో యువతను సమీకరించే లక్ష్యంతో చేపట్టిన దేశవ్యాప్త ప్రజా ఉద్యమమని అన్నారు. వికసిత్ భారత్ విజన్ను సాధించడంలో ఆరోగ్యవంతమైన, అవగాహన కలిగిన, సాధికారత పొందిన యువత ప్రధాన భూమిక పోషిస్తుందని పేర్కొన్నారు. మై భారత్ వేదిక 2,24,00,000 కంటే ఎక్కువ మంది యువతను దేశ నిర్మాణ కార్యక్రమాలతో అనుసంధానించిందని మంత్రి తెలిపారు. వికసిత్ భారత్ దిశగా ముందుకు సాగుతున్న ప్రస్తుత తరుణంలో దేశ యువత శారీరకంగా దృఢంగా, మానసికంగా బలంగా, ఆత్మవిశ్వాసంతో ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలో నిర్వహించిన నషాముక్త యువ ఫర్

0: कर देता है और जब परिवार में समाज में ऐसा होता है और कहीं ना कहीं राष्ट्र की शक्ति भी कमजोर पड़ जाती है और इसलिए हमें हर एक युवा को नशे के चुंगल में फंसने से बचाना है।
1: నిన్న రాత్రి గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ ముగియడంతో 2030 అహ్మదాబాద్ కామన్వెల్త్ గేమ్స్ కౌంట్డౌన్ అధికారికంగా ప్రారంభమైంది. ముగింపు వేడుకల సందర్భంగా జరిగిన బాధ్యతల అప్పగింత ప్రదర్శనలో భారతదేశం తన ప్రాచీన తత్వశాస్త్రం, సమకాలీన కళాత్మకత, సాంస్కృతిక వైభవాన్ని మేళవించి ప్రపంచానికి అహ్మదాబాద్ ఘనంగా ఆహ్వానం పలికింది. కింగ్ చార్లెస్ III తరఫున హాజరైన ఎడన్బర్గ్ డ్యూక్ ప్రిన్స్ ఎడ్వర్డ్ గ్లాస్గో క్రీడలు ముగిసినట్టు అధికారికంగా ప్రకటించారు. 4 ఏళ్ల తర్వాత జరగబోయే 24వ కామన్వెల్త్ గేమ్స్ సంబరాల కోసం అహ్మదాబాద్ ను సందర్శించాలని అన్ని దేశాల అథ్లెట్లకు పిలుపునిచ్చారు. వేదికపై కామన్వెల్త్ గేమ్స్ జెండా ప్రదర్శనతో అధికారిక హ్యాండోవర్ ప్రక్రియ ప్రారంభమైంది. 11 రోజుల పాటు జరిగిన పోటీల తర్వాత 2026 గ్లాస్గో క్రీడల్లో 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్యాలతో కలిపి మొత్తం 39 పతకాలు గెలుచుకుని పతకాల పట్టికలో 4వ స్థానంలో నిలిచిన భారత అథ్లెట్లు సంతృప్తితో స్వదేశానికి పయనమయ్యారు. అరుణాచల్ ప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే రేపటి వరకు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవులు, ఒడిశా, ఛత్తీస్గఢ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కోస్తాంధ్ర, కేరళ, మాహే, లక్షద్వీప్, ఉత్తర కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, అండమాన్ నికోబార్ దీవుల్లో రేపటి వరకు ఈదురుగాలులు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. జమ్మూకాశ్మీర్ కథువా జిల్లాలోని ఉజ్ బహుళార్థ సాధక ప్రాజెక్టు ప్రస్తుత స్థితిగతులు, దశలవారీ అమలు ప్రణాళికను కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ సమీక్షించారు. ఈ ప్రాజెక్టు అమలు బాధ్యతలను నిర్వర్తిస్తున్న జలశక్తి మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థ వాప్కోస్ అధికారులతో మంత్రి సమావేశమయ్యారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ రోజు నుండి 3 రోజుల పాటు ఒడిశాలో పర్యటిస్తారు. బ్రిక్స్ కూటమి దేశాల జాతీయ గణాంక సంస్థల అధిపతుల సమావేశం భారత అధ్యక్షతన ఈ రోజు నుండి 2 రోజుల పాటు లక్నోలో జరుగుతుంది. చురుకైన ప్రజా భాగస్వామ్యం, యువత నాయకత్వం ద్వారానే డ్రగ్స్ రహిత భారతదేశం అనే కల సాకారమవుతుందని కేంద్ర మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ నిన్న రాత్రి ముగిసాయి. దీంతో 2030 అహ్మదాబాద్ కామన్వెల్త్ గేమ్స్ కౌంట్డౌన్ అధికారికంగా ప్రారంభమైంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
2: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, 7:15.

ఈనాటి ప్రభాతలారి కార్యక్రమంలో ముందుగా ప్రబోధ గీతం వింటారు. అనంతరం 7:30 అనిల్ స్టాబెటిస్ కేర్ సెంటర్ కలిల్వాడి నిజామాబాద్ వారి ప్రాజెక్ట్ కార్యక్రమంలో డయాబెటీస్

ఇన్ఫెక్టాలజిస్ట్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు అందించే సలహాలు సూచనలు వింటారు. 8 గంటలకు బృందావన్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషనవీన్ గారు అందించే సలహాలు సూచనలు వింటారు. ముందుగా విందాం ప్రబోధ గీత.

0: నవోదయగీతం విన్నారు. ఇప్పుడు విందాం.
1: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
2: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల.
3: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
2: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ,
3: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
2: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణులు,
3: ద్వారకా నగర్, నిజామాబాద్.
2: సెల్ 9032323258. సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.
1: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
2: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
1: 24 గంటలు, అత్యవసర సేవలు.
2: NABH గుర్తింపు.
1: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
4: మాతృత్వం ఒక మధురమైన వరం.
5: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
4: సంప్రదించండి
5: డాక్టర్ బండారి సుజాత,
4: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో,
5: ఖలీల్ వాడి, నిజామాబాద్.
4: ఫోన్ 0846225334.
2: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి
1: డాక్టర్ వినోద్ పవార్, లక్ష్మారెడ్డి హాస్పిటల్ ఎదురుగా, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
2: సెల్ 9444004837.
6: ముఖాన్ మొటిమల, గజ్జా బొబ్బలా,
7: సై బాల్,
6: నడువల కామరా,
7: సై బాల్,
6: బురద పుల్లా,
7: సై బాల్.
8: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి, సై బాల్.
9: పిఎం జయ్, అబ్ గరీబో కి జయ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
3: ప్రకటనలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు పాట విందాం.

0: తేజా చిత్రం కోసం కారుణ్య రమేష్ వినయగమాల పెంచిన పాటను విన్నారు. శ్రోతలు వింటున్నారు ప్రభాతలరి కార్యక్రమం. ఇప్పుడు విందాం అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ కలిల్వాడి నిజామాబాద్ వారి ప్రాజెక్ట్ కార్యక్రమంలో డయాబెటాలజిస్ట్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు ఇచ్చే సలహాలు సూచనలు.
1: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు డాక్టర్ అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా ఖలీల్వాడి నిజామాబాద్. డాక్టర్ అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్.
2: షుగర్ షుగర్ షుగర్ ఇటీవలి కాలంలో ఎక్కువగా వినపడుతున్న వ్యాధి, అంతకన్నా వేగంగా వ్యాపిస్తున్న వ్యాధి.
1: కారణాలు ఏవైనా కావచ్చు, కానీ ఇది ప్రాణాంతక వ్యాధిగా పరిణమిస్తూ జీవన విధానాన్ని అస్తవ్యస్తం చేస్తుంది.
2: సరైన కారణాలు తెలుసుకుని వ్యాధి నివారణ పద్ధతులు పాటించి దీన్ని నియంత్రించుకోవడమే ఏకైక మార్గం.
1: సంప్రదించాల్సిన చిరునామా
2: డాక్టర్ టి అనిల్ కుమార్, డయాబెటీస్ కౌన్సిలర్.
1: డాక్టర్ అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా ఖలీల్వాడి నిజామాబాద్. ఫోన్ 9963090230.
3: గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు మనము ఇన్సులిన్ గురించి సంబంధించిన విషయాలు, డయాబెటీస్ ఇన్సులిన్ కి సంబంధము, తర్వాత ఇన్సులిన్ సంబంధించిన రకాలు, దాన్ని ఏ టైంలో వేసుకోవాలి, ఎలా వేసుకోవాలి, తర్వాత దాని అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ వాటి గురించి చర్చించుకుందాం. ఫస్ట్ ఇన్సులిన్. ఇన్సులిన్ అంటే ఏంది? ఇన్సులిన్ అంటే హార్మోన్. ఈ హార్మోన్ ఏదైతే ఉందో బాడీలో బీటా కణాలను ఉంటాయి. ఇది ప్యాన్క్రియాస్ గ్రంథిలో, ప్యాన్క్రియాస్ అనే గ్రంథి ఉంటుంది, దాంట్లో ఆల్ఫా సెల్స్ ఉంటాయి, బీటా సెల్స్ ఉంటాయి. బీటా సెల్స్ లో ఇన్సులిన్ ఉత్పత్తి అవ్వడం జరుగుతుంది. యూజువల్ గా ఇన్సులిన్ ఈ హార్మోన్ ఏదైతే ఉందో ఉత్పత్తి తగ్గడం గాని, పనితత్వం తగ్గడం వల్ల కానీ డయాబెటీస్ రావడం జరుగుతుంది. సో ఇన్సులిన్ అనేది మనకు బాడీలో ఉత్పత్తి అయ్యే హార్మోన్. తర్వాత మనకు బయట నుండి ఇంజెక్షన్ రూపంలో కూడా తీసుకోవచ్చు. షుగర్ పేషెంట్స్ కి డెఫిషియన్సీ ఉంటుంది, బాడీలో ఇన్సులిన్ ఉత్పత్తి అనేది తగ్గుతుంది కాబట్టి మనం బయట నుండి ఇన్సులిన్ ఇంజెక్షన్ రూపంలో తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇన్సులిన్ టాబ్లెట్ రూపంలో అవైలబుల్ లేదు. మనకు టాబ్లెట్ల రూపంలో కూడా ట్రై చేశారు, ఓరల్ ఇన్సులిన్స్ ట్రై చేసినారు, కాకపోతే బయో అవైలబిలిటీ అంటారు. అంటే మనం 100 యూనిట్లు బాడీలో ఇన్హేల్ చేసినాం అనుకోండి, అది 10 యూనిట్లే పని చేస్తుంది. సో అది మళ్ళా బ్యాన్ చేయడం జరిగింది, దాన్ని మార్కెట్ నుండి విత్డ్రా చేయడం జరిగింది. ఈ ఇంజెక్షన్ రూపంలో ఏంటంటే సబ్క్యూటేనియస్, మన చర్మం కింద తీసుకోవడం అన్నట్టు. చాలా అంటే చిన్న నీడిల్స్ తో కూడా వస్తుంది. ఇవాళ రేపు మనకు బాటిల్స్ తీసుకునే వాళ్ళకి కూడా ఇన్సులిన్ 31 గేజ్ సిరింజెస్ వచ్చినాయి. మనకు దోమకుట్టు కన్నా తక్కువ నొప్పి ఉంటుంది. దోమకుడితే ఎంత నొప్పి ఉంటుందో దానికన్నా తక్కువ నొప్పి ఉంటుంది. కాకపోతే ఏంటంటే సబ్క్యూటేనియస్ లో అబ్జార్ప్షన్ మనకు 100% ఉంటుంది. సో ఇన్సులిన్ మనకు డిస్కవర్ చేసింది బ్యాంటింగ్ అండ్ బెస్ట్. ఇన్సులిన్ డిస్కవరీ కన్నా ముందు చాలా మంది డయాబెటీస్ పేషెంట్స్ మరణించడం జరిగింది. ఇన్సులిన్ డిస్కవరీ తర్వాత మనకు లైఫ్ చాలా చాలా ఎక్స్పెక్టెన్సీ పెరిగింది డయాబెటీస్ పేషెంట్స్ లో. సో ఇన్సులిన్ అనేది అద్భుతం. మనకు టోటల్ 6000 రకాల మందులు అవైలబుల్ ఉన్నాయి. వీటిలో ఇన్సులినే వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసిన్. అంటే దానికి ర్యాంకింగ్ 1 ర్యాంకింగ్ వచ్చింది. అంటే ఇది చాలా చాలా చాలా ఇంపార్టెంట్ మెడికేషన్. చాలా మంది షుగర్ పేషెంట్లు కొద్దిగా భయపడతా ఉంటారు ఇన్సులిన్. ఎందుకు భయపడుతుంటారంటే వాటితో మనకు నొప్పి వస్తుంది అనే ఫీలింగ్ ఉంటుంది. కానీ చాలా మంది పేషెంట్స్ ఉన్నారు, 30 ఏండ్లు 20 ఏండ్లు కూడా ఇంజెక్షన్లు తీసుకునే వాళ్ళు ఉన్నారు. అంటే ఫస్ట్ ఒక 10-15 డేస్ నొప్పి లేకపోతే అబ్నార్మల్ ఫీలింగ్ ఉంటుంది, తర్వాత అసలు నొప్పి అనేది పేషెంట్స్ కంప్లైంట్ చేయట్లేదు. తర్వాత మనకు ఇన్సులిన్ వచ్చేసి ఎప్పుడు తీసుకోవాలనేది కూడా ఇంపార్టెంట్. ఇన్సులిన్ అనేది ఇప్పుడు మనకు మందులు ఇచ్చి చూసినాం, పెద్దవాళ్లలో టైప్ 2 డయాబెటీస్ అంటాము, అది కామన్. 90% పేషెంట్స్ టైప్ 2 డయాబెటీస్ ఉంటారు. ఆ టైప్ 2 డయాబెటీస్ అంటే పెద్దవాళ్లకు వచ్చే డయాబెటీస్. దీంట్లో ఏంటంటే ఫస్ట్ 10-15 ఇయర్స్ టాబ్లెట్స్ తో పనిచేస్తుంది. ఒక్కోసారి హై డోస్ మందులు అంటే 3-4 రకాలు టాబ్లెట్స్ ఇచ్చినా గానీ షుగర్ కంట్రోల్ కాకపోవడం జరుగుతుంది, వాళ్లలో ఇన్సులిన్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. కొంతమందిలో 1-2 ఇయర్స్ డయాబెటీస్ ఉంటుంది, కానీ కిడ్నీలో ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది మొదటి దశనో రెండో దశనో. సో కిడ్నీ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి బెస్ట్ మెడికేషన్ మనకి ఇన్సులినే. ఇన్సులిన్ ఏంటంటే మనకు షుగర్ కంట్రోలే కాకుండా బాడీలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. దాంతో మనకు మంచి తత్వం అనేది వస్తుంది, అంటే వెల్బీయింగ్ అంటాం మంచి తత్వం అనేది. తర్వాత బరువు పెరగడం జరుగుతుంది. బరువు అనేది చాలా మంది నెగిటివ్ సెన్స్ లో తీసుకుంటారు, కానీ ఇన్సులిన్ వల్ల బరువు ఏదైతే ఉందో మాంసం పెరగడం జరుగుతుంది, కొవ్వు పెరగదు. సో మాంసం ఏదైతే పోతుందో షుగర్ కంట్రోల్ లేని వాళ్ళలో, హై షుగర్ ఉన్న వాళ్లకు మాంసం పోతుంది బాడీ నుండి, వెయిట్ లాస్ వీక్నెస్ వస్తుంది. సో ఆ వెయిట్ లాస్ వీక్నెస్ రికవర్ తొందరగా చేస్తుంది ఇన్సులిన్. అంటే మాంసం పెంచుతుంది, వెయిట్ పెంచుతుంది, తర్వాత వెల్బీయింగ్ అనేది కూడా ఇంప్రూవ్ చేస్తుంది మనకు ఇన్సులిన్. అదే కాకుండా మనకు పేషెంట్స్ కొంతమంది గాయాలవుతాయి, కాళ్ళలో పుండ్లు గాయాలు ఇవి అవుతాయి. సో కాళ్ళల్లో రక్త సరఫరా నరాలను ఇంప్రూవ్ చేసే మందు కూడా ఇన్సులిన్. ఇన్సులిన్ ఏంటంటే షుగర్ ఫాస్ట్ గా కంట్రోల్ చేయడమే కాకుండా మనకు కాళ్ళల్లో రక్త సరఫరా పెంచుతుంది, తొందరగా పుండు 2 నెలల్లో మానాల్సిన పుండు 1 మంత్లో మానే అవకాశం ఉంటుంది. వాళ్లకు 2 టాబ్లెట్స్ తో షుగర్ కంట్రోల్ ఉన్నా గానీ ఇన్సులిన్ ఇవ్వడం ద్వారా తొందరగా పుండు మానడం జరుగుతుంది. కాబట్టి టాబ్లెట్ డోస్ తగ్గించేసి వాళ్ళకు కొద్దిగా ఇన్సులిన్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మనకు ఆపరేషన్ టైంలో కూడా విపరీతమైన స్ట్రెస్ ఉంటుంది, పేషెంట్స్ కి చాలా స్ట్రెస్ ఉంటుంది. ఆ టైంలో కూడా మనం ఇన్సులిన్ ఇవ్వడం వల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది. మనకు ఆపరేషన్ కన్నా ఒక 15 డేస్ ముందు ఆపరేషన్ టైంలో హాస్పిటల్లో ఉన్న టైంలో ఒక 4-5 రోజులు ఇన్సులిన్ ఇవ్వడం, మళ్ళీ డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా ఒక 15 రోజులు ఇన్సులిన్ ఇవ్వడం, దాని తర్వాత మళ్ళీ మనం టాబ్లెట్స్ కి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. చాలా అంటే చిన్న చిన్న ఆపరేషన్స్ నుండి పెద్ద హార్ట్ ఆపరేషన్స్ దాకా టెంపరీగా అయినా ఇన్సులిన్ ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ షుగర్ 15 దాటిన వాళ్ళలో ఇన్సులిన్ ఇవ్వడం జరుగుతుంది, బాడీలో ఇన్సులిన్ ఉత్పత్తి అనేది తగ్గిపోతుంది. మనం టాబ్లెట్స్ ద్వారా అధిక ఇన్సులిన్ బాడీలో ఉత్పత్తి చేయలేకపోతాం కాబట్టి బయట నుండి ఇన్సులిన్ ఇవ్వడం జరుగుతుంది. ఇన్సులిన్ తీసుకునే విధానం ఎక్కువ మనం వాడేది 30/70 ప్రపోర్షన్ ఇన్సులిన్. 30/70 అంటే పొద్దున బ్రేక్ఫాస్ట్ కన్నా అరగంట ముందు వేసుకుంటే 30% బ్రేక్ఫాస్ట్ తో పనిచేస్తుంది, మధ్యాహ్నం 70% పనిచేస్తుంది. అంటే పొద్దున వేసుకున్న ఇన్సులిన్ 12 గంటలు పనిచేస్తుంది. చాలా మంది ఏం చేస్తారంటే ఈ 30/70 ఇన్సులిన్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తే మధ్యాహ్నం అన్నం టైంలో వేసుకుంటారు, నైట్ డిన్నర్ టైంలో వేసుకుంటారు. అది కూడా రాంగ్ అవుతుంది, ఎందుకంటే 6 అవర్స్ టైంలో మనం 2 ఇంజెక్షన్స్ తీసుకుంటున్నాం. అలా కాకుండా పొద్దున బ్రేక్ఫాస్ట్ కన్నా అరగంట ముందు, నైట్ డిన్నర్ కన్నా అరగంట ముందు వేసుకుంటే పొద్దున ఇన్సులిన్ 12 గంటలు, రాత్రి ఇన్సులిన్ 12 గంటలు పనిచేస్తుంది. పొద్దున మనకు టిఫిన్ తో పాటు మొత్తం ఇన్సులిన్ అంతా పనిచేయదు, ఓన్లీ 30% పనిచేస్తుంది. ద డ్యూరేషన్ ఆఫ్ యాక్షన్ 12 అవర్స్. చాలా మంది పేషెంట్ కంప్లైంట్ ఏంటంటే కొద్దినే ఫుడ్ తీసుకుంటాం సార్, ఇంత డోస్ ఇన్సులిన్ ఇస్తున్నారు, ఏం కాదా సరిపోతుందా ఫుడ్ అనేది వాళ్ళ క్వశ్చన్. కానీ 30% ఇన్సులిన్ ఇంజెక్షన్ దాంట్లో పనిచేస్తుంది. తర్వాత చాలా మంది ఇన్సులిన్ ఫుడ్ తీసుకున్న తర్వాత తీసుకుంటారు ఇన్సులిన్. సో యూజువల్ గా మనకేంటంటే డైజెషన్ టైమ్ 1.5 అవర్ 1.5 అవర్ తర్వాత ఇన్సులిన్ ది పీక్ యాక్షన్ 2 అవర్స్. సో మనకు బ్రేక్ఫాస్ట్ కన్నా అరగంట ముందు వేసుకుంటే ఇన్సులిన్ యాక్షన్ 2 అవర్స్ కి వస్తుంది. మనం తీసుకున్న ఆహారం 1.5 అవర్ పడుతుంది డైజెస్ట్ కావడానికి. 1.5 అవర్ తర్వాత షుగర్ లెవెల్స్ పెరుగుతాయి రక్తంలో. అదే టైంలో మనకి ఇన్సులిన్ పనిచేసి ఆ షుగర్ లెవెల్స్ తగ్గించింది అనుకోండి, మనకు బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. ఎలాగో తీసుకుంటున్నాం ఇంజెక్షన్, ఆ తీసుకునేది ఏదో కరెక్ట్ పద్ధతిలో టిఫిన్ కన్నా అరగంట ముందు తీసుకోవాలి. తర్వాత చాలా మంది చేయలకు ఇన్సులిన్ తీసుకుంటారు చేయళ్ల మీద. ఆ చేయళ్ల మీద అయితే మనకు మచ్చలు కనబడతాయి, తర్వాత అక్కడ ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, నొప్పి ఎక్కువ ఉంటుంది. యూజువల్ గా పొట్ట మీద తీసుకోవడం బెటర్ పొద్దున టైంలో, సాయంత్రం టైం తొడల మీద తీసుకోవడం బెటర్. మళ్ళీ తీసుకున్న చోటనే కాకుండా మార్చుకుంటూ ఒక్కొక్క పొజిషన్ మార్చుకుంటూ, అంటే రౌండ్ సర్కిల్ లాగా, ఒకరోజు ఇక్కడ ఒకరోజు ఇక్కడ ఒకరోజు ఇక్కడ అన్నట్టు తొడ చుట్టుపక్కల మొత్తం తీసుకోవడం, కడుపు చుట్టుపక్కల తీసుకోవడం, ఒక తీసుకున్న పాయింట్ దగ్గర కాకుండా మార్చుకుంటూ తీసుకోవాలి, సో దట్ నొప్పి ఉండదు. తర్వాత మనకు చిన్న స్పిరిట్ బాటిల్ కొనుక్కోవడం, దాంట్లో ఈ కాటన్ దూది దాంట్లో అద్దేసి తీసుకునే ముందు తీసుకున్న తర్వాత జస్ట్ ఇలా ఇలా రాసినాం అనుకోండి, అక్కడ ఎర్రదనము లేకపోతే దురద లాంటి అలాంటి ప్లస్ నొప్పి ఇవన్నీ ఉండకుండా ఉంటాయి. తర్వాత ఇన్సులిన్ లో చాలా రకాలు ఉన్నాయి, ఎక్కువ వాడేది మాత్రం మనకు 30/70 ప్రపోర్షన్ ఇన్సులిన్. కొన్ని డిజైనర్ ఇన్సులిన్స్ అని కూడా వచ్చినాయి, అంటే బాడీలో ఇన్సులిన్ ఏ విధంగా అయితే ఉంటుందో అదే టైప్ ఆఫ్ ఇన్సులిన్ మనకు మ్యానుఫ్యాక్చర్ చేయడం జరిగింది. అది కొద్ది కాస్ట్ లో ఉంటుంది, పెన్ రూపంలో అవైలబుల్ ఉంటుంది డిజైనర్ ఇన్సులిన్. అవేలా అంటే మనకు విత్ ఫుడ్ కూడా తీసుకోవచ్చు, అంటే అరగంట ముందు ఆగాల్సిన అవసరం లేదు, వాటి పీక్ యాక్షన్ 1.5 అవర్ డిసైడ్ అయిపోతుంది. సో వాళ్ళకి ఏంటంటే విత్ బ్రేక్ఫాస్ట్ అంటే ఇన్సులిన్ తీసుకుని ఇమీడియట్ గా టిఫిన్ కూడా చేయొచ్చు. కొన్ని 24 గంటలు పనిచేసే ఇన్సులిన్స్ ఉన్నాయి. 24 అవర్స్ అంటే పొద్దున ఒకసారి వేసుకుంటే 24 గంటలు పనిచేస్తుంది, మళ్ళీ నెక్స్ట్ డే అదే టైం అంటే ఫిక్స్డ్ టైం వేసుకోవాలి. పొద్దున 9 గంటలకు వేసుకున్నారు అనుకోండి, నెక్స్ట్ డే 9 గంటలకు వేసుకోవడం బెటర్. ఈ మధ్య కాలంలో ఏంటంటే 3 రోజులు పనిచేసే ఇన్సులిన్స్ కూడా వచ్చినాయి, ఒకసారి వేసుకుంటే 3 రోజుల దాకా ఇన్సులిన్ అవసరం ఉండదు. సో మనం సండే వేసుకున్నాం, వెడ్నెస్డే వేసుకోవాలి, వెడ్నెస్డే అంటే బుధవారం వేసుకోవాలి, బుధవారం తర్వాత మళ్ళీ సండే వేసుకోవాలి, అంటే ఒక ఇన్సులిన్ మనకు ఆల్మోస్ట్ 3 డేస్ పనిచేస్తుంది. కాకపోతే దాంట్లో డిసడ్వాంటేజ్ ఏంటంటే ఆ ఇన్సులిన్ వేసుకున్నప్పుడు కూడా ప్రతి ఫుడ్ ప్రతి మీల్ బ్రేక్ఫాస్ట్ తోనే ఇంకో రకం ఇంజెక్షన్, లంచ్ తో ఇంకో రకం ఇంజెక్షన్, డిన్నర్ తో ఇంకో రకం ఇంజెక్షన్. సో దాంట్లో ఏంటంటే ఇప్పుడు ఫర్దర్ రీసెర్చ్ ఎలా జరుగుతుందంటే ఒక్క షార్ట్ ఇన్సులిన్ తీసుకుంటే మీకు 7 డేస్ పనిచేసే విధానంలో కూడా ఉంది. సో ఈ ఇన్సులిన్ పంప్స్ అని వచ్చినాయి, పంప్స్ లో కూడా మనకి నో ర్యాపిడ్ ఇన్సులిన్, ఏదైతే మనకు షార్ట్ యాక్టింగ్ ఇన్సులిన్ డిజైనర్ ఇన్సులిన్ అన్నామో ఆ ఇన్సులిన్ దాంట్లో పెట్టేస్తే ఒక ప్రిక్ ఇచ్చినాం అనుకోండి పంప్ లో, 5 రోజుల దాకా మళ్ళీ మనము సూది కూర్చాల్సిన అవసరం ఉండదు. దానికి అటాచ్డ్ క్యాథెటర్ ఉంటుంది, దాంట్లోనే ఇన్సులిన్ బుడ్డి పెట్టేస్తే 5 డేస్ దాకా మనకు మళ్ళీ ప్రిక్ చేయాల్సిన అవసరం ఉండదు. తర్వాత ఇన్సులిన్ గురించి చాలా అపోహలు ఉన్నాయి. ఒక పేషెంట్ అడుగుతారు సార్ ఇన్సులిన్ వల్ల బొక్కలు అరుగుతాయని. సార్ ఇన్సులిన్ అనేది అనబాలిక్ హార్మోన్, అంటే గ్రోత్ పెంచుతుంది బాడీలో, మజిల్ మాస్ పెంచుతుంది, మాంసాన్ని పెంచుతుంది, తర్వాత మనకు ఫ్యాట్ మెటబాలిజం జరుగుతుంది అంటే కొవ్వు అంతా కరుగుతుంది, తర్వాత మాంసం పెరుగుతుంది, వెల్బింగ్ ఉంటుంది అంటే బాడీ బిల్డింగ్ ఉంటుంది ఎప్పుడైనా ఇన్సులిన్ తోని, బొక్కలు గ్రోత్ ఉంటుంది, బొక్కల్ని గట్టిపరుస్తుంది. సో బొక్కలు అరగడం అనేది ఎట్టి పరిస్థితుల్లో జరగదు. కొంతమంది అడుగుతారు కిడ్నీలు ఎఫెక్ట్ అవుతాయా ఇన్సులిన్ వాడడం వల్ల. ఇన్సులిన్ బెస్ట్ మందు అండి కిడ్నీ ఇంప్రూవ్ చేయడానికి. కిడ్నీ ఏంటంటే 5 దశల్లో ఉంటుంది. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్, ఫిఫ్త్ స్టేజ్. మనకు సెకండ్ అండ్ ఫస్ట్ స్టేజ్ లో డిటెక్ట్ అయినా గానీ ఆ టైంలో ఇన్సులిన్ తీసుకుంటే డెఫినెట్ గా కిడ్నీ మళ్ళా రివర్స్ అయ్యి మంచిగా అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అదే థర్డ్ స్టేజ్ లో తీసుకున్నాం అనుకోండి ఇన్సులిన్, థర్డ్ స్టేజ్ లో కూడా అట్లీస్ట్ థర్డ్ స్టేజ్ నుంచి ఫోర్త్ స్టేజ్ రాకుండా కాపాడుతుంది. సో ఇన్సులిన్ కిడ్నీ పేషెంట్స్ కి నంబర్ వన్ మెడికేషన్. దాంతో 1% కూడా హార్మ్ జరగదు. కొంతమంది ఏమంటారంటే సార్ ఇన్సులిన్ వాడిన తర్వాత నాకు రెగ్యులర్ గా లో షుగర్ అవుతుంది, ఒక 2 సార్లు పడిపోయినా అంటారు. అంటే ఇన్సులిన్ తీసుకోవడం వల్ల ఎందుకంటే ఫాస్ట్ గా యాక్ట్ చేస్తుంది, తొందరగా షుగర్ కంట్రోల్ చేస్తుంది కాబట్టి. ఒక్కోసారి మనం టైం కి ఫుడ్ తినలేదు, ఇన్సులిన్ ఆ రోజు ఎక్సైజ్ ఎక్కువ చేసినాము, సో ఇన్సులిన్ పనిచేస్తుంది, మళ్ళీ మనకు ఫుడ్ అనేది ఫాస్ట్ గా డైజెస్ట్ అయిపోయి లో షుగర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇన్సులిన్ పేషెంట్స్ కి ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్. వాళ్ళు కొద్దిగా చాక్లెట్స్ తర్వాత లేకపోతే మనకు ఏదైనా పండు గాని ఏదైనా దగ్గర పెట్టుకోవడం బెటర్. ఎప్పుడైనా ఫుడ్ లేట్ అవుతుంది అనుకోండి కొద్దిగా చక్కెర చాయ్ తాగడము లేకపోతే చాక్లెట్స్ తీసుకోవడం ఇలాంటివి చేయాలి. యూజువల్ గా టైమింగ్ ఆఫ్ ఫుడ్ అనేది కరెక్ట్ గా ఉంటే మనకు దీనివల్ల ఇన్సులిన్ వల్ల ప్రాబ్లం కాదు. తర్వాత ఇన్సులిన్ చాలా మందులు ఏంటంటే ఒక 3-4 times కంటి ఆపరేషన్ కోసం వస్తారు, 3-4 times మందులు ఇస్తాము తగ్గదు షుగర్, సార్ మీరు ఇన్సులిన్ తీసుకోండి షుగర్ తొందరగా వచ్చే అవకాశం ఉంటుందని చెప్తాం. యూజువల్ గా మనకు ఇన్సులిన్ ఇవ్వడం వల్ల 100% నార్మల్ వస్తుందని కాదు, అది కూడా ఒక మందే. అంటే పేషెంట్ కి డోస్ వేరీ అవుతుంది. ఒక 1-2 times విజిట్ తర్వాతనే మనకు షుగర్ కంట్రోల్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒకటే పేషెంట్ కి 10 points ఇచ్చినాం అనుకోండి, తక్కువ డౌన్ అయ్యే అవకాశం ఉంది. ఇంకో పేషెంట్ కి 10 points ఇచ్చినాం అనుకోండి ఇన్సులిన్, అసలు అది సరిపోనే సరిపోదు. కొంతమందికి మనకు 100 points ఇచ్చినా సరిపోదు, 60 points ఇచ్చినా సరిపోదు. ఒక్కొక్క పేషెంట్ కి ఒక్కొక్క లాగా రెస్పాన్స్ ఉంటుంది. సో దీన్ని టైట్రేషన్ అంటాం. ఇవాళ ఇన్సులిన్ ఇచ్చినాం, మళ్ళీ ఒక 5 days or 10 days పిలుస్తాం, మళ్ళీ డోస్ పెంచడమో తగ్గించడమో చేస్తాం. అంటే ఇన్సులిన్ స్టార్ట్ అయినప్పుడు మాత్రం ఒక 10-10 days కి 2-3 సార్లు మీ డాక్టర్ని కలవాలి. మీరు ఒక చిన్న పేపర్ లో పెట్టుకుని ఏమేమి డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవాలి. ఇన్సులిన్ గురించి మంచి అవగాహన ఉంటే ఇన్సులిన్ తో అన్ని లాభాలే. మెయిన్ ఏంటంటే ఇన్సులిన్ ఈవెన్ టాబ్లెట్స్ తో కూడా లో షుగర్ అవుతుంది, హైపోగ్లైసిమియా అంటాము. వీటితో కూడా ఇన్సులిన్ తో కొద్ది ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. హైపోగ్లైసిమియా అంటే మన రక్తంలో షుగర్ శాతాలు 60 కన్నా తక్కువ ఉంటే మనకు చెమటలు రావడము, గుండె దడదడ అనిపించడము, ఆకలి ఎక్కువ అవడము, కాలు చేతులు లాగడము, ఒక్కోసారి కాన్షియస్నెస్ పోవడము, ఒక్కోసారి డెత్ కూడా కావచ్చు. అంటే ప్రొలాంగ్ హైపోగ్లైసిమియా, పొద్దున ఎప్పుడు 7 o'clock షుగర్ డౌన్ అయింది, మనం రెస్పాండ్ కాలేదు, అలాగే కంటిన్యూస్ గా నడుస్తా ఉంది అనుకోండి, ఒక 2 hours వరకు ప్రాబ్లం కూడా అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇంట్లో వాళ్ళకు కూడా లో షుగర్ గురించి అవగాహన ఉండాలి, ఇన్సులిన్ గురించి అవగాహన ఉండాలి, తీసుకునే విధానం ప్రతి ఒక్కరికి తెలియాలి. పేషెంటే తనే తను సొంతగా కూడా తీసుకోవచ్చు. యూజువల్ గా కొంతమంది ఏంటంటే అక్కడ లోకల్ గా ఊర్లో ఉన్న డాక్టర్ మీద డిపెండ్ అవుతారు ఇన్సులిన్ ఇవ్వడానికి. ఇప్పుడు తను వేరే పేషెంట్ తో బిజీ ఉన్నారు, ఒక్కోసారి ఇన్సులిన్ ఇవ్వడం లేట్ అవుతుంది. ఒక్కోసారి వాళ్ళకి ఏంటంటే ఎక్కువ తక్కువలు అయ్యే అవకాశం ఉంటుంది, ఒక్కోసారి ఇన్సులిన్ ఇచ్చేసి వెళ్ళిపోతారు, వీళ్ళు టైంకి ఫుడ్ తినరు, లో షుగర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇన్సులిన్ గురించి భయపడే కన్నా వాటి గురించి అవగాహన పెంచుకుంటే ఇన్సులిన్ తో అన్ని బెనిఫిట్స్ ఉంటాయి. యూజువల్ గా కొంతమంది ఇలా కూడా అడుగుతారు, అరే సార్ మీరు ఎన్ని బెనిఫిట్స్ చెప్తున్నారు ఇన్సులిన్, మరి టాబ్లెట్లు ఎందుకు రాస్తున్నారు సార్, స్టార్టింగ్ డే నుండి ఇన్సులినే వాడండి, ఇన్సులిన్ మంచిది కదా టాబ్లెట్ల కన్నా అంటారు. టాబ్లెట్లు మంచివే, ఇన్సులిన్ మంచిదే. మనకు ఇండికేషన్ ఇన్సులిన్ ఉందనుకోండి, అప్పుడు మీ డాక్టర్ మీకు దీనివల్ల ఇప్పుడు కిడ్నీ ప్రాబ్లం వచ్చింది లేదా గుండె ప్రాబ్లం వచ్చింది, మీరు ఇన్సులిన్ వాడండి అంటే వాడండి. అలానే ప్రతి పేషెంట్ ఇన్సులినే వాడాలనేది ఏం లేదు, టాబ్లెట్స్ కూడా మంచివే. మనకు షుగర్ కంట్రోల్ అవుతూ కాంప్లికేషన్స్ లేవు, సమస్యలు లేవు షుగర్ వల్ల, అప్పుడు ఇన్సులిన్ వాడాల్సిన అవసరం లేదు, టాబ్లెట్స్ తో నడిపించచ్చు. కొంతమంది 20-25 years కూడా టాబ్లెట్స్ వాడిన వాళ్ళు ఉన్నారు, ఇన్సులిన్ అవసరం లేని వాళ్ళు కూడా ఉన్నారు. సో ఒక్కొక్క పేషెంట్ ఒక్కొక్క లాగా ఉంటారండి. ఇప్పుడు 5 years డయాబెటీస్ ఉంటుంది, కాంప్లికేషన్స్ ఉంటాయి, రెగ్యులర్ గా కాళ్ళల్లో పుండ్లు అవుతున్నాయి, నరాలు రక్త సరఫరా ప్రాబ్లం ఉంది, లేకపోతే కంటి ప్రాబ్లం ఉంది, లేకపోతే గుండె ప్రాబ్లం ఉంది, లేకపోతే కిడ్నీ ప్రాబ్లం ఉంది, లేకపోతే 4-5 రకాల మందులు ఇచ్చినా గానీ కంట్రోల్ అవుతలేదు. సో వీళ్ళకి ఏంటంటే మనకు ఇమ్మీడియట్ గా ఇన్సులిన్ ఇవ్వడం బెటర్. కొంత టెంపరీ ఇన్సులిన్ అంటాం, పర్మనెంట్ ఇన్సులిన్ అంటాం. టెంపరీ అంటే కొద్ది రోజులు ఇవ్వడం, మళ్ళీ తీసేయడం. పర్మనెంట్ అంటే ఒకసారి ఇస్తే జీవితకాలం ఇవ్వడం. సో ఒకటే, మీరు ఇన్సులిన్ గురించి భయపడకండి, మీ డాక్టర్తో డీటెయిల్ గా డిస్కస్ చేయండి, అవగాహన తెలుసుకోండి, అది ఇన్సులిన్ ది బెస్ట్ మెడికేషన్. అపోహలు విడనాడండి. థ్యాంక్ యూ.
2: డాక్టర్ అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్.
1: చక్కెర వ్యాధి పైకి కనిపించకుండా ప్రాణాలు కబలించే సునామీ,
2: దీన్ని నియంత్రించుకోకపోయినా ఆహార నియమాలు పాటించకపోయినా ఇది ప్రాణాంతకమే. అంతేకాదు
1: మన శరీరంలోని ఇతర అవయవాలను ప్రభావితం చేస్తూ ఆ అవయవాల పనితీరును మెల్లిగా దెబ్బతీస్తుంది ఈ చక్కెర వ్యాధి. షుగర్ వ్యాధి నివారణకు సంప్రదించాల్సిన చిరునామా
2: డాక్టర్ టి అనిల్ కుమార్, డయాబెటీస్ కౌన్సిలర్.
1: డాక్టర్ అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు డాక్టర్ అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్.
0: శ్రోతలు ఇంతవరకు అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాజెక్ట్ కార్యక్రమంలో డయాబెటాలజిస్ట్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు అందించిన సలహాలు సూచనలు విన్నారు. శ్రోతలకు గమనికలు. రేపు ఉదయం 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ కలిల్వాడి నిజామాబాద్ వారి ప్రాజెక్ట్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో వివిధ రకాల కంటి సమస్యలు, గ్లాకోమా, మూతబిందు, రెటీనా, శుక్లాల గురించి ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ నూకల గారు తగిన సలహాలు అందిస్తారు. అదేవిధంగా ఈ నెల 5వ తేదీ బుధవారం ఉదయం 7:30 శ్రీ హర్ష కిడ్నీ మరియు యూరోకేర్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాజెక్ట్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కిడ్నీ మరియు అన్ని రకాల మూత్ర సంబంధ వ్యాధుల నివారణ మార్గాల గురించి యూరాలజిస్ట్ మరియు ఆండ్రాలజిస్ట్ డాక్టర్ ఎం ఆనంద్ కుమార్ గారు తెలియజేస్తారు. అదేవిధంగా ఈ నెల 6వ తేదీ గురువారం ఉదయం 7:30 డాక్టర్ విశాల్ ఇందోర్ న్యూరో సైకియాట్రిక్ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాజెక్ట్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో ఆత్మహత్య ఆలోచనలు రావటం, మత్తు పదార్థాలకు బానిస కావటం, ఇంకా అన్ని రకాల మానసిక సమస్యలు, నరాల వ్యాధుల నివారణ మార్గాల గురించి డాక్టర్ ఏ విశాల్ గారు తెలియజేస్తారు. గమనికలు విన్నారు.
4: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
5: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా BIS క్వాలిటీ మార్క్ అంటే ISI మార్కును తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
6: ఆ చిహ్నం లేకపోతేనో?
5: అబ్బా, ఈవిడ అన్ని రివర్స్ లోనే మాట్లాడుతుంది. ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన BIS మార్కును తప్పనిసరి చేసింది. ఈ రోజే BIS యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
7: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. BIS మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసు.

0: తీసుకోండి.
1: బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
2: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
5: శ్రోతలకు గమనికలు. ఈ నెల 6వ తేదీ గురువారం 8 గంటలకు వేదాంత్ హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాజెక్ట్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ గారు తెలియజేస్తారు. అదేవిధంగా ఈ నెల 5వ తేదీ బుధవారం 8 గంటలకు ఎస్వీ స్మైల్ 32 సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాజెక్ట్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో అన్ని రకాల దంతాలు, చిగుళ్ల సమస్యల నివారణ గురించి దంతవ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ కె అమర్నాథ్ గారు తెలియజేస్తారు. గమనికలు విన్నారు. శ్రోతలు ప్రభాతలరి కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు పాట విందాం.

0: శ్రోతలు అభిలాష చిత్రం నుండి పాటను విన్నారు.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: శ్రోతలు ప్రభాతలరి కార్యక్రమం వింటున్నారు. వింటున్న శ్రోతలకు గమనిక, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశాల కోసం ఆన్లైన్ దరఖాస్తు సమర్పణ 13 August 2026 వరకు కొనసాగుతుంది. బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు బీఎస్సీ హార్టికల్చర్ కోర్సుల్లో ప్రవేశం పొందదలిచిన విద్యార్థులు విశ్వవిద్యాలయ అధికారిక వెబ్సైట్ www.pjtau.edu.in సందర్శించి ఆన్లైన్ దరఖాస్తు ఫారం ద్వారా తమ దరఖాస్తులను సమర్పించాలి. గమనిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం సాగర సంగమం చిత్రం నుండి పాట.

0: శ్రోతలు సాగర సంగమం చిత్రం కోసం ఎస్పీ శైలజ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాటను విన్నారు. వేటూరి రచన, ఇళయరాజ సంగీతం. శ్రోతలు వింటున్నారు ప్రభాతలారి కార్యక్రమం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. శ్రోతలు ఇప్పుడు విన్నాం బృందావన్ హాస్పిటల్ ద్వారకానగర్ నిజామాబాద్ వారి ప్రాజెక్ట్ కార్యక్రమంలో ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషా నవీన్ గారు అందించే సలహాలు సూచనలు.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ బి ఉషా నవీన్, ప్రసూతి వైద్య నిపుణురాలు బృందావన్ హాస్పిటల్ ద్వారకానగర్ హైదరాబాద్ రోడ్ నిజామాబాద్. బృందావన్ హాస్పిటల్
2: సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, గర్భసంచి సంబంధిత వ్యాధుల ఆపరేషన్లు,
1: అలాగే నెలసరి ఆగిపోయిన సమయంలో ఎదురయ్యే సమస్యలకు నాణ్యమైన నమ్మకమైన వైద్యాన్ని అందిస్తూ
2: క్యూబెక్టమీ ఆపరేషన్ తర్వాత తిరిగి సంతానం పొందే అవకాశాలను కూడా కల్పిస్తోంది బృందావన్ హాస్పిటల్.
1: సంప్రదించండి డాక్టర్ బి ఉషా నవీన్, ప్రసూతి వైద్య నిపుణురాలు,
2: బృందావన్ హాస్పిటల్ ద్వారకానగర్ హైదరాబాద్ నిజామాబాద్.
1: ఫోన్ 233-3444.
3: ఇక వినండి సంతాన లేమికి కారణాలు, సంతానం కోసం భార్యాభర్తలు పాటించవలసిన నియమాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు. ధారావాహిక 25వ భాగం.
4: భారతి, ఎలా ఉంది?
5: కొంచెం నడుము నొప్పి వస్తుంది.
4: వద్దంటే వినవు, ఇంటి దగ్గర ఉండమన్నానా? ఈ రిపోర్ట్స్ ఏవో నేను డాక్టర్ గారు చూపించి మందులు రాయించుకుని వస్తానని చెప్పాను కదా.
5: అబ్బా, మిమ్మల్ని అలా ఒక్కరిని పంపిస్తే మీరేం చేస్తారో తెలుసు నాకు. అందుకే ఇబ్బంది అయినా సరే, మేడం బిజీగా ఉన్నా సరే నేను వెయిట్ చేస్తున్నా. నేనే నా డౌట్స్ అన్నీ మేడంని అడిగి తెలుసుకుంటేనే నాకు తృప్తిగా నిద్ర వస్తుంది.
4: నిజమే, నీ ఆలోచన తప్పు అని అనట్లేదు, కానీ జనం చాలామంది ఉన్నారు చూడు. ఇప్పటికీ మనం 2-3 సార్లు వచ్చి వాపసు వెళ్ళిపోయాం మేడం గారు లేరని. ఈ పూట మేడం గారు ఉన్నారు, ఏదో రకంగా మనం మేడం గారిని కలుస్తాము, రిపోర్ట్స్ చూపించుకుంటాం, అది వేరే విషయం. కానీ రిపోర్ట్లు ఉన్నది చూసి మందులు రాయటమే కదా. నువ్వు ఇంటి దగ్గర ఉండే ఉంటే.
5: అబ్బా వద్దులేయండి, ఇంట్లో ఉంటే నాకు మళ్ళీ టెన్షన్. మీరు అన్ని సరిగ్గా అడిగారో లేదో అని.

0: సరే వచ్చాం కదా, వచ్చాక ఇబ్బంది ఏముంది కానీ సరే రిపోర్ట్స్ మొత్తం తీసుకొచ్చావు, ఇది ఒకటే ఫైలా?
1: దాంట్లోనే పెట్టాను కదా.
0: ఉందిలే, ఇది ఉంది, ఇంకొకటి రెండు ఉన్నాయిలే. సరే కలుద్దాంలే, నిదానంగా కూర్చో, సరిగ్గా కూర్చో.
2: భారతి ఎవరమ్మా, రండి లోపలికి.
0: గుడ్ మార్నింగ్ మేడం.
1: గుడ్ మార్నింగ్ మేడం.
3: గుడ్ మార్నింగ్ భారతి. గుడ్ మార్నింగ్ వర్ధన్, ఎలా ఉన్నారు?
0: బాగున్నాను మేడం.
3: చాలా రోజులైంది.
0: చాలా రోజులైంది మేడం. ఇది వరకు రెండు సార్లు మూడు సార్లు కదా భారతి మనం వచ్చింది.
1: మూడోసారి మేడం.
0: వచ్చి వెళ్ళిపోయా మేడం. మీరు బిజీ ఉన్నారని చెప్పారు.
1: డ్యూటీ డాక్టర్ చూస్తా అన్నారు, కానీ మీరైతే ఓపిక్ గా అన్ని అడగొచ్చు అని, సరే మీరున్నప్పుడే వద్దామని మళ్ళీ వచ్చాం మేడం.
3: ఓకే, అయితే టిఫా రిపోర్ట్ చిన్న మేడం కూడా ఏం
1: చూపించలేదు మేడం. అంటే ఇది రిపోర్ట్ వచ్చి 1 వీక్ అవుతుంది, కానీ మీరే చూడాలి అని వెయిట్ చేసాం మేడం.
3: ఓకే ఓకే, రైట్. ఏది భారతి రిపోర్ట్? రైట్, రిపోర్ట్ మంచిగానే ఉంది నాన్న. గర్భసంచి ముఖ ద్వారము లెంగ్త్ బాగానే ఉంది, కదలికలు అవి బాగున్నాయి, హార్ట్ రేట్ అది మంచిగా ఉన్నది. తర్వాత నెక్స్ట్ అవయవాలన్నీ కూడా పైనుంచి కింద వరకు కూడా అంతా మంచిగానే ఉంది భారతి. కాకపోతే కొంచెము తలలో, అంటే బేబీ యొక్క బ్రెయిన్లో చిన్నగా నీటి కణితల్లాగా చిన్న స్మాల్ సిస్ట్, అంటే కొరాయిడ్ ప్లెక్సస్ అంటాము, అవి కొరాయిడ్ ప్లెక్సస్ సిస్ట్ అని చెప్తారు, అవి కొంచెము కనపడుతున్నాయి అని చెప్పారు భారతి.
1: ప్రాబ్లం అవుతుందంటారా?
3: అయ్యయ్యో, అట్లా ఏమి ఉండదు భారతి, నువ్వు టెన్షన్ తీసుకోకు. ఇప్పుడు టిఫా స్కాన్ ఎందుకు చేస్తాం మనం? దీన్ని టార్గెటెడ్ ఇమేజింగ్ స్కాన్ అంటాం. అంటే ఏ గర్భిణీ స్త్రీకైనా ఒక్కసారి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత మనకి 18 వారాల నుంచి 22 వారాల లోపల చేసే స్కాన్. ఇందుట్లో మనకి అవయవాలు ఎలా ఉంది, అంటే స్ట్రక్చర్ ఫార్మేషన్ ఎలా ఉంది, ఏంటి మనకి బేబీ ఏర్పాటు పైనుంచి, తల కానీ, ముఖము కానీ, చేతులు, కాళ్ళు, పేగులు, గుండె, ఇవన్నీ కూడా. కాకపోతే ఏంటంటే అందరూ కూడా అనుకునేది ఏంటి అంటే ఈ స్కాన్లోనే మనకు అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది అనే నమ్మకం. కాకపోతే కొన్ని కొన్నిసార్లు ఈ 22 వారాల వరకు కాకుండా కొన్ని మెదడులో ప్రాబ్లమ్స్ ఉన్నా, కొన్ని పేగుల ప్రాబ్లమ్స్ ఉన్నా, అవి మనకు ఒక్కొక్కసారి లేటుగా తెలియటం జరుగుతుంది. అంటే అన్నీ ఈ స్కాన్లోనే గుర్తిస్తాయి అని అనుకోవటం కూడా కాదు. బట్ సాధ్యమైనంత వరకు 70-80% వరకు మాత్రము సాధ్యమైనంత వరకు ఈ స్కాన్లో మనకు తెలుస్తుంది. ఈరోజు మీ స్కాన్లో బేబీ అంతా కూడా, తల కానీ, గర్భసంచి ముఖ ద్వారం కానీ, ముఖం కానీ, పేగులు కానీ, తర్వాత కాళ్ళు, చేతులు, రక్త సరఫరా, తర్వాత గర్భసంచి నుంచి బేబీకి అయ్యే రక్తస్రావణ, ఇవన్నీ కూడా మంచిగా ఉన్నాయని ఇచ్చారు. కాకపోతే చిన్నగా మెదడులో చిన్న నీటి కణితల్లాగా ఉంది అని ఇచ్చారు. అది 2 వైపులా ఒక 4 mm అని ఇచ్చారు. 4 mm అని ఇచ్చారు భారతి.
1: అంటే కరెక్ట్గా చెప్పండి మేడం.
3: స్ట్రెస్ అవ్వకు
0: భారతి, ఊరుకు. ఏంటి మళ్ళీ చిన్నపిల్లల, మేడం గారు చెప్తున్నారు కదా ఏదో పరిష్కారం ఉంటుంది. ఇటు చూడు, ఏడవకు భారతి, ఇది హాస్పిటల్, ఇల్లు కాదు. కాస్త ఓర్చుకో, మేడం గారు ఏదో పరిష్కారం చెప్తారు కదా, ఏదో మాట్లాడుతున్న పూర్తిగా విను
3: భారతి. ఎమోషనల్ అవ్వకండి, నేను చెప్పేది పూర్తిగా వినాలి కదా మీరు, బాధపడకండి. నాకు అర్థమైంది, ప్రెగ్నెన్సీ కొరకు ఎన్నోసార్లు రావటము, ఎన్నో హాస్పిటల్ తిరగటము, మందులు వాడటము, సైకలాజికల్గా కూడా చాలా చాలా చాలా ఒత్తిడికి గురయ్యి ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఒక ఎక్స్పెక్టేషన్ అనేది ఉంటుంది స్కాన్ మీద, ఒక డాక్టర్ ఇలా చెప్పాలి నా బేబీ గురించి అని. అలా భారతి అనుకోవటంలో 100% తప్పు లేదు. కాకపోతే రిపోర్టు డాక్టర్ గారు చేసి మనకిచ్చినప్పుడు ఒక గైనకాలజిస్ట్గా, ఒక ఆబ్స్ట్రిషియన్గా, ఒక స్త్రీ నిపుణురాలుగా నేను చూసేటప్పుడు ఆ రిపోర్ట్లో ఏమున్నది అని చెప్పే బాధ్యత కూడా నాదే కదా.
0: నిజమే మేడం, కానీ ఇలా జరగటానికి ఏదైనా కారణం ఉంటుందా? సహజంగా కొందరిలో జరిగే అవకాశం కూడా ఉంటుంది.
3: యూజువల్గా ఏంటంటే ఈ స్కాన్లో అవయవాలు

0: మంచిగా ఉన్నాయా లేదా ఏర్పాటు అనేది ఎంతవరకు ముఖ్యమో వీటితో పాటు 60% వరకు మనకి సాఫ్ట్ మార్కర్స్ అంటాం. అంటే ఈ కొరాయిడ్ ప్లెక్సస్ సిస్ట్, ఇప్పుడు భారతీ రిపోర్ట్లో, స్కాన్ రిపోర్ట్లో, బేబీ రిపోర్ట్లో 4 mm అని ఇచ్చారు. అంటే ఇవి వెంట్రికల్స్. వెంట్రికల్స్ అంటే బ్రెయిన్, మెదడులో ఒక చిన్న భాగం. అందుట్లో సిస్ట్ అనేది ఏంటి? కణిత. కణిత అంటే మళ్ళీ అదేదో పెద్దగా ఇట్లా కాదు, గడ్డలాగా కాదు, చిన్న నీటి కణిత అన్నమాట, నీరు రూపంలో ఉంటుంది. అది సర్వసాధారణంగా 7వ నెలకి డిసప్పియర్, అంటే మాయమైపోతుంది. ఓకే భారతి, శ్రద్ధగా విను, ఇది అలాగే పర్మనెంట్గా ఉండదు. అయితే దీనికి ఫాలోఅప్ స్కాన్ అవసరం. అంటే 1 నెల తర్వాత పెరుగుతుందా, డిసప్పియర్ అయిపోతుందా చూసుకోవాలి. కానీ ఇది చాలా కామన్. ఇదే కాదు, గుండెలో కూడా ఎకోజెనిక్ ఇంట్రాకార్డియాక్ ఫోకై అంటాం, అంటే చిన్న పొరలాగా ఉంటుంది. ఇప్పుడు మనకి గుండెలో 4 గదులు ఉంటాయి కదా, ఆ 4 గదుల్లో కూడా ఏదో ఒక గదిలో, అంటే లెఫ్ట్ వెంట్రికల్ కానీ రైట్ వెంట్రికల్ కానీ, ఇది కూడా చాలా కామన్. ఎంత కామన్ అంటే, ఇప్పుడు ఈరోజు నేను 10 మందికి స్కాన్ చేసినట్లయితే టిఫా స్కాను, ఆ 10 మందిలో 4 5 కూడా ఒక్కొక్కసారి ఉండే అవకాశం ఉంటుంది. ఆ పొర, అది మనం తెలియకపోతే ఏమనుకుంటాం, ఇది హోలేమో, ఇది పెద్ద రంధ్రం ఉందేమో గుండెకి, ఏమైనా ఆపరేషన్ చేయాలా లేకపోతే ఏంటి అని భయాందోళన ఉంటుంది. కానీ ఇది కూడా భయపడాల్సిన అవసరం లేదు.
1: అంటే ఇప్పుడు మీరు చెప్పిన కణిత గురించి,
0: బ్రెయిన్లో కానీ కొరాయిడ్ ప్లెక్సస్ సిస్ట్ లేదా గుండెలో ఎకోజెనిక్ ఫోకై లేదా కిడ్నీలో చిన్న వాపు, అంటే పైలక్టాసిస్ అంటాం, అంటే కిడ్నీలు ఏవైతే ఉంటాయో బేబీ కిడ్నీలు చిన్న వాపిస్తారు. ఏదైనా కూడా లెస్ దాన్ 10 mm, అంటే 10 mm కన్నా తక్కువ ఉన్నప్పుడు మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. కానీ 3 mm ఇచ్చినా, 4 mm ఇచ్చినా, 5 mm ఇచ్చినా మళ్ళీ 1 నెల తర్వాత మనం స్కాన్ చేయించుకుంటే మంచిది.
1: ఓకే,
0: బట్ ఇవి కామన్గా తరచుగా 5 స్కాన్ టిఫాకి వెళ్తే ఒక్కరికి ఇద్దరికి
1: ఉండే అవకాశం
0: ఉంటుంది, కిడ్నీలో కానీ, గుండెలో కానీ, మెదడులో కానీ, అప్పుడప్పుడు పేగులో కూడా ఎకోజెనిక్ బౌల్ అంటాం. అంటే ఇవన్నీ సాఫ్ట్ మార్కర్స్, అంటే ఇవి కనిపిస్తాయి కానీ వీటి వల్ల నష్టం లేదు. ఇప్పుడు ఎప్పుడు నష్టం వస్తుంది? ఇవి ఒకటి కాకుండా ఇప్పుడు బ్రెయిన్లో ఉండి, గుండెలో ఉండి,
1: కిడ్నీలో
0: ఉండి,
1: ఓకే,
0: అంటే మల్టిపుల్గా ఉన్నప్పుడు మనము కొద్దిగా తరచుగా జాగ్రత్తగా బేబీని చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ మీకు స్కాన్లో చిన్న తలలో, బేబీ యొక్క తలలో స్మాల్ సిస్ట్, అది కొరాయిడ్ ప్లెక్సస్ అంటాము, అది 4 mm ఇచ్చారు. మళ్ళీ ఫాలోఅప్ స్కాన్ అని నేను రాస్తున్నా భారతి, రేడియాలజిస్ట్ దగ్గర మళ్ళీ ఒకసారి స్కాన్ తీపిద్దాం మనం,
1: ఓకే,
0: టిఫా స్కాన్. బట్ నాకు తెలిసినంత వరకు యూజువలీ ఇది
1: కామన్ మేడం,
0: కరిగిపోతుంది,
1: ఓకే,
0: మాయమైపోతుంది, భయపడాల్సిన అవసరం లేదు. బేబీకి కూడా తల మీద కానీ లేకపోతే థింకింగ్లో కానీ, రేపు అంటే భారతి ఎందుకు ఎమోషనల్ అవుతుందంటే బుర్ర అంటుంది మేడము, మెదడు అంటుంది, పుట్టిన తర్వాత పాపో బాబో నాకు ఏమి ఇబ్బంది అవుతుందో నా బేబీకి, అంత దాకా వెళ్ళదు.
2: అలా అని కాదు మేడం, అంటే బేబీ కోసం ఎంత వెయిట్ చేసామో, హెల్దీ బేబీ కూడా కావాలి అని అంతగానే కోరుకున్నాం కదా.
0: కరెక్ట్.
2: మీరు లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా అన్నీ బాగున్నాయని చెప్పారు కదా.
0: లాస్ట్ టైం వచ్చినప్పుడు అన్నీ బాగున్నాయి అంటే అది ఏం స్కాను? ఎన్టీ స్కాన్. ఎన్టీ స్కాన్లో ఏం చూస్తాం మనం? ఏవి అప్పుడు కనపడతాయో అప్పుడు అవన్నీ కూడా నార్మల్ ఉన్నాయి భారతి, కాబట్టి నార్మల్ ఉందని చెప్పాను. ఇప్పుడు నీకు 20 వారాలు, 5వ నెల స్కాను, పిండం పెరిగింది, తల నుంచి కాళ్ళ వరకు ఒక రేడియాలజిస్ట్ చూశారు, అందుట్లో చిన్నగా కొంచెము చిన్న కణిత ఉంది అని ఇచ్చారు. దానికి నువ్వు వరి ఇవ్వాల్సిన అవసరం లేదని నేను చెప్తున్నా కదా.
1: కానీ ఒక తల్లిగా, కాబోయే తల్లిగా సహజంగా ఆ మాత్రం ఆందోళన సహజమే మేడం,
0: ఉంటుంది.

0: భయపడకు భారతి,
1: చూసినటువంటి సందర్భం
0: మంచిగా ఉన్నది, రిపోర్టు బాగున్నది, ఎమోషనల్ కాకండి. మీరు ఒట్టి మనిషి కూడా కాదు, గర్భిణీ స్త్రీ. తర్వాత సైకలాజికల్గా కూడా మీరు చాలా చాలా చాలా స్ట్రెస్తో ప్రెగ్నెన్సీ వచ్చిన కానించే మీలో కొంచెం తినటము, మాట్లాడటము, ఆ ఫ్రస్ట్రేషను తగ్గటము ఇవన్నీ చూస్తున్నా. నేను మళ్ళీ డేట్ రాసిస్తున్నాను.
1: మేడం 3 వీక్స్ అయినాక రమ్మంటున్నారు కదా, ఇక్కడ వచ్చిన ఒక స్కానింగ్ ఇక్కడే చేస్తారా, బయట అది
0: అక్కడే ఫాలోఅప్ చేయించుకొని వద్దాం మనం?
1: అవును మేడం, అది ఇప్పుడు రాసిస్తారా మేడం?
0: రాసిస్తాను.
1: అలాగే మేడం,
0: ఓకేనా?
1: ఓకే, థ్యాంక్ యూ మేడం.
0: రైట్ భారతి, ఏమి
2: ఓకే మేడం?
0: రైట్.
3: సంతాన లేనికి కారణాలు, సంతానం కోసం భార్యాభర్తలు పాటించవలసిన నియమాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు, ధారావాహిక 25వ భాగం విన్నారు. ఈ కార్యక్రమ తరువాయి భాగం వచ్చే సోమవారం ఇదే సమయానికి వినవచ్చు.
4: బృందావన్ హాస్పిటల్.
5: పెళ్ళై చాలా ఏళ్లైనా సంతానం లేదని చింతిస్తున్నారా? మాతృత్వానికి నోచుకోక దిగులు చెందుతున్నారా?
4: ఇప్పుడు ఆ అవసరమే లేదిక. డాక్టర్ బి ఉషా నవీన్ గారి నేతృత్వంలో సంతాన సాఫల్యతలో ప్రత్యేక శిక్షణ పొందిన ప్రత్యేక వైద్య విభాగం ప్రత్యేక చికిత్సలను అందిస్తోంది. సంతాన సాఫల్యత కొరకు మీరు సంప్రదించాల్సిన చిరునామా డాక్టర్ బి ఉషా నవీన్ ప్రసూతి వైద్య నిపుణురాలు,
5: బృందావన్ హాస్పిటల్, ద్వారకానగర్, హైదరాబాద్, నిజామాబాద్.
4: ఫోన్ 233-444. ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ బి ఉషా నవీన్, ప్రసూతి వైద్య నిపుణురాలు, బృందావన్ హాస్పిటల్, ద్వారకానగర్, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
6: శ్రోతలు, ఇంతవరకు బృందావన్ హాస్పిటల్ ద్వారకానగర్ నిజామాబాద్ వారి ప్రాజెక్ట్ కార్యక్రమంలో ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషా నవీన్ గారు అందించిన సలహాలు, సూచనలు విన్నారు.

0: take. The launch of Nasha Mukt Yuva for Viksit Bharat Sankalp Abhiyan is noticed by most of the dailies. Hindustan Times, quoting Prime Minister Modi, writes, youth free of drugs crucial for developed India. The Times of India, quoting the Prime Minister, reports, youth quitting drugs are real warriors. The Economic Times, in its editorial piece, Let Universities Thrive, Not Just Survive, writes that the push for clear language on institutional autonomy, particularly for premier higher education institutions such as IITs and IIMs, by the JPC, headed by BJP MP and former Minister of State for HRD, D. Purandeshwari, examining Viksit Bharat Shiksha Adhishtan Bill, is the right move. Operational and academic autonomy are the basic minimum if higher education institutions are to be hubs of innovation and knowledge creation. Referring to the Jagannath Yatra, the Asian Age writes, world's biggest annual crowd management masterclass. Commonwealth Games medalists receive heroes' welcome is another story in the Asian Age. The Tribune notes, Punjab's Tanvi, youngest Taipei Open champ. And finally, on an Agatha Christie masterpiece, The Murder of Roger Ackroyd, written 100 years ago, which was arguably her most popular novel. Hindustan Times writes, mystery, mastery and tumultuous twist, Roger Ackroyd at 100. And with that, it's back to you, Abhishek.
1: Thank you, Shagun. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi launches 100-week-long Nasha Mukt Yuva for Viksit Bharat Sankalp Abhiyan, says Viksit Bharat requires physically healthy, mentally robust and highly confident younger generation. Counting of votes begins for by-elections to three assembly constituencies in Bihar, Gujarat and Madhya Pradesh. Meeting of heads of national statistical offices of BRICS countries starts in Lucknow today. US President Donald Trump says new talks with Iran to take place today. 14 people killed in suicide attack during peace rally in Pakistan's Khyber Pakhtunkhwa. And Ahmedabad formally receives the Commonwealth Games hosting rights for 2030 at the Glasgow closing ceremony. And for details of these stories and more, log on to our website www.newsonair.gov.in and News on AIR app. And with that, we end the morning news. Have a nice day.
2: Akashvani Nisamabad Kendram. సమయం 8:30 ఇప్పుడు విందాం సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాజెక్ట్ కార్యక్రమంలో గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ కె గోపికృష్ణ గారు అందించే సలహాలు సూచనలు.
3: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు
4: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా కలిలవాడి నిజామాబాద్ సెల్ 8019999990. ప్రతి వారం మనం సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కల్లివాడి నిజామాబాద్ వారు ఆరోగ్యకరమైనటువంటి అనేక అంశాల గురించి శ్రోతలకి చక్కటి విషయాలను తెలియజేస్తూనే ఉన్నారు. ఈరోజు కూడా మరి ముఖ్యంగా గుండె ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి అనే అంశంపైన చక్కటి అవగాహన కల్పించడానికి నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ కెంచి గోపికృష్ణ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం.
5: నమస్కారం సార్. శ్రోతలకు నమస్కారం.
4: డాక్టర్ గారు, సర్వసాధారణంగా మనం ఈ మధ్య ఎక్కువగా హార్ట్ స్ట్రోక్స్, గుండె జబ్బులు వింటూనే ఉన్నాం. దీనికి చాలామంది ఏం చెప్తున్నారు అని అంటే సరైన ఆహార అలవాట్లు లేకపోవడం వల్ల ఇలాంటి గుండె వ్యాధులు వస్తున్నాయి అని చెప్తూ ఉన్నారు. అయితే నిజంగా ఒక ఆరోగ్యకరమైన హార్ట్ని మనం కలిగి ఉండాలి, ఈ హార్ట్ అటాక్ లాంటి సమస్యలు రాకూడదు అనుకుంటే ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి?
5: ఈరోజు మనం చాలా ముఖ్యమైన టాపిక్ డిస్కస్ చేస్తున్నాము. ఇది టాపిక్ పేరు హార్ట్ హెల్తీ న్యూట్రిషన్, అంటే మనం తినే ఆహారము హార్ట్ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది. మనం తినేది ఓన్లీ కడుపు నింపుకోవడానికే కాదు, మనం తినే ఆహారము మన యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతుంది. సో గుండె వ్యాధులకు రాకుండా నివారించవచ్చు, అదే ఆహారం గుండె వ్యాధులను తెప్పించవచ్చు. సో బీపీ కంట్రోల్, కొలెస్ట్రాల్ కంట్రోల్, డయాబెటీస్ కంట్రోల్ అనేది చాలా వరకు ఆహార పద్ధతులు, మన ఆహారం, మనం తీసుకునే ఆహారం మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఈరోజు మనం ఈ టాపిక్ని మన శ్రోతలకు క్లియర్గా వివరిద్దాం.
4: బాగుంది డాక్టర్ గారు. డాక్టర్ గారు, మరి మీరు చెప్పినట్టు హార్ట్ హెల్త్కి మంచి ఆహార పదార్థాలు ఏంటి?
5: మనకు ముఖ్యంగా 5-6 రకాల ఆహార పదార్థాలు ఉన్నాయి. దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ వెజిటేబుల్స్, కూరగాయలు, పండ్లు, తర్వాత హోల్ గ్రెయిన్స్ అంటే అన్ని లేయర్స్ ఉన్న రైస్. 3 లేయర్స్ ఉండాలి. మనం పాలిష్ చేసిన రైస్లో 2 లేయర్స్ పోయి ఓన్లీ మధ్యలో ఒకటే ఎండోజెర్మ్ అనే లేయర్ ఒకటే మిగులుతుంది. సో దానివల్ల ఓన్లీ మనకు లోపల కొలెస్ట్రాల్, షుగరు పెరుగుతుంది తప్ప పోషకాహారం అనేది దాంట్లో ఉండదన్నట్లు. సో మిల్లులో వాళ్ళు ఆ పైన 2 లేయర్స్ ని తీసేస్తారు అన్నట్లు. హోల్ గ్రెయిన్స్ అంటే అన్ని కలిపి ఉన్న గింజలు.
4: మీరు అన్నట్టు ఇప్పుడు దంపుడు బియ్యం అయితే కరెక్ట్ అన్న.
5: ఎగ్జాక్ట్లీ. సో అలాంటి బ్రౌన్ రైస్ లో లేయర్స్ ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ కొర్రలు, సామలు, సజ్జలు ఇలాంటి చిరుధాన్యాలు, మిల్లెట్స్ అంటారు ఇవి. ప్లస్ తక్కువ ఆహారం ఏది తీసుకోవాలి అంటే ఆయిల్, ఫ్రైడ్ ఫుడ్ అంటే వేయించిన కూరగాయలు కానీ వేయించిన పదార్థాలు కానీ తక్కువ తీసుకోవాలి. సాల్ట్ అండ్ షుగర్, ఉప్పు మరియు చక్కెర కూడా తక్కువ, చాలా తక్కువ మోతాదులో మనం తీసుకోవాలి. సో మంచి ప్రోటీన్స్ అంటే పప్పు ధాన్యాలు, ఫిష్, నట్స్ ఇలాంటి మంచి ప్రోటీన్స్ వాల్యూ కలిగిన పదార్థాలు తీసుకోవాలి. బాయిల్డ్ ఎగ్ ఇలాంటివి తీసుకోవాలి. అండ్ ఇప్పుడు కామన్గా మన చిన్నపిల్లలు జంక్ ఫుడ్స్ బాగా తీసుకుంటున్నారు, బేకరీ ఐటమ్స్ ఇవన్నీ. సో ఇవన్నీ అవాయిడ్ చేయాలి. సో ఇవి ఈ నేను చెప్పినవనేవి చాలా ముఖ్యం, హార్ట్ హెల్త్ ఉండడానికి చాలా ఇంపార్టెంట్.
4: బాగుంది డాక్టర్ గారు, ఇప్పుడు మంచి ఆహార పదార్థాలను చాలా చక్కగా వివరించారు. అట్లాగే హార్ట్కి హాని కలిగించేటటువంటి ఆహార పదార్థాలు ఏమేమి ఉన్నాయి అంటారు?
5: యా, ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఏవి తీసుకోవాలో కాదు, ఏది తీసుకోకుండా ఉండాలో కూడా మనం తెలుసుకోవాలి. సో డీప్లీ ఫ్రైడ్ ఐటమ్స్, బాగా వేయించినవి, మళ్ళీ మళ్ళీ వేయించినవి. ఇప్పుడు వర్షాకాలం, బజ్జీలు తినాలనిపిస్తుంటది, సో బాగా వేయించిన నూనె ఉంటుంది అది. సో అలాంటి ఫ్రై ఐటమ్స్ అవాయిడ్ చేయాలి.
4: చికెన్ ఫ్రై,
5: బేకరీ ఫుడ్స్, చిప్స్, ఫాస్ట్ ఫుడ్స్, ఎక్కువ రెడ్ మీట్. రెడ్ మీట్ అంటే మటన్ లో ఉంటుంది, బీఫ్ లో ఉంటుంది, ఇది రెడ్ మీట్ అంటారు. ఇది మనం అవాయిడ్ చేయాలి. అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్, ఫ్రోజెన్ ఫుడ్ అంటే ఆల్రెడీ ప్రాసెస్ చేసి ప్యాకేజ్ చేసి ఉంటారు చూడండి, వాటిలో చాలా సాల్ట్ యాడ్ చేసి ఉంటారు వాళ్ళు. సో అది కూడా అవాయిడ్ చేయాలి మనం. నెక్స్ట్ కూల్ డ్రింక్స్, షుగరీ డ్రింక్స్ అంటారు వీటిని, కార్బోనేటెడ్ డ్రింక్స్ అంటారు. వీటిలో షుగర్ చాలా ఉంటది వీటిలో. సో ఇవి కూడా మనం అవాయిడ్ చేయాలి.
3: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
4: 24 గంటలు అత్యవసర సేవలు,
3: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో మరియు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్,
4: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్, ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని విభాగాలు కలిగిన హాస్పిటల్.
3: సిటీ స్కాన్, క్యాత్ ల్యాబ్, లామినార్, ఓటీ, డయాలసిస్ మరియు అంబులెన్స్ సౌకర్యము కలదు.
4: ఆర్థోపెడిక్, యూరాలజీ, కార్డియాలజీకి ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో.
3: అన్ని రకాల ప్రధాన ఇన్సూరెన్స్ కంపెనీలకు అనుమతి.
4: సంప్రదించండి
3: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్.
4: సెల్ 8019999990. అదే డాక్టర్ గారు చాలా బాగా చెప్పారు, మంచి ఆహారం ఏంటి, ప్రమాదకరమైన ఆహారం ఏంటి అని చెప్పారు. అట్లాగే మీరు ఇందాక మాట్లాడుతూ ఒక మాట అన్నారు, ఆయిల్ విషయం గురించి మాట్లాడారు. ముఖ్యంగా మరి ఈ రోజులలో హార్ట్కి ఏ ఆయిల్ మంచిది అంటారు?
5: ఆయిల్ గురించి మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ రకమైన ఆయిల్ తింటున్నామని కాకుండా ఎంత తింటున్నాం అనేది ఇంపార్టెంట్. ఒక పర్సన్ ఒక 1 మంత్లో 1/2 లీటర్ ఆయిల్ కన్నా తక్కువ కన్స్యూమ్ చేస్తే బెటర్. దాంట్లో మంచి, హార్ట్కు మంచి చేసే ఆయిల్స్ గురించి తెలుసుకుందాము. 1 ఆలివ్ ఆయిల్, నెక్స్ట్ గ్రౌండ్నట్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్, మస్టర్డ్ ఆయిల్, కొద్ద సన్ఫ్లవర్ ఆయిల్. ఈ ఆయిల్స్ అనేవి ఎలా డిసైడ్ చేస్తారు మంచివి అంటే, మనకు ω3 ఫ్యాటీ యాసిడ్స్, ω6 ఫ్యాటీ యాసిడ్స్ అనే నిష్పత్తి ప్రకారం ఇంపార్టెంట్. ఇది హార్ట్కి చాలా మంచిది అన్నట్లు. ఆ నిష్పత్తి ω3 ω6, ఈ ఫ్యాటీ యాసిడ్స్ నిష్పత్తి అంటే పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటారు. మనకు అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉండాలి నూనెలో, సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ తక్కువ ఉండాలి. సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ దేంట్లో ఎక్కువ ఉన్నాయంటే కోకోనట్ ఆయిల్లో ఉంటుంది. కొందరు అది మిస్కన్సెప్షన్, కోకోనట్ ఆయిల్ మంచిది అని అనుకుంటారు, కానీ దాంట్లో సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ వనస్పతి డాల్డా అంటారు, దాంట్లో సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి. పామ్ ఆయిల్ వీటిలో కూడా ఎక్కువ ఉంటాయి. సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఏం చేస్తాయంటే ట్రైగ్లిజరైడ్స్ లెవెల్స్ ని బాగా పెంచుతాయి. ట్రైగ్లిజరైడ్స్ పెరగడం వల్ల మనకు బ్లడ్ వెజల్స్ లో అది పూడికలు ఏర్పడడం అనేది జరుగుతుంది. సో మనము గ్రౌండ్నట్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, వీటిని కొంచెంగా, ఇప్పుడు మనం అనుకున్నట్టు హాఫ్ లీటర్

0: పర్ మంత్ పర్ పర్సన్ చేసుకుంటే మనం కరెక్ట్ మెయింటైన్ చేసినట్లు అవుతుంది.
1: డాక్టర్ గారు, మీరు ఆయిల్ గురించి చెప్పినారు, కానీ చాలా మంది నెయ్యి కూడా తింటే మంచిదే అంటున్నారు, కొంతమంది నెయ్యి అసలు ముట్టకూడదు అంటున్నారు. మరి నెయ్యి ఎంత తీసుకోవాలి, నెయ్యి గురించి కూడా కొంచెం చెప్పండి.
0: స్వచ్ఛమైన నెయ్యి అనేది మంచిది, ఎందుకంటే దాంట్లో లిపిడ్స్ ఉంటాయి, లిపిడ్స్ మనకు అవసరమైన లిపిడ్స్ కూడా ఉంటాయి దాంట్లో. కాబట్టి మీడియం, 1 టీ స్పూన్ కానీ 2 టీ స్పూన్స్ నెయ్యి తీసుకోవడం అనేది మనకు డైలీ అవసరాలకు సరిపోతుంది. సో కొంచెం మోడరేషన్లో నెయ్యి తీసుకోవడం అనేది మంచిది.
1: డాక్టర్ గారు, మరి ఒక ఆరోగ్యంగా మనం కలిగి ఉండాలంటే రోజు ఎంత సాల్ట్ తీసుకోవాలి, ఏ రకమైనటువంటి సాల్ట్ తీసుకోవాలంటారు?
0: ఖచ్చితంగా మనం సాల్ట్ అనేది తగ్గించాలి. సాల్ట్ అతిగా తీసుకోవడం వల్ల మనకు బీపీ, రక్తపోటు వచ్చే ఛాన్సెస్ చాలా పెరుగుతాయి అన్నట్లు. సో ఐడియల్గా మనం డైలీ లెస్ దాన్ 5 గ్రామ్స్ అంటే 1 టీ స్పూన్ కన్నా తక్కువ కన్స్యూమ్ చేయాలి మనం. కొన్నిసార్లు మనకు తెలియకుండా చాలా పదార్థాల్లో సాల్ట్ ఆల్రెడీ మిక్స్ అయి ఉంటది. అలాంటి పదార్థాలు ఏవంటే పికిల్స్, ఆవకాయ, ఇవన్నీ పికిల్స్ ఉంటాయి కదా, వాటిలో ఖరాబ్ కాకుండా సాల్ట్ బాగా యాడ్ చేసి ఉంటారు, మనకు తెలియకుండానే వాటిని కన్స్యూమ్ చేస్తారు. నెక్స్ట్ పాపడ్స్, చిప్స్, ప్యాక్డ్ ఫుడ్స్ అండ్ రెస్టారెంట్ లో చేసే ఫుడ్ లో కూడా వాళ్ళు సాల్ట్ కొంచెం ఎక్కనే వేస్తారు. సో ఇవన్నీ అవాయిడ్ చేయడం, ప్లస్ మనం ఇంట్లో కూడా వీలైనంత వరకు 1 టీ స్పూన్ కన్నా తక్కువ ఉప్పు డే మొత్తంలో తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
1: అంటే దినంలో 24 గంటలలో 1 టీ స్పూన్కి మించకూడదు.
0: మించకూడదు.
1: బాగుంది డాక్టర్ గారు, చాలా బాగా చెప్పారు. అయితే అలాగే ఇప్పుడు మనం చక్కెర ఏ స్థాయిలో తీసుకుంటే బాగుంటుంది అంటే,
0: షుగర్ అనేది చాలా హార్మ్ఫుల్ మనకు. ఎందుకు అంటే షుగర్ మోతాదు పెరగడం వల్ల మనకు చక్కెర వ్యాధి, డయాబెటీస్, వెయిట్ గెయిన్, ఊబకాయము, ఒబేసిటీ వచ్చే పరిస్థితులు ఎక్కువ అవుతాయి. ఫ్యాటీ లివర్ అంటే లివర్ లో కొవ్వు అనేది చేరుతుంది అన్నట్లు, అది కూడా ప్రమాదకరము. అండ్ అల్టిమేట్ గా హార్ట్ ప్రమాదాలు అనేవి ఎక్కువైపోతాయి. సో అందుకే మనం షుగరీ డ్రింక్స్ అంటే కార్బోనేటెడ్ కూల్ డ్రింక్స్ ఇవన్నీ అవాయిడ్ చేయాలి. స్వీట్స్, షుగర్ లెవెల్స్ అనేవి చాలా తక్కువ తీసుకోవాలన్నట్లు.
2: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
3: 24 గంటలు అత్యవసర సేవలు,
2: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో మరియు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్,
3: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్, ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని విభాగాలు కలిగిన హాస్పిటల్.
2: సిటీ స్కాన్, క్యాత్ ల్యాబ్, లామినార్, ఓటీ, డయాలసిస్ మరియు అంబులెన్స్ సౌకర్యము కలదు.
3: ఆర్థోపెడిక్, యూరాలజీ, కార్డియాలజీకి ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో.
2: అన్ని రకాల ప్రధాన ఇన్సూరెన్స్ కంపెనీలకు అనుమతి.
3: సంప్రదించండి
2: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్.
3: సెల్ 8011999990.
1: బాగుంది డాక్టర్ గారు. అయితే ఇప్పుడు మనం సాల్ట్ గురించి తెలుసుకుందాం, షుగర్ గురించి తెలుసుకుందాం. మీరు అన్నట్టు చక్కెర స్థాయిలు పెరుగుతాయనంటే, మరి రైస్ తింటే కూడా చక్కెర స్థాయి పెరుగుతుంది అంటారు సర్వసాధారణంగా, మరి అన్నం ఏ విధంగా తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి, హార్ట్ హెల్దీగా ఉండాలి?
0: ఓకే, ఇప్పుడు ముఖ్యంగా చాలా మంది వెయిట్ రిడక్షన్ కోసం రైస్ ని మానేయడం జరుగుతుంది. యాక్చువల్గా రైస్ అనేది మంచిదే, క్వాలిటీ, ఏ క్వాలిటీలో తీసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. తక్కువ క్వాంటిటీలో తీసుకోవాలా, క్వాలిటీ ఉన్నది. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు హోల్ గ్రెయిన్ ఫుడ్ అంటే దంపుడు బియ్యం అన్నారు మీరు, అంటే అన్ని లేయర్స్ ఉన్నది, మిల్లులో దాన్ని పాలిష్ చేయకుండా ఉన్నది తీసుకోవడం వల్ల మన రక్తంలో చక్కెర స్థాయి తక్కువగా ఉండేటట్లు చూసుకోవచ్చు. ఇంకొకటి దాని ప్లేస్ లో మనం బ్రౌన్ రైస్ కానీ మిల్లెట్స్, చిరుధాన్యాలు, కొర్రలు, సజ్జలు, సామలు ఇవి తీసుకోవడం బెటర్ అన్నట్లు. ప్లస్ మనము దాన్ని ఎలా ఇంక్లూడ్ చేసుకోవాలంటే వెజిటబుల్స్, ప్రోటీన్ ఫుడ్ ఏదైనా ఉండేటట్లు చూసుకోవాలన్నట్లు. ఎక్కువగా మనం వీటినే తినకుండా వాటితో కలుపుకొని తింటే ఆటోమేటిక్ గా మనం కొంచెం తక్కువ తీసుకుంటాం. సో ఓవరాల్ గా రైస్ అనేది ఒక్క పూట తినడం మంచిది, అది కూడా పాలిష్డ్ వైట్ రైస్ కాకుండా హోల్ గ్రెయిన్స్ తీసుకోవడం చాలా మంచిది.
1: అయితే ఇవన్నీ చెప్పిన తర్వాత డాక్టర్ గారు నాకు సందేహం వచ్చింది, అసలు మనం ఒక ప్లేట్ తీసుకుంటే ఆ ప్లేట్ లో ఇవన్నీ ఏ రకాలుగా మనం అమర్చుకుని తింటే మంచిది అంటారు?
0: చాలా మంచి ప్రశ్న. మనం ఒక ప్లేట్ లో 1/2 ప్లేట్ వెజిటబుల్స్ ఉండాలి, కూరగాయలు ఉండాలి, 1/2 భాగం మాత్రమే ఇప్పుడు మనం అనుకున్నట్లు హోల్ గ్రెయిన్స్, కార్బోహైడ్రేట్స్ ఉండాలి, ఇంకొక 1/2 భాగం ప్రోటీన్స్, మంచి క్వాలిటీ గల ప్రోటీన్స్ అంటే ఫిష్, చికెన్, సోయాబీన్, పన్నీర్, టోఫు ఇలాంటి వెజిటబుల్స్ కి సపరేట్ గా సోర్సెస్ ఉన్నాయి, మనకు నాన్ వెజిటేరియన్ కి సపరేట్ గా సోర్సెస్ ఉన్నాయి ఉండాలి. ప్లస్ అడిషనల్ గా ఫ్రూట్స్ కన్సంప్షన్ 2-3 కప్స్ ఫ్రూట్స్ అనేవి అడిషనల్ గా తీసుకోవాలి. మనం ఈ రేషియో మెయింటైన్ చేసినామంటే ఆటోమేటిక్

0: ఇంకా మనం మంచి ఆహారం తీసుకున్నట్టే.
1: బాగుంది డాక్టర్ గారు. మరి హెల్దీ మెయింటైన్ చేయాలంటే డ్రై ఫ్రూట్ గురించి కూడా కొంచెం చెప్పండి. ఎంత తీసుకోవాలి, హార్ట్ కి ఏ డ్రై ఫ్రూట్ చాలా మంచిది, ఏది హానికరం?
0: కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ అనేవి హార్ట్ కి చాలా మంచిది, కానీ చాలా మంది డ్రై ఫ్రూట్స్ మంచిది మంచిది అని చాలా మోతాదులో తీసుకుంటున్నారు. మోడరేట్ క్వాంటిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సింపుల్ గా చెప్పాలంటే పిడికేడు, వాటిలో ఆల్మండ్స్ అంటే బాదాం, వాల్నట్స్, పిస్తా, ఈ మూడు అనేవి గుండెకు మంచివి. కాజు, కిస్మిస్, వాటి వల్ల కొంచెం హై క్యాలరీస్ వస్తాయి. మనం ఎక్కువ వర్కౌట్ చేస్తున్నాము అంటే అవి తీసుకున్నా పర్వాలేదు, కానీ వర్కౌట్ సరిగా చేయట్లేదు కానీ ఇవి మంచివని తీసుకుంటున్నాం అంటే మళ్ళీ మనం ఇండైరెక్ట్ గా క్యాలరీస్ పెంచుకున్నట్లే. సో మళ్ళీ దానివల్ల వెయిట్ గెయిన్ అనేది జరుగుతుంది, మళ్ళీ ఇండైరెక్ట్ గా మనకు వచ్చే ప్రమాదాలు వస్తాయి. సో రోజుకు ఒక పిడికెడు ఆల్మండ్స్, వాల్నట్స్, పిస్తా ఉండేటట్లు చూసుకుంటే కరెక్ట్ తీసుకున్నట్టు.
1: డాక్టర్ గారు చివరిగా మరి మా శ్రోతలకు మీరు ఎలాంటి సలహా ఇస్తారు మంచి ఆరోగ్యకరమైన హార్ట్ ఉండాలి అంటే?
0: సో చివరిగా మనం హార్ట్ మనది హెల్దీగా ఉండాలి అంటే హెల్దీ ఫుడ్ తీసుకోవాలి. హెల్దీ ఫుడ్ ఏది? ఇంతకుముందు మనం మాట్లాడినట్లు హోల్ గ్రెయిన్స్, ప్రోటీన్స్ అండ్ తక్కువ మోతాదులో డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. అవాయిడ్ చేయాల్సిన పదార్థాలు షుగర్, సాల్ట్, ఫ్రై ఐటమ్స్, రిపీటెడ్గా కుక్ చేసిన ఆయిల్, వీటిని అవాయిడ్ చేయాలి. ఓకే, లాస్ట్ ఫైనల్గా ఒక్క వర్డ్లో చెప్పాలంటే మనం న్యాచురల్ ఫుడ్ ప్రిఫర్ చేయాలి దెన్ ప్యాకేజ్డ్ ఫుడ్. ప్యాకేజ్డ్ ఫుడ్ ఇండైరెక్ట్గా మనకు హానికరం. సో న్యాచురల్ ఫుడ్, ఆహార పదార్థాలు కొంచెం వేడిగా ఉన్నప్పుడు తినడం అనేది ఇంకా మంచిది. ఇంకొక మంచి టిప్ ఏంటి అంటే ఈవినింగ్ మనం డిన్నర్ టైం అనేది ఎంత ఎర్లీగా చేస్తే అంత బెటర్. ఐడియల్గా అయితే 7 లోపు కంప్లీట్ చేస్తే బెటర్, ఒక 1 అవర్ అటు ఇటు. సో 8 లోపు చేయాలి. తిన్న వెంబడే పడుకోకుండా తిన్న తర్వాత కొంచెం వాకింగ్ చేయడం కానీ అలా ఒక 2 అవర్స్ మన నిద్రకు డిన్నర్కి గ్యాప్ ఉండడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి మనకు. సో ఇవన్నీ శ్రోతలందరూ పాటించి మీ ఆరోగ్యాన్ని, మీ హార్ట్ని కాపాడుకోవాలని కోరుతున్నాం.
1: బాగుంది డాక్టర్ గారు. చక్కగా ఈరోజు ఒక ఆరోగ్యవంతమైనటువంటి హార్ట్కు ఏ విధమైనటువంటి ఆహార పదార్థాలను తీసుకోవాలనే విషయం మీద చక్కటి అవగాహన కల్పించారు మా శ్రోతలందరికీ. శ్రోతలు విన్నారు కదా, ఇంకేం ఆలస్యం, ఈరోజు నుంచే పాటించండి. ఇంత మంచి ఉదయం, ఇంత మంచి సమయం మా కోసం, మా శ్రోతల కోసం కేటాయించినందుకు మీకు మనసారా ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ సార్.
2: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు
3: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా, కలిలవాడి, నిజామాబాద్. సెల్ 8019999990.
4: శ్రోతలు ఇంతవరకు సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాజెక్ట్ కార్యక్రమంలో గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ కె గోపికృష్ణ గారు అందించిన సలహాలు, సూచనలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:45. సినీ రంజని తెలుగు సినీకి తెల కార్యక్రమం కార్యక్రమంలో ముందుగా విందాం మిస్టర్ పిల్లాం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కేఎస్ చిత్ర ఆలపించిన పాటను, ఆరుద్ర రచన, ఎంఎం కిరవాణి సంగీతం.

శ్రోతలు వింటున్నారు సినీ రంజని కార్యక్రమంలో తెలుగు సినీ గీతలు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం చంద్రబోస్ గీతాన్ని ఎంఎం కీరవాణి, క్షమించాలి, ఎంఎం శ్రీలేఖ సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ధర్మచక్రం చిత్రం కోసం ఆలపించిన పాటను

చివరిగా విన్న పాట కార్తీక్ మరియు అద్వితీయ ఉజ్జ్వల తెలుసు కదా చిత్రం కోసం ఆలపించింది. ఈ పాటను సంగీతం అందించిన వారు ఎస్ తమన్, రచన కృష్ణకాంత్. ఇంతటితో ఈనాటి సినీరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 9 గంటలు. హృదయరాగాలు కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం.

నేటి హృదయరాగలు కార్యక్రమంలో ముందుగా నేను మేలను ఈ చిత్రం నుండి పాటను వినిపించమని రిక్వెస్ట్ పంపించారు. నిజామాబాద్ ఆటోనగర్ నుండి షేక్ అబ్దుల్ అలీ, నిగర్ పర్వీజ్ ఉదయభాను, మీనా సత్యం, శారదా, సుధీర్, శోభ, శ్రీధర్, రవి, సునీత మరియు వారి కుటుంబ సభ్యులు, మిత్రులు.

0: శ్రోతలు హృదయ రగాలు కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమం తీసుకుందాం చిన్న విరామం.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
4: మేరా జూతా హే జపానీ, ఎప్పటిలో ఇంగ్లీస్తానీ, సర్ పే లాల్ టోపీ రూసీ, ఫిర్ భీ దిల్ హే హిందుస్తానీ.
5: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత, భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. మీ పాదాలను సురక్షితంగా ఉంచుకోండి. BIS నాణ్యతకు, నమ్మకానికి హామీ.
6: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల.
7: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
6: బ్రాంకోస్కోపీ, థొరాకోస్కోపీ, స్లీప్ స్టడీ.
7: మొట్టమొదటిసారిగా

0: నిజామాబాద్ లో
1: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు
0: ద్వారకా నగర్ నిజామాబాద్
1: సెల్ 9032323258 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
2: ఆర్థోపెడిక్ ఎండోక్రైనాలజీ కార్డియాలజీ న్యూరో న్యూరో సర్జరీ యూరాలజీ జనరల్ మెడిసిన్
1: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ డెంటల్ ఫిజియోథెరపీ రేడియాలజీ అన్ని ఒకే చోట
2: 24 గంటలు అత్యవసర సేవలు
1: ఎన్ఏబిహెచ్ గుర్తింపు
2: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ స్త్రీలలో ప్రసవం తర్వాత వయసు పెరిగాక జననేంద్రియాలు వదులుగా అవ్వటం దగ్గినా తుమ్మినా మూత్రం లీకేజీ కావటం మూత్రం ఆపుకోలేకపోవటం యోని పొడిబారిపోవటం ఇన్ఫెక్షన్ రావటం మొదలైన సమస్యలకు కుట్టు కోత మత్తుమందు అవసరం లేకుండా
1: అత్యాధునిక జర్మన్ లేజర్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ కుర్చీ ద్వారా సులభమైన లేజర్ చికిత్స
2: కేవలం 30 నిమిషాలలో 4 నుండి 6 సెషన్స్ లో ఎలాంటి నొప్పి లేకుండా చికిత్స అందించబడుతుంది
1: సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత విజయలక్ష్మి హాస్పిటల్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా ఖలీల్వాడి నిజామాబాద్ ఫోన్ 0846225334 డాక్టర్ వినోద్ పవార్ దంత వైద్యులు రూట్ కెనాల్ డెంటల్ ఇంప్లాంట్ స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి
2: డాక్టర్ వినోద్ పవార్ లక్ష్మారెడ్డి హాస్పిటల్ ఎదురుగా హైదరాబాద్ రోడ్ నిజామాబాద్
1: సెల్ 9440044837
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇస్తారు ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు గుర్తుంచుకోండి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ
4: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం
5: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ఎస్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా జిల్లా స్థాయిలో డిఐసి గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు సబ్సిడీ అనుసంధానం ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు అమ్మకాలు లూస్ పాలు తేనె నూనె విక్రయం పశు శోషణ తాజా మాంసం లేదా చేపల విక్రయం అలాగే క్యాంటీన్లు హోటళ్లు టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు
6: పీఎంఎస్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు ఏఐఎఫ్ పిఎంకేఎస్వై పిఎంఎంఎస్వై ఏహెచ్ఐడిఎఫ్ ఎంఐడిహెచ్ ఎన్హెచ్బి ఎన్ఆర్ఎల్ఎం ఎన్యుఎల్ఎం స్టాండప్ ఇండియా ముద్ర
5: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇస్తారు ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు గుర్తుంచుకోండి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ
7: ప్రకటనలు విన్నారు విరాణ మంత్రం కార్యక్రమానికి తిరిగి స్వాగతం శ్రోతలు వింటున్నారు హృదయ రాగాలు కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఆర్ఆర్ఆర్ చిత్రం నుండి పాటను ఈ పాటను మా కోసం వినిపించమంటూ రిక్వెస్ట్ పంపించారు నిజామాబాద్ నెహ్రూ పార్క్ నుండి అజీజ్ భాయ్ నయీముద్దీన్ ఎంఏ మార్టిన్ సయ్యద్ ఖలీల్ ముబీన్ మొహమ్మద్ యాసిన్ మరియు వారి మిత్ర బృందం వీరందరి రిక్వెస్ట్ పై ఆర్ఆర్ఆర్ చిత్రం కోసం రాహుల్ సెప్లికంగా ఆలపించిన పాటను విందాం.

0: పది లక్షల లాటరీ నాకా.
1: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: శ్రోతలు వింటున్నారు హృదయరాగాలు కార్యక్రమం. కార్యక్రమం ఇప్పుడు విన్నాం ముఖామిశ్రీ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాటను. ఈ పాటను మా కోసం పంపించమంటూ రిక్వెస్ట్ పంపించారు నస్రుల్లాబాద్ మైలారం గ్రామం నుండి రతన్ లావణ్య నిక్షి, మహమ్మద్ ఆనంద్ బాలేశం మరియు వారి కుటుంబ సభ్యులు మిత్రులు. వీరందరి రిక్వెస్ట్ పై ముఖామిశ్రీ చిత్రం నుండి ఈ పాటను విందాం.
3: Yeah.

0: Nene?
1: Mucha mestri.
0: Sabasha.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
4: ప్రకటనలు విన్నారు, శ్రోతలు విన్నారు హృదయ రాగాలు కార్యక్రమంలో. తర్వాత విన్నాం అన్నయ్య చిత్రం నుండి పాటను వినిపించమంటూ రిక్వెస్ట్ పంపించారు. ఇబ్రహీంపట్నం నుండి విహారీ, ముత్తమ్మ, కృషిక మరియు వారి కుటుంబ సభ్యులు.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: మాతృత్వం ఒక మధురమైన వరం.
2: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
1: సంప్రదించండి
2: డాక్టర్ బండారి సుజాత,
1: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులు,
2: ఖలీల్ వాడి, నిజామాబాద్.
3: ఫోన్ 0846225334.
4: ప్రకటన విన్నారు శ్రోతలు, వింటున్నారు హృదయ రాగాలు కార్యక్రమంలో. ఇప్పుడు విన్నాం ఇంద్ర చిత్రం కోసం కేకే మహాలక్ష్మి ఆలపించిన పాటను. ఈ పాటను మా కోసం వినిపించమంటూ రిక్వెస్ట్ పంపించారు నిజామాబాద్ పోతంగల్ గ్రామం నుండి తోట సంతోష్, నిఖిల, రణ్వీర్, నమ్రత, నిత్య సంతోష్ని మరియు వారి కుటుంబ సభ్యులు. వీరందరి రిక్వెస్ట్ పై ఇంద్ర చిత్రం నుండి ఈ పాటను విందాం.

శ్రోతలు హృదయరాగాలు కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమం తర్వాతి పాటను కోరుతున్న శ్రోతలు, బావగారు బాగున్నారా చిత్రం నుండి పాటను వినిపించమంటూ, నిజామాబాద్ గుమాస్తా కాలనీ నుండి సంగవి శ్రీనివాస్ లావణ్య హేమచంద్ర మరియు వారి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై బావగారు బాగున్నారా చిత్రం నుండి పాటను విందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ప్రకటన విన్నారు, శ్రోతలు విన్నారు హృదయ రేగలు కార్యక్రమంలో. ఇప్పుడు విన్నాం తాజ్ మహల్ చిత్రం కోసం కునాల్ గాంజావాలా అనిపించిన పాటను. ఈ పాటను నాకు సోమిచ్చుంటూ రిక్వెస్ట్ పంపించాను. కామారెడ్డి భవానీపేట గ్రామం నుండి మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాతుల్లా మరి వారి కుటుంబ సభ్యులు.
2: తనంటే నాకు చాలా ఇష్టం. తనకు నేనంటే ఇష్టం అనుకుంటా.

0: సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: ప్రకటన విన్నారు, కార్యక్రమం ఇప్పుడు విందాం. అమ్మాయి బాగుంది చిత్రం నుండి పాటను, ఈ పాటను మా కోసం నుంచి అంటూ రిక్వెస్ట్ పంపించారు. నిజామాబాద్ నుండి నవీన్, నరేష్, రాజేష్, రాకేష్, శివ, కిరణ్, శైలేష్, క్రాంతి, రాజు మరి వారి మిత్ర బృందం వీరందరూ కోరుతున్నారు అమ్మాయి బాగుంది చిత్రం నుండి పాటను.

0: ఏ సత్య, నువ్వు చాలా అందంగా ఉంటావు. నిజం చెప్పనా, నీ టేస్టు నా టేస్టు ఒకటే సత్య.
1: ఏ శివా, కోయ్ కోయ్ కోయ్ కోయ్ కోయ్,
0: ప్రామిస్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ప్రకటన విన్నారు. కార్యక్రమం ఇప్పుడు విందాం. చిరుజల్లు చిత్రం కోసం ఉదిత్ నారాయణ విషయాలు ఆలపించిన పాటను, ఈ పాటను మా కోసం వినిపించమని రిక్వెస్ట్ పంపించారు. నిజామాబాద్ ఆర్ఆర్ చౌరస్తా నుండి రాజు, ఉప మరియు వారి కుటుంబ సభ్యులు.

కార్యక్రమం చివరిగా విందాం. పెళ్లి పందిరి ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మనం ఆలపించిన పాటను ఈ పాటను మా కోసం వినిపించినట్టు రిక్వెస్ట్ పంపించారు. నిజామాబాద్ నుండి హఫీజుద్దీన్, షను, తారానం, టాబో, కాటన్, ఖాతర్, ఉమారుద్దీన్, అమీనా మరియు వారి కుటుంబ సభ్యులు.

ఇంతటితో ఈనాటి హృదయరాగాలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 10 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి

0: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. పార్లమెంట్లో అధికారిక పక్షాన్ని ఎదుర్కొనేందుకు ప్రతిపక్ష కూటమి భేటీని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ఉభయ సభల్లోనూ అనుసరించాల్సిన ఉమ్మడి వ్యూహంపై చర్చించేందుకు ప్రతిపక్ష పార్టీల ఫ్లోర్ లీడర్లు మరికొద్దిసేపట్లో సమావేశమవుతారు. నేడు సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన రంగం కార్యక్రమం జరగనుంది. నిన్న ప్రధాన లష్కర్ బోనాల ఉత్సవం వైభవంగా ముగియగా జాతరలో రెండో రోజైన ఈ ఉదయం ఈ క్రతువును నిర్వహించనున్నారు. హైదరాబాద్ గాజుల రామారంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలను రెవెన్యూ అధికారులు చేపట్టారు. దిల్ సంస్థకు కేటాయించిన సర్వే నంబర్ 49 భూముల్లో వెలసిన పారిశ్రామిక షెడ్లు దుకాణాలను అధికారులు కూల్చివేశారు. అయితే నివాస గృహాలను వదిలిపెట్టారు. ఈ కూల్చివేతలను స్థానిక ఆక్రమణదారులు అడ్డుకోవడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. అమెరికా ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దౌత్యపరమైన చర్చలకు మొగ్గుచూపారు. ఇరాన్పై భారీ దాడులను తాత్కాలికంగా నిలిపివేసి ఈ రోజు మధ్యాహ్నం నుండి చర్చలు జరుపుతామని ప్రకటించారు. మిత్ర దేశాల కోరిక మేరకు విధ్వంసాన్ని నివారించి ప్రాణాలను రక్షించేందుకు సైనిక చర్య పక్కన పెట్టి సంప్రదింపులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ట్రంప్ స్పష్టం చేశారు. పెరూలోని ప్రసిద్ధ నాస్కా లైన్స్ ను వీక్షించేందుకు వెళ్లిన పర్యాటక విమానం కూలి 13 మంది మృతి చెందారు. ఈకా నగరం నుంచి బయలుదేరిన ఈ ఏరోడియానా సంస్థ విమానం నాస్కా శివార్లలో ప్రమాదానికి గురైంది. మృతుల్లో ఇద్దరు పెరూ పైలట్లతో పాటు 7 ఇటలీ, 2 జర్మనీ, 2 స్పెయిన్ దేశాలకు చెందిన పర్యాటకులు ఉన్నారు. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ 2026 ముగింపు వేడుకల్లో భాగంగా క్రీడల అధికారిక జెండా బాటన్ను భారత బృందం స్వీకరించింది. భారత్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు పిటి ఉష, గుజరాత్ ఉప ముఖ్యమంత్రి హర్ష సంఘ్వీతో కలిసి అథ్లెట్ నీరజ్ చోప్రా దీన్ని అందుకున్నారు. దీంతో తదుపరి 2030 కామన్వెల్త్ గేమ్స్ ఆతిథ్య బాధ్యతలు అధికారికంగా భారత్కు బదిలీ అయ్యాయి. ఈ క్రీడలను అహ్మదాబాద్లో నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని సిద్దిపేట, కరీంనగర్, కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, పెద్దపల్లి, నాగర్ కర్నూల్, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ జిల్లాలకు యెల్లో హెచ్చరికలు జారీ చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10:04. ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో సూపర్ హిట్ సాంగ్స్ విన్నాము. మరి ఈనాటి మన ఎవర్ గ్రీన్ హిట్స్ లో 2010 నుండి 2020 సంవత్సరం వరకు విడుదలైన చిత్రాల నుండి సూపర్ హిట్ సాంగ్స్ విందాము. ఈనాటి ఎవర్ గ్రీన్ హిట్స్ ని ముందుగా ఈ సూపర్ హిట్ సాంగ్ తో మొదలు పెట్టేద్దాం.

సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు చిత్రం నుండి కార్తీక్ అంజనా సౌమ్య పాడిన పాట విన్నారు. పాటను కోరిన శ్రోతలు ఆర్మూరు చేనేత కాలనీ రంగాచారి నగర్ నుండి జిందం నరహరి లక్ష్మి భాను తేజ మృదుల ఉదయ కిరణ్ ఉదయరేఖ భాను రియాన్ష్ అన్మహిత్ కుటుంబ సభ్యులు అలాగే నందిపేట నుండి వెంకట

0: నేరెడ్మట్ నుండి సురేష్, యాదాద్రి జిల్లా గొల్లేపల్లి నుండి ఈదునూరు లక్ష్మయ్య, జంగమ్మ, వినోద్ కుమార్, నిహారిక, గజ్వేల్ నుండి సేర్ల వెంకటేష్, సుగుణ, రాంప్రసాద్, రామ్ చరణ్. అలాగే మీరు కూడా మీకు నచ్చిన సూపర్ హిట్ సాంగ్ వినాలనుకుంటే మా వాట్సాప్ నెంబర్ 0402324 0852కు మీ పేరును, పాట వివరాలను మెసేజ్ చేయండి. వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
4: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
5: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
4: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు మీ ఆర్జే అనితతో. తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు మేడ్చల్ మల్కాజ్గిరి నుండి రుద్రవెల్లి రమేష్ అనిత భరత్ కుమార్ అమృతమ్మ కుటుంబ సభ్యులు, పోచంపాడు నుండి అనుష కరుణాకర్ రాజు, మోక్షిత్ నిశాంత్ విమల భారతి, నాగరాజు నవతి సైనిక్పురి నుండి, చిలకలగూడ సికింద్రాబాద్ నుండి వరుణ్ తేజ్ యశ్వంత్ లోకేష్ అఖిల జయరాం రాధ మహేష్ బాబు శ్రావణి సౌజన్య వీరేశం కుటుంబ సభ్యులు కోరుతున్నారు. కోడుమూరు కర్నూలు జిల్లా నుండి వీరంతా కోరుతున్న పాట జులాయి చిత్రం నుండి సాగర్ రానినా రెడ్డి పాడిన పాట.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు నందిపేట నుండి రాజేశ్వర్ శ్రావ్య రాజు వర్షిణి, ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహాబాను జైనుద్దీన్, అబేద ఆయేష, కామారెడ్డి జిల్లా భవానీపేట నుండి మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా, నిజామాబాద్ నుండి అజీజ్భాయ్, మతీన్భాయ్, షేక్ చాంద్, ఫరూక్, ఖలీల్, ముబీన్, యాసిన్, ముసా కరీం, సలీం, మహబూబ్నగర్, ముసాపేట నుండి నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహం, అలాగే ఆర్ఆర్ చౌరస్తా నుంచి రాజుగారు, ఉమారాణి, వంశీ, స్వరూప, నిహాల్, సాయినాథ్, సుచిత్ర. వీరంతా కోరుతున్న పాట శక్తి చిత్రం నుండి హేమచంద్ర సైంధవి పాడిన పాట.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: అది యుగళ గీతాల మాధుర్యం.

0: మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు కీసర మండలం రామలింగేశ్వర కాలనీ నుండి మానస మాధురి, మాలక్ష్మి మాధవి, భూగం మార్కండేయ అనిత, భూదాన్ పోచంపల్లి నుండి మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట నుండి స్వరాగిని, రవికుమార్ స్వరూప, శ్వేత, శృతి కుటుంబ సభ్యులు, జిల్లల్గూడ నుండి హరనాథ్, సీతాఫల్ మండి నుండి అనిత, ఎలగందుల మార్కండేయ, లక్ష్మి, దివ్య, శ్రీను, చిన్ను, అలాగే పెడమ నుండి భాస్కర్, మల్కాజ్గిరి నుండి రుద్రవెల్లి రమేష్, అనిత, భరత్ కుమార్, అమృతమ్మ, ప్రహ్లాద్, అపూర్వ, రియాంష్, వీరంతా కోరుతున్న పాట డీజే చిత్రం నుండి కార్తికేయం చిత్ర పాడిన పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నంబర్ మరవకండి, 9490463863. ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
2: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. నేను మీ అనిత. తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు మేదిపట్నం నుండి సిహెచ్ వెంకటస్వామి, ఎద్దుమల్లారం నుండి బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ, రాజు, అనుష, సాయి కార్తిక్, ఉత్తేజ్, కృష్ణ చోటుప్పల్ నుండి, రంగారెడ్డి జిల్లా గోపికానగర్ నుండి శివకృష్ణ గౌడ్, ప్రణీత్ గౌడ్, వీరంతా కోరుతున్న పాట చలో చిత్రం నుండి అనురాగ్ కులకర్ణి పాడిన పాట.

ఎవర్గ్రీన్ హిట్స్ లో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు, యాదాద్రి వలిగండ మండలం గొల్లేపల్లి గ్రామం నుండి ఈదునూరు లక్ష్మయ్య, జంగమ్మ, వినోద్ కుమార్ నిహారిక, పూర్ణ తేజశ్రీ, తనుజ శ్రీ, హరి దీక్షిత్, అలాగే కీసర మండలం షేరియాల నుండి గోపాల్, వేదగిరి కుటుంబ సభ్యులు, నిజామాబాద్ వినాయక్ నగర్ నుండి కూచన శ్రీహరి, జ్యోతి, స్నిగ్ధ, రాజ్ కమల్, వినోద్ కుమార్, గ్రీష్మ, రామనందన్, రఘునాథ్పురం నుండి హేమంత్ కుమార్, రిషితేజ్, అశ్విత్, సాక్షిత్, అవంతిక, ప్రియాంశి, గీతిక, ప్రణీత్, వెంకన్న, వీరంతా కోరుతున్న పాట సోగ్గాడే చిన్నినాయన చిత్రం నుండి శ్రీయా ఘోషాల్ ధనంజయ్ పాడిన పాట.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివి భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: కార్యక్రమంలో తర్వాతి పాట ఎంసీఏ చిత్రం నుండి సాగర్ ప్రియా హిమేష్ పాడిన పాట. ఈ పాటను కోరుతున్న శ్రోతలు కరీంనగర్ హుజూరాబాద్ నుండి గట్టన్న, బుచ్చన్న, ఎర్రన్న, మధురక్క, ఓదెక్క, మాధవి, రానక్క, కోమల, వంశీ, గంగోత్రి కుటుంబ సభ్యులు, అల్మస్గూడ నుండి దమ్మోజు మధుసూదన్ ఆచారి, శ్రీవాణి, రవీందర్, రాధికా, నవీన్, సౌమ్య, త్రిలోక్, నిహాన్, భువనగిరి జిల్లా మీనానగర్ నుండి సుదర్శన్, మాదాస్ విజయ, వరంగల్ కాశీబుగ్గ నుండి నల్ల సుదర్శన్, సరిత, వినయ్, పూజ, లోహిత.

0: మ్యూజిక్ అండ్ మస్తీ. ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుపుడు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వీబీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. ఎవర్ గ్రీన్ హిట్స్ లో మా కోసం ఒక మంచి పాట అంటూ కోరుతున్నారు ఆదిభట్ల నుండి గోపీకిషన్, ఉమావతి, వెంకటేష్ కల్వకుర్తి నుండి, ఆల్మాస్గూడ నుండి దమ్మోజు మధుసూదనాచారి, శ్రీవాణి, రవీంద్రాచారి, సౌమ్య కుటుంబ సభ్యులు, నాగ్నాథ్ గుప్తా, గోదావరి, రవి, రాజు, కళ్యాణి, హైదరాబాద్ నుండి లత, సంపత్, రామకృష్ణ, సంపూర్ణ, మౌనిక, హర్షిణి ఆదిలాబాద్ నుండి కోరుతున్నారు. వీరంతా కోరుతున్న పాట కలేజా చిత్రం నుండి హేమచంద్ర, శ్వేత పాడిన ఈ పాట.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

ఎవర్గ్రీన్ హిట్స్ లో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు రాజు, అనుష, సాయి కార్తీక్, ఉత్తేజ్ కృష్ణ, ఎడబెల్లి మండలం జానకంపేట నుండి శ్యామ్లాల్, జగన్మోహన్, వరంగల్ కాశీబుగ్గ నుంచి దాసి రామచంద్రం, సుమతి నాగరాజు, శ్రీకళ భువిక, శివకృష్ణ, దీప్తి, అన్సిని, సుహాన్, సుహాస్, కృష్ణ, భిక్షపతి, వసంత, హర్షిణి, హిమశ్రీ, ఆర్మూర్ రామ్నగర్ నుండి ప్రేమ్నాథ్, కళావతి, లితిక్, ప్రీతి, శకుంతల, గౌరవ్, అనురాధ, వికాస్, దృశ శ్వేత వీరంతరూ కోరుతున్న పాట ఆరెంజ్ చిత్రం నుండి నరేష్ అయ్యర్ పాడిన ఈ పాట.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674.

0: సహాయకం.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
2: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
3: మీరు ఇంతవరకు ఎవర్ గ్రీన్ హిట్స్లో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ విన్నాను కదా. మరి ఇలాంటి మరిన్ని సూపర్ హిట్ సాంగ్స్ మీతో సూపర్ హిట్ సాంగ్స్ మీకు వినిపిస్తూ అలనాటి ఆపాత మధురాలు మీతో పంచుకోవడానికి అనుపమ గారు రెడీగా ఉన్నారు. సమయం 11 గంటలు. వార్తల ముఖ్యాంశాలు విందాం.

0: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు ఘనంగా జరిగాయి. మహంకాళి అమ్మవారి భవిష్యవాణి కన్నుల పండుగ సాగింది. మాతంగి స్వర్ణలత పచ్చికుండపై నిల్చొని రంగం భవిష్యవాణి వినిపించారు. ఈ ఏడాది కుంభవృష్టి వర్షాలు కురుస్తాయని మాతంగి స్వర్ణలత తెలిపారు. కుంభవర్షాలతో ప్రజలు కొట్టుకుపోయే పరిస్థితి ఉందని, ప్రాణనష్టం, అగ్ని ప్రమాదాలు సంభవిస్తాయని హెచ్చరించారు. గ్లాస్కో వేదికగా కామన్వెల్త్ గేమ్స్ సంబరం ఘనంగా ముగిసింది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, కెనడా, భారత్, స్కాట్లాండ్ పతకాల పట్టికలో టాప్ 5లో నిలిచాయి. ముగింపు వేడుకల అనంతరం కామన్వెల్త్ గేమ్స్ బాటన్ను భారత్ బృందం స్వీకరించింది. భారత్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పిటి ఉషా, గుజరాత్ ఉప ముఖ్యమంత్రి హర్ష సంఘ్వీతో కలిసి జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా అందుకున్నారు. 2030 కామన్వెల్త్ గేమ్స్కి అహ్మదాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. గ్లాస్కో కామన్వెల్త్ గేమ్స్లో 13 స్వర్ణాలతో 39 పతకాలు సాధించిన భారత క్రీడాకారులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. అసాధారణ ప్రతిభ, పట్టుదలతో రాణించిన అథ్లెట్ల కృషి దేశ యువతకు స్ఫూర్తినిస్తుందని పేర్కొంటూ వారి భవిష్యత్తుకు శుభాకాంక్షలు తెలిపారు. న్యూఢిల్లీ జంతర్మంతర్ వద్ద నిరసనలు మళ్లీ ప్రారంభమయ్యాయంటూ వైరల్ అవుతున్న వీడియోను నకిలీదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రజలను దారి తప్పించేందుకు పాత వీడియోను తప్పుడు సమాచారంతో ప్రచారం చేస్తున్నారని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ యూనిట్ హెచ్చరిస్తూ అప్రమత్తంగా ఉండాలని కోరింది. బీహార్, గుజరాత్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ల అనంతరం ఈవీఎం ఓట్లను లెక్కిస్తున్నారు. భద్రతా ఏర్పాట్ల మధ్య ఎంపీలోని దతియాస్థానానికి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలోని 20 టేబుళ్లపై లెక్కింపు జరుగుతోంది. బంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ ఆధిక్యంలో ఉన్నారు. రెండో రౌండ్లోనూ జన్సూరాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్పై 1161 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీ రాజీనామాతో బంకీపూర్లో ఉప ఎన్నిక అనివార్యం కాగా, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలిచారు. గాజుల రామారంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. దిల్ సంస్థకు కేటాయించిన భూముల్లో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తున్నారు. సర్వే నంబర్ 49లోని అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. హైదరాబాద్లోని భారతీయ వరి పరిశోధనా కేంద్రానికి జాతీయ జీవ వైవిధ్య ప్రాధికార సంస్థ 2.43 కోట్ల రూపాయలు విడుదల చేసింది. స్థానికంగా జరుగుతున్న పరిశోధనలు, కొత్త వరి వంగడాల ఉత్పత్తికి ప్రోత్సాహకంగా ఈ మొత్తాన్ని ప్రకటించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 11 గంటల దాటి 4 నిమిషాలు. మరికొన్ని క్షణాల్లో మనందరికీ ఎంతో ఇష్టమైన గుర్తుకొస్తున్నాయి.
2: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలియదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
3: అట్టా చెప్పు మరి.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
4: అలాగా ఏ చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
2: మమ్మీ నేను
4: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 11 గంటలు దాటి 50 సెకండ్లు. మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి, మీ రేడియో సఖి అనుపమతో. మరి ఈ రోజు మనం ఎవరిని గుర్తు చేసుకోబోతున్నామో తెలుసా? ఆమె ఒక వెండి తెర వేల్పు, సిల్వర్ స్క్రీన్ ఐకాన్.

0: ఆమె ఒక ఫ్యాషన్ క్వీన్, అందాల రంగుల సీతాకోక చిలుక.
1: పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లోయ్, నీ పైట కొంగు జారిందే గడు పిల్ల. పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లోయ్, నీ పైట కొంగు జారిందే గడుసు పిల్ల.
2: కొంగు జారితే ఉంది కొంటె పిల్లోడా, నీ గుండె చిక్కు కాదేమో చూడు పిల్లోడా.
0: ఆమె కంటి చూపు చాలు హీరో మనసు దోచుకోవడానికి.

100 డేస్ గ్యారంటీ పిక్చర్ హౌస్ ఫుల్ బోర్డ్స్ తో సినిమాలు నడిపించిన కళాభినేత్రి మన వాణిశ్రీ గారు ఈ రోజు వారి పుట్టినరోజుని పురస్కరించుకుని వాణిశ్రీ ప్రత్యేక గుర్తుకొస్తున్నాయితో మీ ముందుకు వచ్చేసింది ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ రేడియో సఖి అనుపమ.

భీష్మ చిత్రంలో చిన్న పాత్రతో తెలుగు తెరకు పరిచయం. దాదాపు మర్చిపోయేంత చిన్న పాత్ర, కానీ మర్చిపోనివ్వని అభినయం వాణిశ్రీగారిది. నా టాలెంటే నా ఆయుధం అని నేటికి కూడా చెప్పుకునే వాణిశ్రీగారు, సినీ ఖాతాలో ఎక్కువ శాతం సూపర్ హిట్ పిక్చర్సే ఉన్నాయి. మరి మీకు వాణిశ్రీగారి చిత్రాలతో ఉన్న జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయా? షేర్ చేసుకోండి 0402324082కి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఖమ్మం నుంచి కృష్ణకుమారి గారు ఏం రాస్తున్నారంటే, వాణిశ్రీ గారి సినిమా అంటే ఇంట్లో గొడవ పడి మా అమ్మతోటి టికెట్ కి డబ్బులు అడిగి మరీ సినిమాకి వెళ్లేదాన్ని అని చెప్పి మరి ఇంకొంతమంది శ్రోతలు రాస్తున్నారు. ఈ పాట తర్వాత, ఒక హుషారైన పాట తర్వాత మాట్లాడుకుందాం.

వాడికి, దాంతో వెర్రెత్తి పోయింది కుర్రవాడికి. ప్రేమంటే నేర్పింది పిచ్చివాడికి, దాంతో వెర్రెత్తి

0: నీ జిమ్మదియా అందమంతా చీరలోనే ఉన్నది.
1: గుర్తుకొస్తున్న కార్యక్రమంలో మనం మాట్లాడుకుంటున్నాం వాణిశ్రీ గారి గురించి. ఈ రోజు వారి పుట్టినరోజు సందర్భంగా మరి వడ్లమాని రవికుమార్ గారి అల్మాస్ కూడా నుంచి ఏం రాశారంటే, నవల హీరోయిన్ అంటే వాణిశ్రీ గారే, అప్పట్లో తన పాత్రలకు ప్రాణం పోసేవారు అని చెప్పి. నిజమే కదా, అప్పటి వరకు కథానాయిక కూడా మన ఇంట్లో అమ్మ అక్కల్లా సామాన్యంగానే కనిపించేవారు. మా అయితే ఇంకాస్త మంచి అంచులున్న చీరలు కట్టుకునేవారేమో వెండితెరపై. ఇదంతా రత్నకుమారి రాకముందు. అదేంటి, మనం మాట్లాడుకుంటున్నది వాణిశ్రీ గారి గురించి కదా. అంటే మరి వారి అసలు పేరు రత్నకుమారియే కదా. వాణిశ్రీ గారు నాయికగా నిలదొక్కున్నాక నట విశ్వరూపం మాత్రమే కాదు, ఫ్యాషన్ల పరంపరను తెలుగు తెరకు పరిచయం చేశారు. తడిసి ముద్దైపోయింది తెలుగు సినిమా. నెయిల్ పాలిష్ కూడా మ్యాచింగ్ ఉండాల్సిందే. ఇక హెయిర్ స్టైల్ అయితే ప్రతి పాటకు వేరేగా స్టైలిష్ గా ఉండాలి. చీరలు అడగకండి, వాణిశ్రీ చీరలు అని మార్కెట్లో కూడా అమ్మేంత గొప్పగా ఆవిడ చీరలు డిజైన్ చేసుకునేవారు. అంతటి గ్లామర్ ని తీసుకొచ్చారు వెండితెరకు వాణిశ్రీ గారు.

0: శ్రోతలందరూ తమ అభిప్రాయాలు పంపిస్తున్నారు. మంగా భాస్కర్ సికింద్రాబాద్ నుంచి ఏం పంపించారంటే, అప్పట్లో చీర కట్టు అందంగా ఉంటే వాణిశ్రీ గారితోటి పోల్చేవారు అని చెప్పి. నిజమే, ఆవిడ చీర కట్టుకోవడం కూడా ఒక స్టైల్. అంటే ఇంత బాగా కూడా చీర కట్టుకోవచ్చా అని చెప్పి తెలుగువారికి కట్టుకుని మరీ తెరపైన చూపించేశారు. ఇలాంటి అద్భుతమైన నటన, ఇంతటి ఆర్భాటం, అట్టహాసం అన్ని బాగున్నాయి. మరి అసలు వెండి తెరకు ఎలా పరిచయం అయ్యారు? తొలిగా చేసింది కన్నడ సినిమా. అసలు ఈ విషయం ఎవరికైనా తెలుసా? తెలుగు తెరకు పరిచయం అయ్యారని అనుకుంటారు చాలా మంది, కానీ ఆవిడ కెరీర్ మాత్రం కన్నడ సినిమాతో మొదలైంది. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయారు వాణిశ్రీ గారు. ఎలాగైనా చదివించమన్న తండ్రి మాట తల్లి తూచా తప్పకుండా పాటించి వాణిశ్రీ గారిని వారి అక్కను కూడా చదివించారట. అలా భరతనాట్యం కూడా స్కూల్లో నేర్చుకున్నారు. స్కూల్లో నేర్చుకున్న టైంలో ఏమైంది, స్కూల్ తరఫున నాట్య ప్రదర్శన ఇస్తున్నారు. అలాంటి సమయంలో కన్నడ నిర్మాత దర్శకులు హొసుగునూరు కృష్ణమూర్తి గారు చూసి, ఈ అమ్మాయికి నా సినిమాలో ఒక క్యారెక్టర్ ఇస్తాను, సావిత్రిలా ఉంది అని అడిగితే వాణిశ్రీ గారైతే ఎగిరి గంతేసింది. కానీ తల్లి మాత్రం ఒప్పుకోలేదట. మరి దాని తర్వాత ఏం జరిగింది మాట్లాడుకుందాం.
1: పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లోయ్, నీ బయట కొంగు జారిందే గడుసు పిల్ల. పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లోయ్, నీ బయట కొంగు.

0: పడే గడుసు పిల్ల
1: కొంగు దానికే ముందు కొండ పిల్లోడా నీ గుండె తిక్కుకుందే
2: హ్యాండ్లూమ్ వీక్ సందర్భంగా హ్యాండ్లూమ్ ఎక్స్పో మన ఉప్పల్ శిల్పారామంలో ఈ నెల 1 నుంచి 10 వరకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు దేశంలో వివిధ రాష్ట్రాల్లో తయారైన హస్తకళా వస్తువులు చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు మన ఉప్పల్ శిల్పారామంలో అలాగే సందర్శకులు వీక్షించడానికి ప్రతిరోజు సాయంత్రం ప్రఖ్యాత కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు మన హ్యాండ్లూమ్ ఎక్స్పోలో అందరూ ఆహ్వానితులే రండి అపురూప హస్తకళా వస్తువులు చేనేత వస్త్రాల ప్రదర్శన మరియు అమ్మకాలు వీక్షించండి కొనుగోలు చేయండి చేతి వృత్తుల అభివృద్ధి ప్రోత్సహించండి.
3: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 11 గంటల దాటి 29 నిమిషాలు గుర్తుకొస్తున్నాయి. కార్యక్రమంలో ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం వాణిశ్రీ గారి గురించి, వారి పుట్టినరోజును పురస్కరించుకుని. మరి ఇందాక చెప్పాను కదా, ఒక కన్నడ నిర్మాత దర్శకులు వీరికి సినిమాలు ఆఫర్ ఇచ్చారు అని చెప్పి తల్లి ఒప్పుకోలేదు. మరి ఆ సినిమా ఆఫర్ వచ్చినప్పుడు ఇంతకీ వాణిశ్రీ గారి వయసు ఎంతో తెలుసా? 12 సంవత్సరాలే. తల్లి ఒప్పుకోవాలి అని దండం పెట్టుకుంటూ స్కూల్ నుంచి వెళ్ళిందట. అమ్మ ఒప్పుకోవా ప్లీజ్ ప్లీజ్ అని ఇలానే చిన్నపిల్ల కదా మరి బతిమలాడిందట. చిన్నారి రత్నకుమారి, నువ్వు నర్స్ అవ్వాల్సిందే, ఇలా సినిమాలు వేషాలు అంటూ వెళ్ళిపోతే కుదరదు అని చెప్పి తల్లి పట్టుదల. సరే అమ్మా, నేను చదువుకుంటూ నటిస్తాను అని ఒప్పించిన ఆ క్షణం ఎంత బలమైనదో, ఎంత మంచిదో. లేకపోతే మనకు గ్లామర్ క్వీన్ కళాభినేత్రి వాణిశ్రీ గారు ఎలా వస్తారు చెప్పండి? కన్నడ చిత్రంలో షూటింగ్ అయితే మొదలు పెట్టేశారు. మరి కన్నడ భాష రాదు కదా, సో కన్నడ పదాలని తెలుగులో రాసుకొని చదివి దిగ్విజయంగా పూర్తి చేశారు వాణిశ్రీ.

చాలా మంది శ్రోతలు తమ స్పందన పంపిస్తున్నారు. హేమలత విశ్వనాథ్ చోటుపల్లి నుంచి ఏం రాస్తున్నారంటే, అప్పట్లో వాణిశ్రీ గారి హెయిర్ స్టైల్ అంటే చాలా బాగుండేది, మాకు చాలా నచ్చేది అని. అలాగే నిజామాబాద్ నుంచి సంగవి శ్రీనివాస్ ఏమంటున్నారంటే, వాణిశ్రీ గారు నటించిన ప్రేమ్ నగర్ సినిమాలో సన్నివేశాలు చాలా బాగున్నాయి అని చెప్పి. ఎస్, మరి మనం మాట్లాడుకుంటున్నాము వాణిశ్రీ గారి గురించి కదా. సో కన్నడ సినిమా అయిపోయాక 2 సంవత్సరాలు తెలుగు తమిళ కన్నడ చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు వేస్తూ వచ్చారు. తర్వాత అందరూ సావిత్రిలా ఉందని పోలిక తెస్తుంటే నచ్చలేదట వాణిశ్రీ గారికి. నా ఐడెంటిటీ నాకుండాలి అని అనుకున్నారు. సో ఏం చేశారో తెలుసా, డైటింగ్ కఠినంగా చేసి సన్నగా చాలా స్లిమ్గా తయారై తన నటనతో ఆహార్యంతో అందరి మెప్పు పొందిన వాణిశ్రీ గారి పుట్టినరోజు వేడుకని మనం వివిధ భారతిలో జరుపుకుంటున్నాం కదా మరి. సో ఇంకొన్ని విశేషాలు చెప్తాను ఈ పాట తర్వాత.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆ ಕಿಂದ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೂ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನಿ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 కు కాల్ చేయండి.
1: గుర్తుకొస్తున్న కార్యక్రమం వింటున్నారు. నేను మీ రేడియో సఖి అనుపమ. మరి వాణిశ్రీ గారికి, ఈ రత్నకుమారి అన్న అమ్మాయికి వాణిశ్రీ అన్న పేరు ఎలా వచ్చింది? ఎవరు పెట్టారా పేరు? తెలుగునాట మారు మోగిపోయిన ఆ పేరు ఎప్పుడైనా ఆలోచించారా? నిజానికి మనందరం అనుకోండి, ఒక్కసారి ఆలోచించండి, మన పేరు ఎవరైనా మారుస్తామంటే ఒప్పుకుంటామా? ఒప్పుకోమే. అప్పుడు అప్పట్లో తారలందరూ ఎలా ఒప్పుకునేవారు? దీని వెనకాల ఒక చిన్న కథ ఉంది. అదేంటో తెలుసా? ఏవిఎం చెట్టిఆర్ గారు నాది ఆడజన్మ సినిమాకి ఆడిషన్స్ పెట్టారు. ఆ ఆడిషన్స్ లో రత్నకుమారిని పరీక్షించి, అబ్బే ఈ అమ్మాయి పనికిరాదు, పన్ను మీద పన్ను చిన్నగా ఎత్తుగా ఉంది, నప్పదు అని చెప్పి అంటే ఒక చైనీస్ డాక్టర్ గారిని డెంటిస్ట్ దగ్గరికి వెళ్లారట మన వాణిశ్రీ గారు తల్లిని తీసుకుని. కానీ ఆయన తీరా ఈ పన్ను ఎందుకు పీకాలని అడిగితే అప్పుడు చెప్పారట, ఒక సినిమా కోసం అంటే అస్సలు వద్దు, ఈ పన్ను కనుక నేను పీకానంటే మీ కన్ను పోయే అవకాశం ఉందని హెచ్చరించడం వల్ల, తల్లి కూడా నో అని చెప్పడం వల్ల ఆ పన్ను అయితే పీకించుకోలేదు. మరి ఈ ఆడిషన్స్ కి ముందర ఒక రోజు ముందర జరిగిన కథ ఏంటి అంటే, ఈ సినిమా ఏవిఎం చెట్టిఆర్ గారితో పాటు ఎస్వి రంగారావు గారు కూడా పార్ట్నర్షిప్ తో తీయాలన్న ఆలోచన. వెంటనే రత్నకుమారి గారి దగ్గరికి వెళ్లిపోయారు, అడ్వాన్స్ ఇచ్చారు, ఈ రోజు నుంచి మీ పేరు వాణిశ్రీ అని చెప్పి అన్నారట. అది కథ. ఇంతకీ పన్ను అయితే పోలేదు కానీ కొత్త పేరు మాత్రం వచ్చింది.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 11:46. మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి. మరి ఇందాక నేను చెప్పాను కదా, ఏవిఎం చెట్టిఆర్ గారు నాది ఆడజన్మే సినిమాకి రిజెక్ట్ చేశారు అణిశ్రీ గారిని అని. అదే ఏవిఎం చెట్టిఆర్ గారు తర్వాతి కాలంలో 6 చిత్రాలు చేశారు వీరితోటే. అది కళకిచ్చే విలువ, కళాకారులకిచ్చే గౌరవం. మరి ఆ గౌరవం అందుకోవడానికి వాణిశ్రీ గారు ఎంత బాగా నటించి ఉంటారో మనందరం అర్థం చేసుకోవచ్చు. కనుక చిన్న చిక్కుండేదట వాణిశ్రీ గారితో. ఏంటో తెలుసా, పొద్దున 7 గంటలకి కాల్ షీట్ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేవారు కాదట. ఎందుకు? ఎందుకంటే తను కొంచెం ఛాయ తక్కువ అని తెలుసు. మరి వెండి తెరపై అందంగా కనిపించాలన్న తపనతో 3 గంటలు మేకప్ టాప్ టు బాటం వేసుకోవడానికి పట్టేదట. అలా పొద్దునే 5 గంటలకి నిద్రలేచి 3 గంటలు మేకప్ వేసుకుని 9 గంటలకల్లా సెట్ పైకి వచ్చేసే వాణిశ్రీ గారితోటి అసలు అప్పట్లో నటులందరూ నటించడానికి ఎంతో ఉత్సాహపడేవారు. మన శ్రోతలందరూ కూడా రాశారు జీవన జ్యోతిలో వారు నటించిన, అంటే వారు చూపించిన హావభావాలు, ఇమోషన్స్ కానీ ఇప్పటి వరకు మేమెక్కడా చూడలేదని. మరి ఆ సినిమాలో ఒక మంచి పాట మనందరి కోసం.

అంత బానే ఉంది కానీ ఆ తలపైన అంతెత్తు కొప్పులేంటి, ఆ బరువేంటి, ఎందుకింత హింస పడ్డారు వాణిశ్రీ గారు అని ఒకసారి ఎవరు అడిగేశారట. దీనికి కూడా ఒక లెక్క ఉంది మరి. ఎస్పీ అని ఒక హెయిర్ డ్రెస్సర్ అప్పట్లో లండన్ నుంచి మద్రాసుకొచ్చారు. వాణిశ్రీ గారేం చేశారు, తన విగ్గులను తయారు చేయమని ఈయన దగ్గరికి పంపిస్తే తిరుగుటపాలు ఆయనే స్వయంగా ఇంటికొచ్చి వాణిశ్రీ గారిని చూసి కలిసి మాట్లాడారట. ఆయన ఒక మాట చెప్పారట, అమ్మా నేను మీకు ప్రతి సినిమాకి ఒక వెరైటీ అందిస్తాను, లీవ్ ఇట్ టు మీ అని. తీరా పెట్టుకుని అద్దంలో చూసుకుంటే బరువుగా ఉంది కానీ బానే ఉన్నాను కదా, మరి దర్శక నిర్మాతలు ఒప్పుకుంటారా అన్న అనుమానంతోటే సెట్ల పైకి వెళ్లేవారట వాణిశ్రీ గారు. అలా వాణిశ్రీ గారి కొప్పు అప్పట్లో చాలా ఫేమస్ అయిపోయింది. ఈ విషయం మనందరికీ కూడా తెలుసు కదా.

మరి ఫ్యాషన్ క్వీన్ వాణిశ్రీ గారిలోని స్టైల్స్ ని కూడా మనం సెలబ్రేట్ చేసుకోవాలి కదా. ఒకసారి ఏం జరిగిందో తెలుసా, సెట్ మీదకి పసుపచ్చ చీరకి పసుపచ్చ బొట్టు పెట్టుకుని వెళ్లారట. పుల్లయ్య గారు ఒప్పుకోలేదు. అమ్మా ఏంటిది ఎర్రబొట్టు కదా పెట్టాలి అనంటే ఇదే ట్రెండ్ అండి అని నమ్రతగా నచ్చ చెప్పిన రారాణి వాణిశ్రీ గారు. ఇక నగలు, క్యాలెండర్ల పైన కనిపించే పువ్వులను తోరణాలను కట్ చేసుకుని వాటిని స్ఫూర్తిగా తీసుకుని డిజైన్ చేసుకునేవారట. నిజానికి ఇంత అవసరముందా ఒక నాయకకు అంటే లేదు, కానీ ప్రత్యేకంగా తను కనిపిస్తే చిత్రానికి కూడా లాభం, సినిమా బతకాలి అన్న ప్రేమే వారిని ముందుకు నడిపించింది. పొగర్బూతుగా హీరోలకు సవాల్ విసరగలిగే ఏకైక హీరోయిన్ వాణిశ్రీ. అదే సమయంలో ఇంతటి ఫ్యాషన్ అభిమాని బాపు గారి చేతిలో మేకప్ లేకుండా గోరంత దీపంలోనూ నటించి మెప్పించిన కళాభినేత్రి. ఏ సినిమాలోనూ వాణిశ్రీ గారు నటించలేదు, జీవించారు. ఎన్టీ రామారావు, అకినేని నాగేశ్వరరావు, కృష్ణ, కృష్ణంరాజు, హర్నాథ్, శోభన్ బాబు ఇలా రెండు తరాల నటులతో నటించి నర్తించి నాటకీయంగా డైలాగ్స్ పలికించి సరిలేరు నీకెవ్వరు అనిపించుకున్న నటి వాణిశ్రీ గారు వీరితో మాత్రమే కాదు, తర్వాతి తరాలలో నాగార్జున లాంటి కుర్ర హీరోలకు అత్తగా కూడా నటించి మెప్పించారు. మరొకసారి వీరికి పుట్టినరోజు శుభాకాంక్షలు, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుందాం. నమస్కారం అంటుంది మీ రేడియో సఖి అనుపమ.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆಕ್ಕಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೆ ಉಚಿತ ಚಿಕಿತ್ಸೆಗೂ ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಿದ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನಿ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: చైతన్య స్ఫూర్తి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి ఇందాక నేను మీ అందరికీ చెప్పాను కదా, లాల్ మాటియాలో పుట్టిన దేవ్గన్ మరండి ఢిల్లీ ట్రైన్ ఎక్కాడు ఏదన్నా సాధించాలని. ఢిల్లీకి వెళ్లి ఎంఎంఏ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకోవడం మొదలుపెట్టాడు దేవ్గన్. ప్రపంచ దేశాలలో ఉన్న కొన్ని ఆటలను బాక్సింగ్ తో కలిపి కాస్త వేరియేషన్స్ జోడించి చేసే కుస్తీ పోటీ లాంటిదే ఈ ఎంఎంఏ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్. కానీ టెక్నిక్ చాలా చాలా కష్టమంటారు సాధకులు. ఇష్టంతో చేస్తే కష్టంగా అనిపించదు కదా. దేవ్గణ్ కూడా ఎంఎంఏ ట్రైనింగ్ ని ఇష్టంగా నేర్చుకున్నాడు. చాలా దెబ్బలు తగిలేవి అనుక్షణం కుంగిపోయేవాడు. కానీ ఆ కుంగుబాటులోంచే పట్టుదల వచ్చింది. ఆ పట్టుదలతో ఎంఎంఏ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ పైన పట్టు సాధించాడు.

0: సందర్భంగా హ్యాండ్లూమ్ ఎక్స్పో మన ఉప్పల్ శిల్పారామంలో ఈ నెల 1 నుంచి 10 వరకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు దేశంలో వివిధ రాష్ట్రాల్లో తయారైన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు మన ఉప్పల్ శిల్పారామంలో. అలాగే సందర్శకులు వీక్షించడానికి ప్రతిరోజు సాయంత్రం ప్రఖ్యాత కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు మన హ్యాండ్లూమ్ ఎక్స్పోలో. అందరూ ఆహ్వానితులే, రండి. అపురూప హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన మరియు అమ్మకాలు వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తుల అభివృద్ధిని ప్రోత్సహించండి.
1: చైతన్య స్ఫూర్తిలో మనం మాట్లాడుకుంటున్నాం మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ పొందుతున్న దేవ్గణ్ మరండి గురించి. మరి ఈ అబ్బాయి అత్యంత కఠినంగా సాగిన ట్రైనింగ్ ని చాలా ఓపికగా నేర్చుకున్నాడు. లక్ష్య సాధన కోసం ఏదైనా చేయాలనుకున్న దేవ్గణ్ శారీరకంగా మాత్రమే కాదు మానసికంగా కూడా తనను తాను ట్రైన్ చేసుకున్నాడు. రాయ్పూర్లో 3 సార్లు ఈ ఎంఎంఏ పోటీల్లో గెలిచాడు. ఇవి జాతీయ స్థాయిలో సాగాయి. ప్రత్యర్థి కన్ను మూసి తెరిచే లోపల మట్టి కరిపించడం ఎలాగో మెళకువలు నేర్చుకున్నాడు.

దేవ్గణ్ మరాండి ఎంఎంఏలో అంటే మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ పూర్తి చేసుకుని నేషనల్స్ లో గెలిచాడు. మరి గత నెల ఇంటర్నేషనల్ మ్యాచ్ అంతర్జాతీయ స్థాయిలో నేపాల్ కు చెందిన సునీల్ పన్ మంచి పేరున ఎంఎంఏ క్రీడాకారుడు. 65 కేజీల ఫెదర్ వెయిట్ కేటగిరీలో ఇతనితో భారత్ తరఫున తలపడ్డాడు దేవ్గణ్. 17 సెకండ్ల సమయంలో సునీల్ ను ఓడించి చరిత్ర లిఖించాడు. స్టేడియం అంతా ముందర ఆశ్చర్యపోయింది. తర్వాత హోరెత్తింది జయ జయధ్వానాలతో. చిన్న ఊరు, సామాన్యమైన నేపథ్యం, కానీ నేర్చుకోవాలన్న ఆశ, గెలవాలన్న తపన దేవ్గణ్ ను ఎంఎంఏ పోటీల్లో నేడు ప్రపంచ పటంలో క్రీడాకారుడిగా నిలబెట్టింది. దేశానికి మరిన్ని పథకాలు తేవాలన్నదే ఇతని ఆశ. ఈసారి 10 సెకండ్లలోనే గెలవాలన్న అతని మనస్సులోని కోరిక తీరాలని మనందరం కోరుకుందాం. శుభాభినందనలు అంటోంది ఆకాశవాణి వివిధ భారతి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. నీట్ అంశంపై విద్యార్థుల నిరసనల సందర్భంగా జరిగినట్టు చెబుతున్న పోలీసు చర్యతో సహా పలు అంశాలపై ప్రతిపక్ష సభ్యుల గందరగోళం మధ్య రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 3 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు ఒడిశా చేరుకుంటారు. కటక్లో జగద్గురు కృపాలు విశ్వవిద్యాలయాన్ని రాష్టపతి ప్రారంభిస్తారు. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్లో భారత క్రీడాకారుల బృందం అత్యుత్తమ ప్రదర్శన కనబరచడంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభినందనలు తెలిపారు. అరుణాచల్ప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. బీహార్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని 3 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. నీట్ అంశంపై విద్యార్థుల నిరసనల సందర్భంగా జరిగినట్టు చెబుతున్న పోలీసు చర్యతో సహా పలు అంశాలపై ప్రతిపక్ష సభ్యుల గందరగోళం మధ్య రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు ఎగువ సభ సమావేశం కాగానే గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన క్రీడాకారులను చైర్మన్ సిపి రాధాకృష్ణన్ అభినందించారు. ఈ కామన్వెల్త్ గేమ్స్లో భారత్ 39 పతకాలు సాధించి 4వ స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. ఈ అద్భుతమైన విజయం దేశానికి ఎంతో గౌరవాన్ని తెచ్చిపెట్టిందని, ఇది భారతీయ క్రీడాకారుల ప్రతిభకు నిదర్శనమని కొనియాడారు.
1: India secured an impressive 4th position in the Commonwealth Games medal tally, winning 39 medals overall. Scripted history by registering their best ever performance at the Commonwealth Para Games. The remarkable achievement has brought immense pride and honor to the nation and bear testimony to the growing excellence of Indian sports persons.
0: ఆ తర్వాత రాధాకృష్ణన్ సభలో 0 ఓవర్ను ప్రారంభించారు. ఆ సమయంలో ప్రతిపక్ష సభ్యులు తమ డిమాండ్లపై నినాదాలు చేయడం ప్రారంభించారు. గందరగోళం మధ్యనే పలువురు సభ్యులు అత్యవసర ప్రాధాన్యత కలిగిన అంశాలను లేవనెత్తారు. గందరగోళం కొనసాగడంతో చైర్మన్ సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. మరోవైపు నీట్ నిరసనల వేళ విద్యార్థులపై జరిగినట్టు చెబుతున్న పోలీసు చర్యపై ప్రతిపక్షాల నిరసనల నేపథ్యంలో లోక్సభ సైతం మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు లోక్సభ కార్యకలాపాలు ప్రారంభం కాగానే గ్లాస్గోలో జరిగిన 23వ కామన్వెల్త్ గేమ్స్లో అద్భుతమైన ప్రదర్శన చేసిన క్రీడాకారులను స్పీకర్ ఓం బిర్లా అభినందించారు. ఈ అద్భుతమైన ప్రదర్శన దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది యువతకు, క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుందని చెప్పారు.
2: कल संपन्न हुए समापन समारोह के उपरांत राष्ट्रमंडल खेलों का बैटन भारत को सौंप दिया गया है. 23वें राष्ट्रमंडल खेलों में उत्कृष्ट प्रदर्शन से देश के करोड़ों युवाओं और खिलाड़ियों को प्रेरणा मिलेगी. मैं सदन की ओर से देश का मान बढ़ाने वाले खिलाड़ियों, उनके कोच और टीम इंडिया को हार्दिक बधाई और शुभकामनाएं देता हूँ.
0: ఆ తర్వాత బిర్లా ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రారంభించేందుకు ప్రయత్నించినప్పటికీ విద్యార్థుల నిరసనలపై పోలీసు చర్యల అంశాన్ని ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తారు. కొందరు ప్రతిపక్ష సభ్యులు సభా కార్యకలాపాలకు ఉద్దేశపూర్వకంగా ఆటంకం కలిగించడంపై ఓం బిర్లా ఆందోళన వ్యక్తం చేశారు. సభ్యులందరూ తమ స్థానాల్లోకి వెళ్లి సభ సజావుగా సాగేందుకు సహకరించాలని కోరారు. అయినప్పటికీ గందరగోళం కొనసాగడంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యా సవరణ బిల్లు 2026ను లోక్సభ ఈరోజు పరిశీలనకు చేపడుతుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యా చట్టం 1956ను మరింత సవరించి దేశ సర్వోన్నత న్యాయస్థానంలోని న్యాయమూర్తుల సంఖ్యను ప్రధాన న్యాయమూర్తిని మినహాయించి ప్రస్తుతం ఉన్న 33 నుండి 37కు పెంచేందుకు సంబంధించిన బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మరోవైపు ఎంఎస్ఎంఈ సవరణ బిల్లు 2026ను రాజ్యసభ ఈరోజు పరిశీలించనుంది. ఎంఎస్ఎంఈ 2006 చట్టాన్ని మరింత

వివరించే లక్ష్యంతో ఈ బిల్లును పరిశీలనలోకి తీసుకుని ఆమోదించాలని ఆ శాఖ మంత్రి జితన్ రామ్ మాంఝీ సభను కోరే అవకాశం ఉంది. రాష్టపతి ద్రౌపది ముర్ము 3 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు ఒడిశా చేరుకుంటారు. ఈ పర్యటనలో భాగంగా ఆమె కటక్లో జగద్గురు కృపాలు విశ్వవిద్యాలయాన్ని ప్రారంభిస్తారు. అలాగే భువనేశ్వర్, కటక్, గంజాం జిల్లాల్లో జరిగే పలు అధికారిక, విద్యా, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. రేపు రాష్ట్రపతి గంజాం జిల్లాలోని తప్తపానీకి చేరుకుని అక్కడున్న మా కంథునీ దేవి ఆలయం శివాలయంలో పూజలు నిర్వహిస్తారు. అనంతరం గోలాబందలోని ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ కాలేజీలో రాష్ట్రపతి రాత్రి బస చేస్తారు. ఉజ్బెకిస్తాన్ రిపబ్లిక్ విదేశాంగ మంత్రి సైదోవ్ బక్తియార్ ఒదిలోవిచ్ రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమయ్యారు. ప్రాచీన వర్తక మార్గాల కాలం నుంచి భారత్, ఉజ్బెకిస్తాన్ దేశాల మధ్య చారిత్రక, సాంస్కృతిక, నాగరికత సంబంధాలున్నాయని సామాజిక మాధ్యమ వేదికగా రాష్ట్రపతి ముర్ము పేర్కొన్నారు. ఈ పర్యటన 2 దేశాల మధ్య దౌత్య సహకారానికి సంబంధించిన కొత్త రంగాలను గుర్తించడానికి, వివిధ రంగాల్లో పరస్పర ప్రయోజనకరమైన భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి ఒక మంచి అవకాశం కల్పిస్తుందని ఇరుపక్షాలు అంగీకరించినట్టు తెలిపారు. భారతదేశ అధ్యక్షతన బ్రిక్స్ కూటమి దేశాల జాతీయ గణాంక సంస్థల అధిపతుల సమావేశం ఈరోజు, రేపు లక్నోలో జరుగుతుంది. ఈ ఏడాది భారతదేశ బ్రిక్స్ అధ్యక్షతన స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే సమగ్ర ఇతివృత్తం ఆధారంగా ఈ సమావేశం జరుగుతోంది. ప్రధాన బ్రిక్స్ గణాంక ఉత్పత్తులను బలోపేతం చేయడం, జాతీయ గణాంక వ్యవస్థల్లో ఆవిష్కరణలు, సంస్కరణలు తీసుకురావడం, అలాగే డేటా వ్యాప్తి, అందుబాటును పెంచడం వంటి అంశాలపై ఈ సమావేశం ప్రధానంగా దృష్టి సారించనుంది. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్లో భారత క్రీడాకారుల బృందం అత్యుత్తమ ప్రదర్శన కనబరచడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ప్రధాని భారత క్రీడాకారుల ప్రతిభ పట్ల గర్వంగా ఉందన్నారు. ఈ క్రీడల్లో భారతదేశం 13 స్వర్ణాలతో సహా మొత్తం 39 పతకాలు సాధించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. అద్భుతమైన విజయాలు సాధించిన పతక విజేతలందరికీ ప్రత్యేక అభినందనలు తెలిపారు. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్లో భారత క్రీడాకారుల బృందం 4వ స్థానంలో నిలవడంపై యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రశంసించారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన 2030లో జరగబోయే శతాబ్ది కామన్వెల్త్ గేమ్స్కు ఆతిథ్యం ఇవ్వడానికి భారతదేశం సిద్దమవుతున్న తరుణంలో కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలోనే అత్యంత అద్భుతమైన క్రీడలు నిర్వహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మాండవీయ స్పష్టం చేశారు. అరుణాచల్ ప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే రేపటి వరకు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవులు, ఒడిశా, ఛత్తీస్గఢ్, జమ్మూ కశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కోస్తా ఆంధ్ర, కేరళ, మాహే, లక్షద్వీప్, ఉత్తర కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, అండమాన్ నికోబార్ దీవుల్లో రేపటి వరకు ఈదురుగాలులు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. బీహార్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని 3 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. బీహార్లోని బాంకీపూర్, గుజరాత్లోని మంజల్పూర్, మధ్యప్రదేశ్లోని దతియా నియోజకవర్గాలకు గత నెల 30వ తేదీన పోలింగ్ జరిగింది. బాంకీపూర్ స్థానానికి సంబంధించి జరిగిన మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపులో జన్ సూరజ్ పార్టీ అభ్యర్థి ప్రశాంత్ కిషోర్ 800కు పైగా ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నీట్ అంశంపై విద్యార్థుల నిరసనల సందర్భంగా జరిగినట్టు చెబుతున్న పోలీసు చర్యతో సహా పలు అంశాలపై ప్రతిపక్ష సభ్యుల గందరగోళం మధ్య రాజ్యసభ 2:00 వరకు వాయిదా పడింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 3 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు ఒడిశా చేరుకుంటారు. కటక్లో జగద్గురు కృపాలు విశ్వవిద్యాలయాన్ని రాష్ట్రపతి ప్రారంభిస్తారు. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్లో భారత క్రీడాకారుల బృందం అత్యుత్తమ ప్రదర్శన కనబరచడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు

0: తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 12:40. మరికొన్ని క్షణాల్లో ఈట్ ఫిట్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఈట్ ఫిట్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం అంటుంది మీ రేడియో సఖి అనుపమ. మరి ఆగస్టు 1 నుంచి 7 వరకు వారమంతా మనం జరుపుకుంటున్నాం ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు. నవజాత శిశువుకి తల్లిపాలు ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు. ముర్రిపాలు అంటే పుట్టిన వెంటనే, బిడ్డ పుట్టిన వెంటనే తల్లి ఇచ్చే ముర్రిపాలు ఇవ్వడం వల్ల పిల్లల్లో రోగ నిరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటారు. చాలా మంది స్త్రీలలో ఉన్న కొన్ని అపోహలు, బ్రెస్ట్ ఫీడింగ్ సమయంలో తినాల్సినవి ఈ రోజు మనం మాట్లాడుకుందాం ఈట్ ఫిట్ లో.

0: కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
5: ఈ ట్వీట్ లో ఈ రోజు మనము ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు జరుపుకుంటున్నాము. మరి ఈ సందర్భంగా కొన్ని అపోహలు కొందరు స్త్రీలలో ఉన్నాయని చెప్పాను కదా. పిల్లలకి పాలిస్తే మంచిదే కానీ నా అందం కోల్పోతానేమో అన్నది కేవలం అపోహ మాత్రమే. తల్లి పుట్టిన బిడ్డకు పాలిస్తే పెరిగేది అనుబంధంతో పాటు ఆరోగ్యం కూడా. నిపుణుల సూచనలు ఏం చెప్తున్నాయంటే పాలివ్వకుండా ఉంటే ఒక్కొక్కసారి రొమ్ము క్యాన్సర్ బారిన పడే అవకాశం కూడా ఉంటుందట. మరి బాలింతలు ఏం తినాలి, మాట్లాడుకుందాం.

0: స్టూడియో క్లాక్ లో సమయం 12 గంటలు దాటి 50 నిమిషాలు ఈట్ ఫిట్ వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి తల్లిపాల వారోత్సవాలు ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్న ఈ సందర్భంలో అప్పుడే పిల్లలకి జననం అంటే బర్త్ ఇచ్చిన బాలింతలు ఏం తింటే మంచిది అని చెప్పి ఇందాక చెప్పాను కదా మీతో, తల్లి ఆరోగ్యంగా ఉంటేనే బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటాడు. కాబట్టి పాలు, గుడ్లు, పప్పులు, కూరగాయలు బాగా తినాలి. మాంసాహారులైతే చేపలు కూడా తింటే మంచిదని డాక్టర్స్ సూచిస్తారు కూడా. ఇక నువ్వులు, ఇవి చాలా మంచివి. కాల్షియం, ఐరన్ ఇవ్వడంతో పాటు బోన్ హెల్త్కి కూడా చాలా ఉపయోగపడతాయి. చాలా ప్రాంతాల్లో నువ్వులుండలు బాలింతలకు పెడతారు. అలాగే తెలగపిండి అంటే నువ్వుల అచ్చులతో తయారయ్యేది, దీన్ని కూరల్లో కలిపి బీరకాయ, దొండకాయ లాంటివి వీటితో కలిపి వెల్లుల్లిపాయ పోపు వేసి తల్లికి పెట్టడం ద్వారా ఆరోగ్యంతో పాటు పాలు ఇవ్వడానికి తగినంత శక్తి లభిస్తుంది.
1: అబ్బా, కడుపు నిండిపోయింది బంగారం.

బాలింతలు అంటే అప్పుడే శిశువుకి జననం అంటే బర్త్ ఇచ్చిన బాలింతలు ఏం తింటే బాగుంటుందని మనం ఈ ట్వీట్ లో మాట్లాడుకుంటున్నాం కదా. మునగాకు పొడి, కారపొడి, శుంఠి పొడి ఇలాంటివి మొదటి నాలుగు ముద్దల్లో బాగా నెయ్యి వేసి కలిపి తినిపించాలి. చాలా మందికి ఉన్న అపోహ ఏంటి, నెయ్యి వేసుకొని తింటే లావవుతామని. నిజానికి అది తప్పు, ఇది అపోహ మాత్రమే అన్నది నిపుణులు చెప్తున్నారు. తల్లి నడుంకి, బ్యాక్ బోన్ కి ఈ నెయ్యి ఎంతో మంచిది. అలాగే ఈ పొడిని కూడా చాలా ఉపయోగపడతారు, పాలు కూడా బాగా ఇవ్వగలుగుతారు. ఎందుకంటే లాక్టేటింగ్ మదర్స్ అప్పుడే పుట్టిన పిల్లలకి 10 సార్లు రోజుకి కనీసం పాలు ఇవ్వాలి అని చెప్పి డాక్టర్ సూచిస్తారు. మరి సూచన అయితే పాటించాలంటే ఒంట్లో ఓపిక ఉండాలి కదా. సో చక్కగా తినాలి, సమతుల ఆహారం, బ్యాలెన్స్డ్ డైట్ తినాలన్నదే డాక్టర్స్ చెప్తుంటారు.

ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు జరుపుకుంటున్నాం కదా. ఆగస్టు 1 నుంచి 7 తారీఖు వరకు మరి బాలింతలు ఏం తింటే మంచిది వారి ఆరోగ్యానికి అని చెప్పుకుంటున్నాము. డ్రై ఫ్రూట్స్ కూడా తినడం వల్ల రొమ్ముపాలు బాగా వస్తాయని ఉత్తర భారతీయుల్లో నమ్మకం. అలాగే వారందరూ చాలా తింటారు కూడా. ఇక పనీర్, ఇది ప్రోటీన్ ని అందిస్తుంది. ఆకుకూరలు మాంసకృతులను అందిస్తాయి. పాలిచ్చే తల్లి ముఖ్యంగా కంటి నిండా నిద్రపోవాలి. అలాగే సరైన పోస్చర్ లో కూర్చుని పాలివ్వడం వల్ల తనకు బిడ్డకు మేలు. ఇంట్లో పెద్దవారి సలహా, డాక్టర్ సూచన మేరకు కడుపు నిండా భోజనం చేసి అపోహలకు చెక్ పెట్టి బ్రెస్ట్ ఫీడింగ్ లోని మాధుర్యాన్ని అనుభవించమని, బిడ్డకి తల్లిపాల వల్ల ఎంత ఆరోగ్యమో తెలియచెప్పడానికే ఈ తల్లిపాల వారోత్సవాలు. మరి ఈ సంవత్సరం థీమ్ ఏంటో తెలుసా? బ్రెస్ట్ ఫీడింగ్ ఫర్ సస్టైనబుల్ స్టార్ట్ ఇన్ లైఫ్, స్ట్రెంగ్త్ ఇన్ వాట్ వర్క్స్. జీవితంలో సుస్థిర ప్రారంభానికి బ్రెస్ట్ ఫీడింగ్, పనిచేసే విషయాలను బలోపేతం చేయండి అని ఈ చక్కటి నినాదంతో అందరిలో మనందరం కూడా అవగాహన కలిగించే ప్రయత్నం చేద్దాం. తల్లిపాలకే మన ఓటు.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 1 గంట దాటి 10 నిమిషాలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాలోత్సవాలు ఘనంగా జరిగాయని, రంగం భవిష్యవాణి కార్యక్రమంలో సమృద్దిగా వర్షాలు కురుస్తాయని అమ్మవారు చెప్పారని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. తమ విజ్ఞానాన్ని, మేధస్సును తెలంగాణ అభివృద్దికి వినియోగించాలని, సింగిల్ విండో విధానంతో పెట్టుబడులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రవాస భారతీయులకు భరోసా ఇచ్చారు. ఆలిండియా కోట కింద ఎంబీబీఎస్, ఇతర వైద్య కోర్సుల ప్రవేశాలకు మొదటి విడత కౌన్సిలింగ్ రేపు ప్రారంభమవుతుంది. కామన్వెల్త్ గేమ్స్ వేడుకలు అంగరంగ వైభవంగా ముగిశాయి. 2030 కామన్వెల్త్ గేమ్స్ కు అహ్మదాబాద్ వేదిక కానుంది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలోత్సవాల్లో కీలక ఘట్టమైన రంగం కార్యక్రమం భక్తుల సమక్షంలో ఘనంగా జరిగింది. భవిష్యవాణి వినేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. మాతంగి స్వర్ణలత రంగంలోకి వచ్చి అమ్మవారి తరఫున భవిష్యవాణి వినిపించారు. ఈ సందర్భంగా స్వర్ణలత మాట్లాడుతూ ప్రజల తీరుపై అమ్మవారు అసంతృప్తిగా ఉన్నారని చెప్పారు. ఏ ప్రమాదాలు వచ్చినా తాను కాపాడుతున్నా ప్రజలు తన మాట వినడం లేదని అన్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ప్రకృతి వైపరీత్యాలు, వర్షాలు, అగ్ని ప్రమాదాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాలకు ప్రజలు కొట్టుకుపోతారు, అగ్ని ప్రమాదాల పట్ల జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించారు. ప్రజల ప్రవర్తన తనకు సంతోషం కలిగించడం లేదని అమ్మవారు పలికినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, కమిషనర్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా పాల్గొన్నారు. సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాలోత్సవాలు ఘనంగా జరిగాయని, రంగం కార్యక్రమంలో అమ్మవారు సమృద్దిగా వర్షాలు కురుస్తాయని చెప్పినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. భక్తులకు అన్ని శాఖల సమన్వయంతో పూర్తి సౌకర్యాలు కల్పించామని, ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం వల్ల మూడింతల భక్తులు వచ్చారని చెప్పారు. జోగినులను మున్సిపల్ కార్పొరేషన్లో సభ్యులుగా తీసుకోవడంతో పాటు ఉద్యోగాలు కల్పిస్తామని, విగ్రహ ప్రతిష్టాపనపై నివేదిక ఆధారంగా ప్రభుత్వ నిర్ణయం తీసుకుంటుందని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
1: ప్రభుత్వం తరఫున అన్ని రకాల ఏర్పాట్లు చేస్తారు. హైదరాబాద్ ప్రజలకు ధన్యవాదాలు, ఎందుకంటే మెహమాని నవాజీ మే కమీ నహి అయిన చెప్పాని హైదరాబాద్ ప్రజలందరూ ఎప్పుడు కూడా ఇన్ని లక్షల మంది భక్తులకు ఇంత ట్రాఫిక్ ఇబ్బంది అయినా ఇతరత్ర సమస్యలు ఉన్నా ఈ బోనాల వేడుకల సందర్భంగా అందరూ కూడా సంతోషంతో సహకరిస్తారు. వారందరూ కూడా
0: అమెరికాలోని బాల్టిమోర్ లో జరిగిన 19వ ఆట మహాసభలకు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రవాస భారతీయులు తమ విజ్ఞానాన్ని, మేధస్సును తెలంగాణ అభివృద్దికి వినియోగించాలని, సింగిల్ విండో విధానంతో పెట్టుబడులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. 2047 నాటికి రాష్ట సంపదను $3 trillion పెంచే లక్ష్యంతో మూసీ పునరుజ్జీవం, రీజనల్ రింగ్ రోడ్, ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నట్లు చెప్పారు. ప్రవాసుల సమస్యల పరిష్కారానికి చట్టబద్దతతో కూడిన ప్రత్యేక వ్యవస్థను తెస్తామని హామీ ఇచ్చిన డిప్యూటీ సీఎం, విదేశాల్లోని వారు ఆన్లైన్ ద్వారా ఓటు హక్కు నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. శ్రీశైలానికి కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ నుంచి కృష్ణ ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. రోజుకు 12 TMC పైగానే జలాశయంలో నిల్వ పెరుగుతోంది. ఆల్మట్టికి 1.03 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండగా దిగువకు 1.11 లక్షల క్యూసెక్కులు వదులుతున్నారు. నారాయణపూర్కు 1.11 లక్షల క్యూసెక్కులు వస్తుండగా అంతే మొత్తం దిగువ వదులుతున్నారు. జూరాల వద్ద 1.56 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదవుతుండగా దిగువకు 1.52 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. దీంతో శ్రీశైలం జలాశయ నీటి మట్టం 849.70 అడుగులకు చేరింది. మరోవైపు గోదావరిలో ప్రవాహం నెమ్మదించింది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు 10,358 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులో నిల్వ 31.92 TMC చేరుకుంది. కడెం నుంచి 4,000 క్యూసెక్కులు విడుదలవుతుండగా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 8,326 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉంది. దిగువకు అంతే మొత్తం విడుదల చేస్తున్నారు. భద్రాచలం ఎగువన ఉన్న సీతమ్మ సాగర్ బ్యారేజ్ వద్ద 8.53 లక్షల క్యూసెక్కుల ప్రవాహం నమోదైంది. భద్రాచలం వద్ద 2 రోజులు ఉధృతంగా ప్రవహించిన గోదావరి శాంతించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మన్వాడ వద్ద గల మిడ్మానేరు ప్రాజెక్టులోకి నీరు 12,903 TMC చేరిందని ప్రాజెక్టు అధికారులు చెప్పారు. ఎల్లంపల్లి నుంచి నీటిని ఎత్తిపోస్తుండగా మానేరు మూలవాగుల నుంచి వరద నీరు చేరుతోందన్నారు. ప్రాజెక్టులోకి 12,006

0: రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు కూడా పిలుస్తుంది. ఆ తర్వాత చెరువుల్లో వాటిని విడుదల చేస్తారు. తెలంగాణ రాష్ట్రంలోని 26 చెరువుల్లో పెంచేందుకు 88 కోట్ల చేప పిల్లలు, 10 కోట్ల రొయ్య పిల్లలను పంపిణీ చేస్తామని గతంలోనే సర్కార్ ప్రకటన చేసింది. ఇదిలుండగా వాస్తవానికి బడ్జెట్లో 18.94 కోట్ల రూపాయలు మాత్రమే చేపల పంపిణీకి ప్రభుత్వం కేటాయించింది. ఇప్పుడు మరో 116 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఆల్ ఇండియా కోటా కింద ఎంబీబీఎస్ ఇతర వైద్య కోర్సుల ప్రవేశాలకు మొదటి విడత కౌన్సిలింగ్ 4వ తేదీన ప్రారంభమవుతుంది. వైద్య కౌన్సిలింగ్ కమిటీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం 8వ తేదీన 2026-27 విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. సీట్ అప్గ్రేడేషన్ ఎంచుకునే విద్యార్థులకు భౌతిక హాజరు నిబంధనను రద్దు చేయడం సహా పారదర్శకత కోసం ఎంసీసీ పలు కీలక సంస్కరణలు చేపట్టింది. హనుమకొండ జిల్లాలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. జిల్లాలో మొత్తం 5,09,014 కుటుంబాలకు 5,02,509 కుటుంబాల సర్వే పూర్తయిందని జిల్లా అధికారులు చెప్పారు. దీంతో జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియ పురోగతి 98.22% చేరుకుంది. జిల్లాలోని పరకాల నియోజకవర్గంలో 100% ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి కాగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో 97.73% నమోదైంది. ఇప్పటి వరకు శాశ్వతంగా వలస వెళ్లిన వారి జాబితాలో 73,912 మంది ఉన్నట్లు గుర్తించారు. జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2027-28 విద్యా సంవత్సరానికి గాను 6వ తరగతి ప్రవేశాల ఆన్లైన్ దరఖాస్తు గడువును 2026 ఆగస్టు 7వ తేదీ వరకు పొడిగించారు. ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్న అర్హులైన విద్యార్థులు నవోదయ విద్యాలయ సమితి అధికారిక వెబ్సైట్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించవచ్చు. రాష్ట్రంలో నిరుద్యోగులు ఆవేదన చెందుతున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక శిక్షకి తారక రామారావు అన్నారు. యూత్ డిక్లరేషన్ పేరిట ప్రచారంతో కాంగ్రెస్ మభ్యపెట్టిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసిందని, ఇంకా ఉద్యోగాలు మాత్రం భర్తీ చేయలేదన్నారు. ఉద్యోగాలు భర్తీ చేయకపోవడంతో నిరాశ నిస్పృహలు నెలకొన్నాయని కేటీఆర్ విమర్శించారు.
1: యూత్ డిక్లరేషన్ ఏ ప్రాంగణంలో అయితే పెట్టారు, సరూర్ నగర్ లో అక్కడ పెట్టాం మీటింగ్. మేము కూడా పెట్టి గుర్తు చేయడానికి కాంగ్రెస్ పార్టీకి, అయ్యా మీరు ఇచ్చిన వాగ్దానాలకు 4 ఏళ్ళు అయింది, మీ ప్రభుత్వానికి ప్రజలిచ్చిన కాలం కూడా గడుస్తున్నది, ఎప్పుడు స్పందిస్తారు అని చెప్పి నిరుద్యోగుల సాక్షిగా ప్రశ్నించాం. 24 హామీలు ఇచ్చారు మీరు యూత్ డిక్లరేషన్ లో, ఒక్కటన్నా అమలైందా?
0: దాదాపు 11 రోజుల పాటు జరిగిన గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ సంబరంగనంగా ముగిసింది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, కెనడా, భారత్, స్కాట్లాండ్ పతకాల పట్టికలో అగ్రశ్రేణిలో 5 స్థానాలు నిలిచాయి. ముగింపు వేడుకల అనంతరం కామన్వెల్త్ గేమ్స్ బ్యాటర్ను భారత బృందం స్వీకరించింది. భారత ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పిటి ఉషా, గుజరాత్ ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘవితో కలిసి జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా అందుకున్నారు. 2030 కామన్వెల్త్ గేమ్స్కు అహ్మదాబాద్ వేదిక కానుంది. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్లో 13 స్వర్ణాలతో సహా 39 పతకాలు సాధించిన భారత క్రీడాకారులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. 2047 నాటికి అణు విద్యుత్ సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంతో ఐఐటి హైదరాబాద్ క్రిమ్సన్ ఎనర్జీ ఎక్స్పర్ట్స్ భాగస్వామ్యంతో అనుగ్యాన్ అనే 3 నెలల రెసిడెన్షియల్ కోర్సును ప్రారంభించింది. స్వచ్ఛ ఇంధన సాంకేతికతో నిపుణులను సిద్ధం చేయడం, స్వదేశీ సామర్థ్యాలను బలోపేతం చేయడం అణుగ్యాన్ అనే కార్యక్రమ ఉద్దేశమని డైరెక్టర్ బిఎస్ మూర్తి చెప్పారు. వరంగల్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అగ్నిమాపక సేవలన్నింటినీ ఒకే వేదికపైకి తెచ్చేందుకు ఆధునిక వెబ్సైట్ రూపొందించాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ వెంకన్న అధికారులను ఆదేశించారు. ఎన్ఓసీలు, అనుమతులు, సేవల ట్రాకింగ్, మార్గదర్శకాలను ఆన్లైన్లో అందుబాటులో ఉంచి ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా పారదర్శకంగా సేవలు అందించడమే లక్ష్యమని తెలియజేశారు. విశేషాలు మరొకసారి. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలోత్సవాలు ఘనంగా జరిగాయని, రంగం భవిష్యవాణి కార్యక్రమంలో సమృద్దిగా వర్షాలు కురుస్తాయని అమ్మవారు చెప్పారని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. తమ విజ్ఞానాన్ని, మేధస్సును ప్రవాస తెలంగాణీయులు తెలంగాణ అభివృద్ధికి వినియోగించాలని ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క చెప్పారు. ఆల్ ఇండియా కోటా కింద ఎంబీబీఎస్ ఇతర వైద్య కోర్సుల ప్రవేశాలకు మొదటి విడత కౌన్సిలింగ్ రేపు ప్రారంభమవుతుంది. కామన్వెల్త్ గేమ్స్ వేడుకలు అంగరంగ వైభవంగా ముగిశాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 1 గంట దాటి 20 నిమిషాలు. మరి షో టైం కార్యక్రమానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్న శ్రోతలందరికీ స్వాగతం, సుస్వాగతం అంటుంది మీ రేడియో సఖి అనుపమ. షో టైమ్ లో ఎలా పాల్గొనాలి, ఏం చేయాలి అందరికీ తెలిసిందే, మరోసారి గుర్తు చేస్తాను. 0402324082, 0402324082, ఇది మా వాట్సాప్ నంబర్. మేము అడిగే ప్రశ్నలకి సులభమైన ప్రశ్నలే అడుగుతాము కాబట్టి మీ అందరూ జవాబులు చెప్పేస్తారు కాబట్టి ఈ నంబర్ కి వాట్సాప్.

చేసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యము? ఆలస్యం మీదే అంటారా? అంటా వింటాను, ఎందుకంటే ఒక చిన్న మాట మీ అందరికీ చెప్పాలి. ఈ రోజు జాతీయ అవయవ దాన దినోత్సవం, ఆర్గన్ డొనేషన్ డే. మరి మనము ఒకరము కనుక మన ఆర్గన్ డొనేట్ చేస్తే, మనము ఈ ప్రపంచాన్ని వదిలేసి వెళ్ళిపోయాక ఆర్గన్ డొనేట్ చేస్తే 8 మందిని కాపాడిన వారం అవుతాం. సో అపోహలన్నింటినీ వీడండి, అవయవ దానాన్ని మీరు ఆలోచనగా అంటే ఓకే నేను కూడా చెయ్యాలి అన్న దానికి నిశ్చయానికి రండి. అవయవ దానం చాలా మంచిది, ఎందుకంటే ఇంతమందిని మనం కాపాడగలుగుతున్నాము. మా ఆ మనిషి లేకపోయినా కూడా 8 మందిలో వారు జీవిస్తూనే ఉంటారు. సో రైట్, మరి షో టైంకి ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెట్టేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో జూలై నెలలో భారతదేశానికి చెందిన ఒక ప్రాంతాన్ని చేర్చారు, ఆ ప్రాంతం పేరేంటి? యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో జూలైలో మన దేశంలోనే ఒక ప్రాంతాన్ని చేర్చారు, ఆ ప్రాంతం పేరు తెలిస్తే 0402324085 కి వాట్సాప్ చేసేయండి.

షో టైమ్ లో తొలి ప్రశ్నగా అడిగాను, యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో జూలై నెలలో మన దేశంలోని ఒక ప్రాంతాన్ని చేర్చారు, ప్రాంతం పేరేంటి అని. జవాబేంటో తెలుసా? సారనాథ్. ఈ బౌద్ధ క్షేత్రాన్ని ప్రపంచ వారసత్వ జాబితాలో యునెస్కో చేర్చుకుంది. మరి ఈ ఆన్సర్స్ ఎవరెవరు పంపించేశారు, రైట్ ఆన్సర్స్ చూసేద్దాం. సైనిక్పురి నుంచి ఎంఎస్ఆర్సీ మూర్తి, చింతల్ నుంచి స్రవంతి సుశీల్, నిజామాబాద్ నుంచి నాగనాథ్ గుప్తా, నిజామాబాద్ సుభాష్ నగర్ నుంచి రజని రాజు, శ్రీనిధి దివాకర్, జయనిధి ఉమ్మడి నుంచి, అలాగే చెంచల్గూడ నుంచి శిల్ప, సికింద్రాబాద్ నుంచి మంగా భాస్కర్, నందిపేట నుంచి రాకేష్, ఫరీద్, బీహెచ్ఎల్ నుంచి రవిగౌడ్, పెడన నుంచి కనకరావు అప్పలరాజు, నిజామాబాద్ నుంచి రాకేష్, మురహరి యశోద, కామారెడ్డి నుంచి మహమ్మద్ ఇనాయతుల్, అమ్మనగుర్తి నుంచి భూమిని లక్ష్మీనారాయణ, చిత్రియాల నుంచి వెంకటాచారి, ఆళ్లగడ్డ నుంచి పాలింపోలయ్య, నిమ్మాని నుంచి పున్న వెంకటేశం, వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించేశారు.

0: ఖడ్గం సినిమా నుంచి ఒక సూపర్ హిట్ ట్రాక్ వినేశారు. మీరు వింటున్నారు షో టైమ్ ఆకాశవాణి వివిధ భారతిలో. మరి స్టూడియో క్లాక్ లో టైం అయితే ఎప్పటిలాగే పరిగెడుతూనే ఉంది. 1:32 దాటి 32 నిమిషాలు. మరి షో టైమ్ లో ఎలా పాల్గొనాలి? ఇప్పుడే మేము రేడియో సెట్స్ ఆన్ చేసుకుని కొత్తగా వివిధ భారతి కుటుంబంలోకి చేరిపోయామంటారా? 0402324 0852 0402 24 08 5 ఇది మా వాట్సాప్ నంబర్. మేము అడిగే ప్రశ్నలకి జవాబులు ఇక్కడ పంపించేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇది చాలా చాలా ఈజీ పొడుపు కథ, మీ అందరినీ అడగబోతున్నాను, అంటే పొడవబోతున్నాను పొడుపు ప్రశ్నతోటి. ఎంత దూరం నడిచినా నా అడుగులు మాత్రం శబ్దం చేయవు. నేనెవరిని? ఎంత దూరం నడిచినా నా అడుగులు మాత్రం శబ్దం చేయవు. నేనెవరిని? జవాబు తెలిస్తే 0402324 0852 కి వాట్సాప్ చేసేయండి.
1: మచిలీపట్నం.

షో టైమ్ లో ఇందాక అడిగాను, ఎంత దూరం నడిచినా నా అడుగులు మాత్రం శబ్దం చేయవు నేనెవర్ని అని. మరి రైట్ ఆన్సర్ ఏంటో తెలుసా? ఈ పొడుపు కథకి సరైన జవాబు నీడ. ఎవరెవరు రైట్ ఆన్సర్స్ పంపించారంటే, నర్సంపేట నుంచి బాలకృష్ణ, తిలక్ నగర్ నుంచి మహేష్, మానస, హైదరాబాద్ నుంచి డాక్టర్ కృష్ణస్వామి, చందనగర్ నుంచి విజయకుమార్, ఆర్మూర్ నుంచి రాధా కుమారస్వామి, ఆదర్శ్ నగర్ నుంచి కీర్తి రాజ్కుమార్, భూదాన్ పోచంపల్లి నుంచి మార్కండేయ అనిత, అలాగే కౌకూర్ నుంచి మహాలక్ష్మి, పీర్జాదిగూడ నుంచి శ్రీనివాస్, పెద్దంబర్పేట నుంచి అంబాదాస్, మేడిపల్లి నుంచి శ్రీకాంత్, శ్రీతేజ, బెంగళూరు నుంచి డాక్టర్ శ్రీపతి బాబు, గీతానగర్ నుంచి సాయిమన్విత, ఆదిలాబాద్ నుంచి హర్షిని, గజ్వేల్ నుంచి వెంకటేష్, సుగుణ హంపాపురం నుంచి చిరంజీవి, వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించేశారు.

0: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670494944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
1: షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి షో టైమ్ లో నెక్స్ట్ క్వశ్చన్, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో, జాగ్రత్తగా వినండి, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో పేరు సంపాదించుకున్న తెలుగు హాస్య నటులు ఎవరు? గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో పేరు సంపాదించుకున్న తెలుగు హాస్య నటుడు ఎవరు? జవాబు తెలిస్తే 0402324085 కి వాట్సాప్ చేసేయండి.

ఎస్, మరి అలా ప్రశ్న అడగగానే ఇలా జవాబులు పంపించేశారు. షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి ఇందాక నేను అడిగాను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో పేరు సంపాదించుకున్న తెలుగు హాస్య నటులు ఎవరు అని. జవాబు అందరికీ తెలిసిందే, బ్రహ్మానందం గారు. 1000 చిత్రాలకు పైగా నటించి ఒక రికార్డ్ సృష్టించారు. సో రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపించారంటే ఖైరతాబాద్ నుంచి కేవీరావు, పిపిరావు, సీతారాంపాద్ నుంచి అరవింద్ లావణ్య, లంగర్ హౌస్ నుంచి సంగీత శ్రవణ్ కుమార్, మేరిట్మెట్ నుంచి సురేష్, అలాగే మూరిపల్లి నుంచి శ్రీనివాసరావు, భువనగిరి నుంచి యాదగిరి, నందిపేట నుంచి మధుకర్, పోచారం నుంచి లతా, నందిపేట నుంచి వాణి, కోదాడ నుంచి శ్రీనివాసరావు, నాగారం నుంచి శ్రీకాంత్ గౌతమి, హవేలీ నుంచి రాజు, పుట్టపాత నుంచి భవానీ వెంకట్, మూసాపేట నుంచి నరేష్ రోజా, భీంగల్ నుంచి రవి, వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు.

0: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: స్టూడియో క్లాక్ లో సమయం 1:50. మరి నెక్స్ట్ క్వశ్చన్ అంటే చివరి క్వశ్చన్ అని కూడా అనేసుకోవచ్చు మనము. నేతి బీరకాయలో సుమారుగా ఎంత నెయ్యి ఉంటుంది? జవాబు తెలిస్తే 0402324085 కి పంపించండి. నేతి బీరకాయలో సుమారుగా ఎంత నెయ్యి ఉంటుంది?

మహేశ్వరి సినిమా నుంచి ఒక సూపర్ హిట్ హుషారైన ట్రాక్ వినేశాము. మరి ఇందాక నేను అడిగిన ఒక చిలిపి ప్రశ్న, నేతి బీరకాయలో సుమారుగా ఎంత నెయ్యి ఉంటుంది? అసలేమీ ఉండదు కదా, కానీ కొంతమంది శ్రోతలు అంతే చిలిపిగా జవాబులు పంపించేశారు. 25% ఉండి ఉండొచ్చు అని చెప్పి కొంతమంది పంపించారు. నవ్వేసుకుందాం అందరం కలిసి. మరి రైట్ ఆన్సర్స్ ఎవరు పంపారు? ఆర్మూర్ నుంచి ప్రేమ్నాథ్, నిజామాబాద్ నుంచి నాగనాథ్ గుప్తా, అలాగే అమన్ గుర్తు నుంచి భూమి లక్ష్మీనారాయణ, హుడాకాలి నుంచి భుజి, సికింద్రాబాద్ నుంచి మంగ, గజ్వేల్ నుంచి సుగుణ, పొదుటూరు నుంచి దస్తగిరి, మెదక్ నుంచి శేఖులు, నర్సంపేట నుంచి బాలకృష్ణ, కోదాడు నుంచి శ్రీనివాసరావు, మూరిపొలం నుంచి శ్రీనివాసరావు, మారేడుపల్లి నుంచి సిరిమల్లి, ఖమ్మం నుంచి కృష్ణకుమారి, కీసరి నుంచి బండికృష్ణగౌడ్, వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు. మరి ఈ రోజు షో టైంలో పాల్గొన్న శ్రోతలందరికీ అనేకానేక ధన్యవాదాలు అంటుంది ఆకాశవాణి వివిధ భారతి.

శనివారం జరిగిన కామన్వెల్త్ ఆటల పోటీల్లో బాక్సింగ్ విభాగంలో మన మహిళలు రెచ్చిపోయారు. 3 వారాల క్రితం అనారోగ్యంతో తీవ్రమైన బాధను భరించారు జైస్మిన్ లాంబోరియా. ఆట కోసం ఎంతో ధైర్యంతో అనారోగ్యాన్ని కూడా జయించి బరిలో దిగారు. 57 కేజీస్ ఈ విభాగంలో పసిడి గెలిచింది జైస్మిన్. పసిడి గెలవడమే కాదు, దేశాన్ని కూడా మెరిపించింది. గెలుపే లక్ష్యంగా సాగిన జైస్మిన్ జ్వరాన్ని చూమంతరనేసింది. ఒక తుఫాను వేగంతో విజయాన్ని సాధించింది.

బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670494944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.

శక్తిశీలి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో స్టూడియో టాక్ లో సమయం 2:27. మరి మనం ఈ రోజు మాట్లాడుకుంటున్నాం కామన్వెల్త్ గేమ్స్ లో గోల్డ్ మెడల్స్, అది కూడా బాక్సింగ్ విభాగంలో వచ్చిన అమ్మాయిల గురించి. ప్రీతి పవార్ 54 కేజీలు, అంటే 54 కేజీస్ ఈ విభాగంలో ఆడిన భివానివాసి. చేత్తో పంచులు మాత్రమే కొట్టరు, మంచి పెయింటర్ కూడా. ఆట అంటే ప్రేమ. బొమ్మలు గీయడము, పేపర్ క్రాఫ్ట్ చేయడం కూడా ఈ అమ్మాయికి చాలా ఇష్టం. మరి దేశం కోసం మెడల్ సాధించాలంటే భివానివాసులకు ముందుగా గుర్తుకొచ్చేది ఏంటో తెలుసా? బాక్సింగే. స్కూల్ నుంచి బాక్సింగ్ నేర్చుకున్న ఈ 22 ఏళ్ల బాక్సర్ 2022లోనే ఆసియా క్రీడల్లో కాంస్యంతో మొదలుపెట్టిన గెలుపు మెజిలి. ఆ గెలుపు మెజిలి ఎంత బలంగా ఉందంటే 2024లో కూడా అదే కంటిన్యూ చేస్తూ ఏషియా U22 2025లో ఢిల్లీ బాక్సింగ్ కప్లలో కూడా స్వర్ణ పతకాలు తీసుకొచ్చింది. ఇక ప్యారిస్ లో ఒలింపిక్స్ జరిగే ఎగురుతున్న 2024 సంవత్సరంలో దీంట్లో ప్రీ క్వార్టర్స్ వరకు వెళ్లిన ప్రీతి తాజాగా కామన్వెల్త్ గ్లాస్కో స్కాట్లాండ్ లో కూడా గోల్డ్ మెడల్ తో ఆకాశమే హద్దుగా సాగుతోంది. అసలు సూపర్ కదా, చిన్న పిల్లలు. అండ్ దాదాపు వీళ్ళందరికీ అంటే 20, 22, 25 ఈ ఏజ్ లో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వాళ్ళు ఏమనుకుంటారు, నా కెరీర్ ఇలా ఉండాలి, నేను ఇంత సంపాదించాలి, నేను ఇది చేయాలి, లేదా ఈ సినిమా చూడాలి, ఫ్యాషనబుల్ గా తయారవ్వాలి, ఇలాంటివి వీళ్ళెవరూ ఆలోచించట్లేదు. వీళ్ళ లక్ష్యం ఒక్కటే, దేశానికి మెడల్స్ తీసుకురావాలి. అద్భుతం అనిపించట్లేదు?

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: కామన్వెల్త్ గేమ్స్లో గోల్డ్ మెడల్ సాధించిన బాక్సర్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, మరి హర్యానాకు చెందిన మరొక ముద్దుబిడ్డ ప్రియా గంగాస్ కూడా భివానీ నుంచి వచ్చింది. ఆడాలి అన్నది కాదు ఈ అమ్మాయి లక్ష్యం, ఆడాలి గెలవాలి అన్నదే స్ఫూర్తి గీతం ప్రియాది. ఈ స్ఫూర్తి గీతంతో, ఈ మంత్రంతో ఆటకు దిగింది 60 కేజీల విభాగంలో, 60 కేజీస్ డిపార్ట్మెంట్ లో. 2023లో ఈ అమ్మాయి నేషనల్ యూత్ ఛాంపియన్ అయింది. 2025లో అండర్-22 టోర్నమెంట్ లో కూడా రజత పతకంతో సరిపెట్టుకున్న కామన్వెల్త్ గేమ్స్ లో, ఈ సంవత్సరం జరిగిన కామన్వెల్త్ గేమ్స్ లో శనివారం రోజు చెలరేగిపోయింది.

0: ధీరులైన ఈ స్త్రీమూర్తుల గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం, కానీ ఒక్కసారి ఊహించండి, శనివారం రోజు అక్కడ జరిగిన సంఘటనలు. ఒకే రోజు 5 అమ్మాయిలు స్వర్ణ పతకాలు, అది కూడా బాక్సింగ్ లో. నిజంగా వీరు బంగారు తల్లులా. ఈ మహాలక్ష్మిలందరికీ అభినందనల వెల్లువలు ఇలా దేశమంతా మాత్రమే కాదు ప్రపంచమంతా వెల్లువెత్తుతున్నాయి.
1: ప్లీజ్ నేసున్నా.

0: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నెంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
2: స్టూడియో క్లాక్ లో సమయం 2:42. శక్తి సెలివింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. హర్యానా భివానీ జిల్లాలో ధనానాలు పుట్టిన సాక్షి చౌదరి బాల్యమంతా బాక్సింగ్ వాతావరణమే. టీవీలో ఆట చూడడం కాదు, స్వయంగా గ్రామంలో జరిగే పోటీల్లో చూడడం మాత్రమే కాదు పాల్గొనేది అమ్మాయి. ఒలింపిక్స్ 2012 పతకం సాధించిన విజేందర్ సింగ్ ఈమెకు స్ఫూర్తి. ప్రత్యర్థి ఏమరపాటుగా ఉన్నప్పుడు చిరుత వేగంతో పంచ్ చేయడం ఈ అమ్మాయి ఆట ప్రత్యేకమైన శైలి. లేటెస్ట్ గా శనివారం సాక్షి చౌదరి కూడా కామన్వెల్త్ లో స్వర్ణ పతకం తీసుకొచ్చింది మన దేశానికి.

0: Thank God it's...
1: శక్తిశీలిలో ఈ రోజు మనం మాట్లాడుకుంటాం కామన్వెల్త్ లో మొన్న శనివారం జరిగిన ఆటలో బంగారు పతకాలు గెలుచుకున్న అమ్మాయిల గురించి. అరుంధతి చౌదరి రాజస్థాన్లోని కోటా వాసి, 70 కిలోల విభాగం ఈ అమ్మాయిది. ఆశ్చర్యం ఏంటంటే తొలిగా బాస్కెట్బాల్ ఆడేది. అదేంటి, బాస్కెట్బాల్ ఆడే అమ్మాయి బాక్సర్ ఎలా అయిపోయిందంటారా, తర్వాత బాక్సర్గా మారింది. 2019 సెర్బియాలో జరిగిన పోటీలో గోల్డ్ మెడల్, 2019 యూత్ ఏషియా గేమ్స్ లో బ్రాంజ్, 2021 యూత్ వరల్డ్ ఛాంపియన్షిప్ లో బంగారు పతకం. పంచులతో నింపుకున్న ఆమె పతకాల ఖాతా ఇది. బాక్సింగ్ ఒక ఆట కాదు, అది నా ఊపిరి అనే అరుంధతి కూడా శనివారం గెలిచి మెరిసి మురిపెంగా పసిడిని భరతమాతకు అందించింది. సూపర్ కదా.

0: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: బాక్సింగ్ అబ్బా, అమ్మాయిలేం చేస్తారు అన్న స్థాయి నుంచి స్వర్ణాలు తెస్తారు అన్నంత వరకు తీసుకువెళ్లగలిగింది మాత్రం ఈ శక్తిశీలురే. ఆటంటే ప్రాణం పెట్టి అనారోగ్యాన్ని, దెబ్బల్ని, కుటుంబాన్ని వెనక్కి నెట్టి దేశాన్ని ముందుకు పెట్టి పథకాల మూత మోగిస్తున్న వీరందరికీ సెల్యూట్, శుభాభినందనలు. మరిన్ని పథకాలు రావాలి. బెస్ట్ ఆఫ్ లక్ చెప్తోంది టీం వివిధ్ భారతి. నమస్కారం అంటోంది మీ రేడియో సఖి అనుపమా.

శ్రోతలు 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ AIR మొబైల్ యాప్ పై ఈ సాయంత్రం మరియు రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు వింటారు.

అభిరుచి కార్యక్రమంలో ముందుగా వినండి 20వ శతాబ్దం ఈ సినిమా నుండి పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, జగిత్యాల జిల్లా మోహన్ రావు పేట నుండి అడ్లగడ్డ రమేష్, వర్షిణి, ప్రియాంక, మహర్షి, వేదశ్రీ, శాంతాబాయి మరియు వారి కుటుంబ సభ్యులు వీరందరి కోసం 20వ శతాబ్దం సినిమా నుండి ఈ పాట

అభిరుచి వింటున్న శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 7:30 శ్రీహర్ష కిడ్నీ మరియు యూరకేర్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కిడ్నీ మరియు అన్ని రకాల మూత్ర సంబంధ వ్యాధులు నివారణ మార్గాల గురించి యూరాలజిస్ట్ మరియు ఆండ్రాలజిస్ట్ డాక్టర్ ఎం ఆనంద్ కుమార్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు.

0: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
2: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
1: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని ఒకే చోట.
2: 24 గంటలు అత్యవసర సేవలు.
1: NABH గుర్తింపు.
2: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
3: గుడ్ మార్నింగ్ పిల్లలు.
4: గుడ్ మార్నింగ్ మేడం.
5: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
6: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
7: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
8: BIS నమ్మకానికి, నాణ్యతకు.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: అభిరుచి కార్యక్రమంలో తర్వాతి పాట పున్నమి నాగు. ఈ సినిమా నుండి పాటను కోరుతున్న శ్రోతలు, సంగారెడ్డి జిల్లా హతినూర మండల్ చిందుల నాగారం నుండి దుర్గయ్య, శ్రీకాంత్, లావణ్య, జగన్, లక్ష్మణ్, రాజేశ్వర్ మరియు వారి కుటుంబ సభ్యులు, వీరందరి కోసం పున్నమి నాగు సినిమా నుండి ఈ పాట.

అభిరుచి వింటున్న శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో వివిధ రకాల కంటి సమస్యలు, గ్లాకోమా, మూతబిందు, రెటీనా, శుక్లాల గురించి ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ నూకల గారు తగిన సలహాలు, సూచనలు ఇస్తారు. గమనిక విన్నారు. అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాట నాయకుడు, ఈ సినిమా నుండి పాటను కోరుతున్న శ్రోతలు. నిజామాబాద్ జిల్లా జకరన్పల్లి మండలం పడకల గ్రామం నుండి కోరుతున్న శ్రోతలు గంగాధర్, చంద్రకాంత్, కోటేశ్వర్, ప్రమీల, పద్మ మరియు వారి కుటుంబ సభ్యులు. వీరందరి కోసం నాయకుడు సినిమా నుండి ఈ పాట.

అభిరుచి వింటున్న శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 5వ తేదీ బుధవారం ఉదయం 7:30 శ్రీహర్ష కిడ్నీ మరియు యూరోకేర్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కిడ్నీ మరియు అన్ని రకాల మూత్ర సంబంధ వ్యాధులు నివారణ మార్గాల గురించి యూరాలజిస్ట్ మరియు అండ్రాలజిస్ట్ డాక్టర్ ఎం ఆనంద్ కుమార్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. అభిరుచి కార్యక్రమంలో తర్వాతి పాట డాడీ ఈ సినిమా నుండి పాటను కోరుతున్న శ్రోతలు కర్ణాటక స్టేట్ చిన్న తిరుపతి విలేజ్ నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మాన్విత్ మరియు వారి కుటుంబ సభ్యులు వీరందరి కోసం డాడీ సినిమా నుండి ఈ పాట.

అభిరుచి కార్యక్రమంలో చివరగా వినండి తపస్సు ఈ సినిమా నుండి పాటను కోరుతున్న శ్రోతలు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యావనంది గ్రామం నుండి శ్రీరామ్, వసంత, భారతి, లాస్య, సాన్విక, హర్షిత్, అరుణ్, అర్జయ్, అజయ్ మరియు వారి కుటుంబ సభ్యులు వీరందరి కోసం తపస్సు సినిమా నుండి ఈ పాట

లోకసేవాని నిజామాబాద్ కేంద్రం. సమయం 5:30. ఈనాటి జానపద సంగీత కార్యక్రమంలో కొన్ని జానపద గీతాలు వింటారు.

0: అలాగే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: Work from home. High salary. Just one click. Arre va.
3: Chikkukundi.
4: Teliyani links ni click cheyakandi. RBI antundi.
3: Teliviga aalochinchandi, apramathanga undandi.
5: PM Jai, ab garibon ki jai ban gayi hai.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
4: ముఖాన మొటిమల
5: సైబాల్, 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

విన్న పాటతో ఈనాటి సినీ రంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 5:45.

సినిరంజన్ కార్యక్రమంలో తర్వాతి పాట 8వ వసంతాలు. ఈ సినిమా నుండి కేఎస్ చిత్ర గారు పాడిన ఈ పాట.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: సినిరంజని కార్యక్రమంలో చివరగా వినండి బంగారు రాజు సినిమా నుండి ఈ పాట.

మీరు విన్న పాటతో ఈనాటి సినీ రంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 6 గంటలుగా వస్తుంది. కొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 6:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 6:20 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. బ్రిక్స్ అవినీతి నిరోధక కార్యాచరణ బృందం రెండో సమావేశం రేపటి నుంచి 2 రోజుల పాటు హైదరాబాద్ లో జరుగుతుంది. PKOC2 డీప్ సైడ్ బొగ్గు బ్లాక్ సింగరేణికి దక్కడం సంతోషకరమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లో నిమ్స్ ఆసుపత్రిలో గడిచిన 2.5 ఏళ్లలో 1000 రోబోటిక్ శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి కావడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైద్యులు సిబ్బందిని అభినందించారు. వాతావరణ శాఖ ఈరోజు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, 4 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 18 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్లో బ్రిక్స్ అవినీతి నిరోధక కార్యాచరణ బృందం 2 సమావేశం రేపు ప్రారంభమవుతుంది. బ్రిక్స్కు భారత్ అధ్యక్షత వహిస్తున్న నేపథ్యంలో రేపు ఎల్లుండి జరిగే ఈ సమావేశాలకు కేంద్ర సిబ్బంది శిక్షణ విభాగం ఆతిథ్యం ఇస్తోంది. సభ్య దేశాల ప్రతినిధులు, విధాన రూపకర్తలు, అవినీతి నిరోధక సంస్థల అధికారులు ఇందులో పాల్గొంటారు. ఆస్తుల రికవరీ, సీమాంతర అవినీతిని అరికట్టడం, పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించడం, డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో అవినీతి ప్రమాదాలను ఎదుర్కోవడంపై చర్చలు జరుగుతాయి. చివరి రోజు సాంకేతిక ఆధారిత నైతిక పరిపాలనపై ప్రత్యేక సమావేశం కూడా నిర్వహిస్తారు. సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల మహోత్సవాల్లో రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా, సతీమణి జానకి శుక్లా పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన గవర్నర్ దంపతులు రాష్ట్ర ప్రజలకు సుఖ సంతోషాలు కలగాలని ప్రార్థించారు. రాష్ట్రంలో సమృద్దిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని అమ్మవారిని వేడుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు సమీపంలోని PKOC2 డీప్ సైడ్ బొక్కు బ్లాక్ సింగరేణికి దక్కడం సంతోషకరమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సింగరేణి కార్మికులు, యాజమాన్యం, కార్మిక సంఘాల ప్రతినిధులు తెలంగాణ ప్రజలకు ఆయన అభినందనలు తెలియజేశారు. ఈ బ్లాక్లో సుమారు 180 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలున్నాయని, 25 ఏళ్ల పాటు ఏటా 60 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీని ద్వారా సుమారు 2000 మందికి ఉపాధి లభించడంతో పాటు రాష్ట్రానికి గణనీయమైన ఆదాయం సమకూరుతుందన్నారు. నైని, తాడిచెర్ల 2 PKOC2 బ్లాక్లు సింగరేణికి లభించడం వల్ల సంస్థకు దీర్ఘకాలిక ఇంధన భద్రత, ఆర్థిక బలం, ఉద్యోగ భద్రత మరింతగా పెరుగుతాయని కేంద్ర మంత్రి చెప్పారు. హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో గడిచిన 2.5 ఏళ్లలో 1000 రోబోటిక్ శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి కావడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఘనత సాధించిన నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాహుల్ దేవరాజ్, వైద్య బృందం, నర్సింగ్ సిబ్బంది, ఆపరేషన్ థియేటర్ సిబ్బందిని ఆయన అభినందించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యాధునిక వైద్య సేవలను సామాన్య ప్రజల్లోకి అందుబాటులోకి తీసుకురావాలన్న ప్రభుత్వ సంకల్పానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. నిమ్స్లో నిర్వహించిన రోబోటిక్ శస్త్రచికిత్సల్లో 90% పైగా ఆరోగ్యశ్రీ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఉచితంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇటీవలే 2000 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సల మైలురాయిని చేరుకున్న నిమ్స్ ఇప్పుడు 1000 రోబోటిక్ శస్త్రచికిత్సలు పూర్తి చేసి మరో రికార్డు నెలకొల్పిందని ముఖ్యమంత్రి చెప్పారు. దివంగత మాజీ మంత్రి పెద్దే సుదర్శన్ రెడ్డి విషయంలో బీఆర్ఎస్ పార్టీ రాజకీయాలు చేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి జీవించి ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయనను నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు. ఆయన మరణానంతరం కాంగ్రెస్ ప్రభుత్వం గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి అధికారిక పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించి గౌరవించిందన్నారు. ఉద్యమకారులను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం బీఆర్ఎస్కు అలవాటేనని మంత్రి వ్యాఖ్యానించారు. స్వాతంత్ర్య దినోత్సవం ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో జరిగిన సమన్వయ సమావేశంలో ఆయన ఏర్పాట్లు సమీక్షించారు. 15 తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సికింద్రాబాద్ సైనిక్ స్మారక్ వద్ద అమరవీరులకు నివాళులర్పించిన అనంతరం గోల్కొండ కోటలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరిస్తారని జాజు చెప్పారు. భద్రత, ట్రాఫిక్, వేదిక, పారిశుధ్యం, విద్యుత్, వైద్య, అగ్నిమాపక తదితర ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని సంబంధిత శాఖలను ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి రాష్ట ప్రతిష్టకు తగిన విధంగా వేడుకను విజయవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సూచించారు. తెలంగాణ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరంలో ప్రవేశాలు గణనీయంగా పెరిగాయి. 2026-27 విద్యా సంవత్సరంలో ఇంటర్ మొదటి సంవత్సరంలో 85,453 మంది విద్యార్థులు చేరగా గత ఏడాదితో పోలిస్తే ఇది సుమారు 14% పెరుగుదలని ఇంటర్మీడియట్ విద్యాశాఖ తెలియజేసింది. ప్రస్తుతం ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మొదటి 2 సంవత్సరాలు కలిపి 164,700 మంది విద్యార్థులు చదువుకుంటున్నట్లు వెల్లడించింది. రాష్ట్రంలో మీ సేవా కేంద్రాలను మరింతగా పటిష్టపరిచి ప్రజలకు నాణ్యమైన డిజిటల్ సేవలు అందించాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ లో ప్రపంచ బ్యాంక్ డిజిటల్ ఏషియా పసిఫిక్ ప్రాంతీయ డైరెక్టర్ మహేష్ ఉత్తమ్ చందానితో జరిగిన సమావేశంలో డిజిటల్ గవర్నెన్స్, కృత్రిమ మేధస్సు, సైబర్ భద్రత, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డేటా సెంటర్స్ ఏర్పాటు తదితర అంశాలపై ఆయన చర్చించారు. డిజిటల్ రంగంలో పెట్టుబడుల కోసం సమగ్ర ప్రాజెక్టు నివేదికలు సిద్ధం చేయాలని ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు సూచించారు. రాష్టంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. కామారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్తో పాటు జగిత్యాల, భూపాలపల్లి, ఖమ్మం, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, రంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వరంగల్, యాదాద్రి, భువనగిరి సహా 18 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా తల్లిపాల వారోత్సవాలు అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహిస్తున్నారు. మారుపాక గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో ఈ రోజు జరిగిన కార్యక్రమంలో ఐసీడీఎస్ ప్రాజెక్టు సీడీపీఓ సౌందర్య మాట్లాడుతూ,
1: పుట్టినప్పటి నుండి 6 నెలల వరకు తల్లి పాలు మాత్రమే ఇవ్వాలి, ఎలాంటి పదార్థాలు ఇవ్వకూడదు, పాలు నీళ్లు వంటివి కూడా ఇవ్వరాదు. తల్లి పాల వలన బిడ్డకు వ్యవధి కూడా పెరుగుతుంది, తల్లిని కూడా ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్క తల్లి పాలు తప్పకుండా ఇవ్వాలి.
0: ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా తల్లిపాల ప్రాధాన్యతపై ప్రజల్లో అవగాహన పెంచాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ రూపొందించిన పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా తల్లిపాల ప్రాధాన్యతపై అవగాహన కల్పించే పోస్టర్ను సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ కూడా ఈరోజు ఆవిష్కరించారు. శిశువుకు సహజ రోగ నిరోధక శక్తిని పెంపొందించి ఆరోగ్యకరమైన ఎదుగుదలకు బలమైన పునాది తల్లిపాలు వేస్తాయని ఆయన అన్నారు. గర్భాశయ క్యాన్సర్ నివారణకు HPV టీకా తప్పనిసరిగా వేయించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్

0: జాతీయ అవయవదాన దినోత్సవం సందర్భంగా అవయవదానం చేసిన కుటుంబ సభ్యులను ఆయన ఈ రోజు సత్కరించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మల్కాజ్గిరి వాణినగర్ విజయ గణపతి ఆలయంలో బోనాల చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. నియోజకవర్గంలోని 230 ఆలయాలకు 76 లక్షలను విప్ బిర్లాయలయ్య ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి అందజేశారు. ములుగు జిల్లాలో గత నెలలో చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్ ద్వారా 129 మంది వెట్టి చక్కెర చేసే పిల్లలను రక్షించామని ముస్కాన్ జిల్లా ఇన్ఛార్జ్ అధికారి కిషోర్ కుమార్ వెల్లడించారు. ఈ నెల 7వ తేదీన హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ ప్రకటించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: బాబు, నిన్న నా మేనల్లుడి ఇంటికి వెళ్ళి వచ్చా. వాళ్ళు రోజంతా ఏసీ వాడడం చూసి ఆశ్చర్యపోయా. రోజు వాషింగ్ మెషిన్ వాడడం, ఇంకా 2-2 ఫ్రిడ్జ్లు. అయినా వాళ్ళ కరెంటు బిల్ ఎంత వచ్చిందో తెలుసా? 0. నేను అడిగితే మేనల్లుడు అన్నాడు,
2: బాబాయ్ అంతా పైవాడిదయ్యా.
1: అంటే సోలార్ ప్యానెల్ దయ్యా. నేను అనుకున్నా ఇక పెట్టించాల్సిందే అని. పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్య ఘర్ .gov.in.
3: లోకసభయా సర్వోచ్చ న్యాయాలయస్య న్యాయాధీశానాం సంఖ్యాం 33తః 37 యావత్ వర్ధయితుం విధేయకః పారితం గతః. రాజ్యసభయా చ లఘు మధ్యమ ఉద్యోగ వికాస విధేయకః స్వీకృతః. ఉపనిర్వాచనే గుజరాతస్య మంజల్పూర్ ఆసనం భాజపేతి దళేన రక్షితం. మధ్యప్రదేశస్య దతియా ఆసనే కాంగ్రెస్ దళస్య విజయః. బిహారస్య బాంకీపూర్ ఆసనే చ జనసురాజ్ దళస్య ప్రశాంత కిషోరః అగ్రేసరః. దిల్లీ న్యాయాలయేన మహిళా మల్లయుద్ధ క్రీడికానాం యౌన ఉత్పీడన ప్రకరణే బ్రజభూషణ శరణ సింహః దోషముక్తః కృతః. భారతే 5 లక్షాధికైః జనైః అంగదానస్య సంకల్పః గృహీతః. అంగప్రత్యారోపణ సంఖ్యాయాం భారతం విశ్వే తృతీయం స్థానం భజతే. అపి చ అమెరికా ఇరాన్ చ అద్య కూటనీతిక శాంతివార్తాయాః అగ్రిమచరణం ఆయోజయిష్యతః ఇతి సంభావ్యతే. अथ वार्ताः विशदीकृत्य. लोकसभया सर्वोच्च न्यायालय संशोधन विधेयकः 26,000-तमः पारितः. अस्य विधेयकस्य उद्देश्यं सर्वोच्च न्यायालयस्य अधिनियमे 50-29 संशोधनं विधाय उच्चतम न्यायालयस्य न्यायाधीशानां संख्या 33तः वर्धयित्वा 37 यावत् करणीया इत्यस्ति. अस्मिन्नेव वर्षे मई मासे राष्ट्रपति पदासीनया द्रौपदी मुर्मू इत्यनया सर्वोच्च न्यायालयस्य न्यायाधीशानां संख्या 33 इत्यतः 37 यावद् वर्धयितुं कश्चन अध्यादेशः प्रख्यापितः. केन्द्रीय विधि न्याय मंत्री अर्जुन राम मेघवालः विधेयकम् उपस्थापितवान्. मेघवालः प्रावोचत् यत् सर्वोच्च न्यायालये प्रतिलंबितानां प्रकरणानां वर्धमान संख्यां निध्याय सहैव न्याय व्यवस्थां च दृढीकर्तुं एषः विधेयकः आनीतः. ततः परं लोकसभा श्वः प्रातः 11 यावत् स्थगिता. राज्यसभया सूक्ष्म लघु मध्यमोद्यम विकास संशोधन विधेयकः 26,000-तमः पारितं गतः. సూక్ష్మ లఘు మధ్యమోద్యమ వికాస అధినియమే 26,000-తమే అగ్రిమ సంశోధనం అస్య విధేయకస్య ఉద్దేశ్యం వర్తతే. యేన ధన పరిశోధన విలంబనస్య సమాధానం అథ చ వివాద నివారణ ప్రక్రియాయాః సరళీకరణం కర్తుం శక్యేత. విధేయకస్య అనుసారం ప్రత్యేక కేంద్రీయ సార్వజనిక క్షేత్ర సంస్థయా సూక్ష్మ లఘు మధ్యమోద్యమేభ్యః క్రీత వస్తూనాం సేవానాం వా సర్వాణి ప్రదేయకాని ట్రేడ్ रिसीवेबल्स डिस्काउंटिंग सिस्टम इत्यस्मिन् मञ्चे एव परिशोधनीयानि भविष्य

0: ఇప్పుడు వినండి సమాచార దర్శనే. వసతి గృహాల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు. అదనపు కలెక్టర్ వి భుజంగర్రావు. నిజామాబాద్ 3 సంక్షేమ వసతి గృహాలు, గురుకులాలు, రెసిడెన్షియల్ స్కూళ్లు, కళాశాలల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని అదనపు కలెక్టర్ వి భుజంగన్రావు స్పష్టం చేశారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో సోమవారం అన్ని సంక్షేమ శాఖల ప్రభుత్వ విద్యా సంస్థల అధికారులు, నిర్వాహకులు, కాంట్రాక్ట్ ఏజెన్సీల ప్రతినిధులతో సమీక్ష జరిపారు. ఇటీవల పలు హాస్టళ్లు, గురుకులాలను క్షేత్రస్థాయిలో సందర్శించిన సమయంలో నిర్వహణపరమైన లోపాలు తన దృష్టికి వచ్చాయని తక్షణమే వాటిని సరిదిద్దుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం నిర్దేశించిన మెను ప్రకారం విద్యార్థిని విద్యార్థులకు డైట్ సమకూర్చాలని సూచించారు. కాంట్రాక్ట్ ఏజెన్సీలు నాణ్యమైన తాజా కూరగాయలు, పండ్లు, మాంసాహారం సరఫరా చేసేలా నిశిత పర్యవేక్షణ జరపాలని, ఒకవేళ ఎవరైనా నాసిరకం వస్తువులు, చికెన్, మటన్ వంటివి సరఫరా చేస్తే వెంటనే షోకాజ్ నోటీసు జారీ చేయాలని ఆదేశించారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించే విషయంలో ఆలస్యత్వం వహిస్తే ఎంత మాత్రం ఉపేక్షించబోమని, నిబంధనలు పాటించని కాంట్రాక్టు ఏజెన్సీని రద్దు చేసి కొత్త వారిని బాధ్యతలు అప్పగిస్తామని స్పష్టం చేశారు. విద్యార్థుల ఆరోగ్యాల పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని, శానిటేషన్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని హాస్టళ్లు, గురుకులాలు నిర్వాహకులకు హితవు పలికారు. మండల ప్రత్యేక అధికారులు, ఆర్సీఓలు క్రమం తప్పకుండా విద్యా సంస్థలను సందర్శిస్తూ నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించాలని సూచించారు. సమీక్ష సమావేశంలో కలెక్టర్ సురేష్, డిఈఓ అశోక్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా పౌర సంబంధాల అధికారి గారిచే జారీ చేయడం అనేది. సమాచార దర్శన్ విన్నారు.
1: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2020.

0: జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢ. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: ఇప్పుడు వినండి ప్రబోధ గీతం.

మీరు విన్న పాటతో ఈనాటి సిరి రంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 6:50 కావస్తుంది. కొద్ది క్షణాల్లో వ్యవసాయ సూచనలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు, తెలంగాణ రాష్ట్రంలో సోయా చిక్కుడు పంటను ఎక్కువగా ఎత్తుమడుల పద్ధతిలో సోయా పంట సాగు చాలా లాభదాయకంగా ఉంటుందని, మనకు మన రైతు సోదరులకు వివిధ రకాలైన సూచనలు చేస్తున్నారు. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో సోయా చిక్కుడు పంటను ఎక్కువగా వర్షాధారంగా నల్లరేగడి భూముల్లో సాగు చేస్తున్నారు. గత 4-5 సంవత్సరాల నుండి వర్షాలు ఆలస్యంగా జూన్ చివరి వారంలో కురవడం వలన రైతులు ఎక్కువగా సోయా చిక్కుడు సాగుపై మొగ్గు చూపుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులు సోయా సాగు చేయడం ప్రారంభించారు. ప్రతి సంవత్సరం సోయా సాగు విస్తీర్ణం తెలంగాణ రాష్ట్రంలో గణనీయంగా పెరుగుతుంది. కానీ వర్షాలు సరైన రీతిలో కురవకపోవడం, పంట పెరుగుదల దశ, కోత సమయంలో అధిక వర్షాలు కురవడంతో రైతులు సోయా పంట సాగులో సమస్యలు ఎదుర్కొంటున్నారు. పంట పెరుగుదల దశలో అధిక వర్షాలకు పంట నష్టపోవడంతో రైతులు సోయా పంటను భూమిలో కలియదునుతున్నారు. దీనివలన రైతులు విత్తనం ఖరీదు, విత్తే ఖర్చు కలుపుకొని దాదాపు 5,000 నుండి 6,000 వరకు నష్టపోతున్నారు. కోత సమయంలో అధిక వర్షాలు కురవడం విత్తనము నాణ్యత తగ్గి రైతులు నష్టపోతున్నారు. ఈ విధంగా సోయా సాగు చేసే రైతులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రైతులు సోయా పంటను ఎత్తుమడుల పద్ధతిలో సాగు చేసి లాభాలు పొందవచ్చు. ఈ పద్ధతిలో భూమిని సమాంతరంగా దున్ని చదును చేసిన తర్వాత రైతులు ట్రాక్టర్తో నడిచే బ్రాడ్ బెడ్ ప్లాంటర్ ద్వారా విత్తనం విత్తుకోవాలి. ఈ పద్ధతిలో యంత్రం నేలను ఎత్తుమడులలో విభజిస్తూ విత్తనాలను విత్తుతుంది. ఈ విధంగా విత్తుకున్నప్పుడు ఎకరానికి 20 కిలోల విత్తనం అవసరమవుతుంది. ఈ యంత్రంతో మడి మడికి మధ్య దూరాన్ని, మడిపై విత్తే మొక్క వరుసకు మధ్య దూరాన్ని సర్దుబాటు చేసుకోవచ్చు. సోయా చిక్కుడు పంటకు 90 సెంటీమీటర్లు ఎడములో మడులు, 2 మడుల మధ్య 15 సెంటీమీటర్ల లోతు, 30 సెంటీమీటర్ల ఎడం గల కాలువ తయారు చేసుకొని ప్రతి మడి మీద 2 వరుసల్లో సోయాను విత్తుకోవాలి. మరి ఈ విధంగా విత్తుకోవడం వలన ఎటువంటి లాభాలు వస్తాయి అన్న వివరాలు ఇలా అందిస్తున్నారు శాస్త్రవేత్తలు. సాధారణ పద్ధతిలో అధిక వర్షాలు కురిసినప్పుడు నీరు పంట పొలాల్లో నిలబడి ఉండడం వలన మొక్క ఎదుగుదల తగ్గి దిగుబడి తగ్గిపోతుంది. అలాగే వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు బెట్ట పరిస్థితులు పంటపై ప్రభావం చూపిస్తాయి. కానీ ఎత్తుమడల పద్ధతిలో సోయా సాగు చేసినప్పుడు, అధిక వర్షాలు కురిసినప్పుడు నీరు మడల మీద నుండి కాలువలోకి చేరి మొక్క నీటి ముంపుకు గురి కాకుండా కాపాడుతుంది. కాలువలో నిలిచిన నీరు మొక్క వేరు మండలంలోకి క్రమముగా చేరడం వలన మొక్క బెట్టకు గురి కాకుండా ఉంటుంది. ఈ పద్ధతిలో మొక్క బలంగా పెరిగి ఎక్కువ దిగుబడిని ఇచ్చే ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు చెప్పిన విధంగా మొక్క ఆరోగ్యంగా పెరగడం వలన చీడపీడల బెడద, రోగాల తాకిడికి తక్కువగా ఉంటుంది. ఈ పద్ధతిలో బాగా ఎత్తుగా పెరిగి ఎక్కువ కొమ్మలు వేసే రకాలు సాగు చేసుకోవాలి. అధిక వర్షాలు కురిసే ప్రాంతాల్లో, నల్లరేగడి నేలల్లో ఇప్పుడు చెప్పిన విధంగా లాభదాయకంగా సోయా సాగు చేసుకోగలరని సూచన అందిస్తున్నారు. ఇక తొలకరిలో సోయా చిక్కుడు తర్వాత శనగ, గోధుమ, జొన్న, మొక్కజొన్న లేదా ఆవాలు, మినుము మొదలగు పంటలను సాగు చేసి ఏక పంటగా సాగు చేసే వాణిజ్య పంటల కంటే అధిక ఆదాయము పొందవచ్చు. తర్వాత ఈ సోయా చిక్కుడు పంటలో సమగ్ర ఎరువులను ఏ విధంగా మనం నిర్వహించుకోవాలన్న వివరాలు అందిస్తున్నారు. భూసార పరీక్ష ఫలితాలను దృష్టిలో పెట్టుకుని రసాయనిక ఎరువుల మోతాదును వినియోగించాలి. సమగ్ర ఎరువుల యాజమాన్యాన్ని పాటించడం ద్వారా పంట పెట్టుబడి ఖర్చును ఆదా చేయవచ్చు. ఎకరాకు 25 కిలోల నత్రజని, 24 నుండి 30 కిలోల భాస్వరం, 16 నుండి 20 కిలోల పొటాషినిచ్చే ఎరువులను చివరి దుక్కిలో వేయాలి. ఆ తర్వాత సిఫారసు చేసిన నత్రజని ఎరువులలో 50% నత్రజనిని పైపాటుగా కాయలు అభివృద్ధి చెందే దశలో, అనగా 45 నుండి 50 రోజుల సమయంలో వేసి మట్టితో కప్పాలి. భాస్వరం ఎరువును సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేస్తే 11% గంధకం, 21% కాల్సియం కూడా అదనంగా లభ్యమవుతుంది. ఎకరానికి 20 కిలోల చొప్పున జింక్ సల్ఫేట్ను చివరి దిక్కులో వేయాలి. జింకు ధాతులోప లక్షణాలు కనబడినతో లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ను వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. కాయలు ఏర్పడే సమయంలో యూరియాని 2%, నీటిలో కరిగే ఎరువులైన 13.045 లేదా 3.19 లేదా 20.20 1% 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసినట్లయితే అధిక దిగుబడిని పొందవచ్చు. ఇక సమగ్రమైన కలుపు నివారణ చర్యలు ఈ విధంగా. పంట మొదటి దశ 45 రోజుల వరకు కలుపు సమస్య లేకుండా జాగ్రత్త పడాలి. విత్తే ముందు ఎకరాకు ఫ్లూక్లోరాలిన్ 45% వేసి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసి భూమిలో బాగా కలియదున్నాలి. పెండిమిథాలిన్ 30% వేసి 1.4 లీటర్లు లేదా పెండిమిథాలిన్ 38.8% వేసి 700 మిల్లీలీటర్లు లేదా అలాక్లోర్ 50% లేదా అలాక్లోర్ 50% వేసి 1 లీటరు లేదా డైక్లోసులుమ్ 84% WDG 12.4 గ్రాములు ఎకరానికి చొప్పున విత్తిన 48 గంటలలోపు పిచికారి చేయాలి. విత్తిన 20-25 రోజులకు గొర్రుతో అంతర్కృషి చేయాలి. అంతర్కృషి చేయలేని పక్షంలో విత్తిన 20-25 రోజులప్పుడు కలుపు మొక్కలు 2-3 ఆకులు తొడిగిన దశలో క్విజలాపాపిథైల్ 9% 400 మిల్లీలీటరు లేదా ప్రపాక్విజాసాఫ్ 10% వేసి 250 మిల్లీలీటర్లు ఎకరానికి చొప్పున పిచికారి చేసి గడ్డి జాతి మొక్కలను నిర్మూలించుకోవచ్చు. ఇలాగే ఇమాజితాఫిర్ 10% వేసి 300 మిల్లీలీటర్లు లేదా ఎసిఫోర్ఫెన్ 16.5% ఇంకా సోడియం క్లోడినాపా ప్రోపర్జిల్ 8% వేసి 400 మిల్లీలీటర్లు లేదా ఇమాజితాఫిర్ ఇంకా ఇమాజామాక్స్ 40 గ్రాములు లేదా ప్రపాక్విజాఫాస్ ఇంకా ఇమాజితాఫిర్ 800 మిల్లీలీటర్లు ఎకరానికి పిచికారి చేసి వెడల్పాకు గడ్డి జాతి కలుపును నిర్మూలించుకోవచ్చు. గడ్డి ముదిరిన పక్షంలో ఈ కలుపు మందుల వినియోగం లాభదాయకంగా ఉండదు. సమగ్ర కలుపు చీడపీడల యాజమాన్యంలో భాగంగా ఇమాజితాఫిర్ 300 మిల్లీలీటర్లు క్విజలాపాప్ ఇథైల్ 400 మిల్లీలీటర్లు గడ్డి మందును క్లోరాంట్రో నిలిప్రోల్ 40 మిల్లీలీటర్లు లేదా ఇండాక్సా కార్బ్ 120 మిల్లీలీటర్లు లేదా క్వినాలాపాస్ 400 మిల్లీలీటర్లు పురుగుల మందుల మిశ్రమాన్ని కలిపి పంట 25 రోజుల సమయంలో పిచికారీ చేయడం వలన అన్ని రకాలైన గడ్డి జాతులు పంట మొదటి దశలో ఆశించు కాండపు ఈగ పెంకు పురుగు సమస్యను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇక నీటిని ఏ విధంగా మనం అందించాలి ఈ పంటకు. సోయా చిక్కుడు ప్రధానంగా వర్షాధారపు పంట. సుమారుగా 350 నుండి 400 మిల్లీమీటర్లు నీరు ఈ పంటకు అవసరం ఉంటుంది. బెట్ట పరిస్థితులు ఎదురైనప్పుడు 12-15 రోజులకు ఒకసారి 1-2 నీటి తడలను ఇచ్చి అధిక దిగుబడులు సాధించాలి. పుష్పించు దశ నుండి గింజ అభివృద్ధి చెందే దశ 45 నుండి 75 రోజుల మధ్య తేమ సున్నిత దశ. ఈ దశలో నీటి ఎద్దడికి గురి కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధంగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ఎత్తుమడల పద్ధతిలో సోయా పంటను సాగు చేసుకొని రైతులందరూ చక్కటి లాభాలు పొందగలరని ఆశిస్తున్నారు.
1: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
2: PM జై, అబ్ గరీబో కి జై బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7 గంటలు.
2: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

ప్రసార వివరాలు. నూట 103.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ పై ఈ పూట మరియు రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ ప్రసారంలో 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 7:15 పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమంలో జీవాల్లో పోషణ పద్ధతుల గురించి మెట్పల్లి మండలం జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం చౌలమద్ది వీఓ డాక్టర్ కొమ్మెర మనీషా పటేల్ గారు అందించే వివరాలు వింటారు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 8:00 అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కూడిన సినిమా పాటలు వింటారు. 8:15 పార్లమెంట్ రివ్యూ వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 లలిత సంగీత కార్యక్రమంలో కొన్ని లలిత గీతాలు వింటారు. 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్ ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారాలు ప్రారంభమవుతాయి. 10:00 మధుర గీతాలు వింటారు. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ప్రభాత ప్రసారంలోని కార్యక్రమాల వివరాలు. ఉదయం 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 6:10 భక్తి రంజని కార్యక్రమంలో శ్రీ మన్యపచాల లక్ష్మీ నరసింహస్వామి భక్తి గీతాలు వింటారు. 6:45 సూక్తి సుధను వినిపిస్తారు జై చంద్రశేఖర్ శర్మ గారు. 6:45 ప్రాంతీయ వార్తలు, 6:55 సంస్కృతంలో వార్తలు, 7:00 ప్రసార వివరాలు, 7:05 తెలుగులో వార్తలు, 7:15 ప్రభాత లహరి కార్యక్రమంలో 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో డాక్టర్ నవీన్ నూకల గారు పాల్గొంటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 8:30 కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి 114వ జన్మదినోత్సవం సందర్భంగా కవితా కళానిధి కరుణశ్రీ ప్రత్యేక కార్యక్రమం నిర్వహణ సిహెచ్ మోహన్ దాస్ గారు, సహకారం మానటి భూమేశ్వరరావు గారు. 9:00 హృదయ రాగాలు వింటారు. 10:00 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఇవి రేపటి ప్రభాత ప్రసారంలోని కార్యక్రమాల వివరాలు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచే బిల్లు వల్ల న్యాయ వ్యవస్థ సామర్థ్యం పెరిగి కేసుల పరిష్కారం వేగవంతమవుతుందని న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ చెప్పారు. నీట్ మొదలైన అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. మన దేశ రక్షణ వ్యవస్థ సజావుగా పనిచేసేందుకు సైనిక పౌర విభాగాలు రెండో సమన్వయంతో పనిచేయాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. పాకిస్తాన్ సైనిక బలగాలకు వ్యతిరేకంగా పౌర నిరసనలు పెరగడంతో పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో శాంతి భద్రతల పరిస్థితి మరింతగా దిగజారింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ బిల్లు 2026ను లోక్సభ ఆమోదించింది. భారత ప్రధాన న్యాయమూర్తిని మినహాయించి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 33 నుంచి 37కు పెంచేందుకు 1956 నాటి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య చట్టాన్ని మరింతగా సవరించాలని ఈ బిల్లు నిర్దేశించింది. ఈ ఏడాది మేలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 33 నుంచి 37కు పెంచేందుకు రాష్టపతి ద్రౌపది ముర్ము ఒక ఆర్డినెన్స్ జారీ చేశారు. ఈరోజు లోక్సభ మధ్యాహ్నం 2 గంటలకు రెండోసారి వాయిదా పడ్డ తర్వాత సమావేశమైనప్పుడు కేంద్రం తరఫున న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ప్రధానమంత్రి దూరదృష్టితో కూడిన నాయకత్వంలో సంస్కరణ, పనితీరు, పరివర్తన అనే మంత్రం సమర్థవంతంగా అమలవుతోందని అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ సందర్భంగా అన్నారు. న్యాయ వ్యవస్థలో జరుగుతున్న సంస్కరణల ప్రక్రియలో ఈ బిల్లు ముఖ్యమైన ముందడుగని మంత్రి పేర్కొన్నారు.
1: आज प्रस्तुत ये विधेयक भी न्याय क्षेत्र में उसी सुधार श्रृंखला की एक महत्वपूर्ण कड़ी है. हमारे परिप्रेक्ष्य में माननीय सर्वोच्च न्यायालय में लंबित मामलों की बढ़ती संख्या तथा न्याय कार्य प्रणाली को अधिक एफिशिएंट एवं इफेक्टिव बनाने के उद्देश्य से इस अमेंडमेंट बिल में चीफ जस्टिस ऑफ इंडिया सहित अन्य न्यायाधीशों की संख्या 34 से बढ़ाकर 38 किए जाने का प्रावधान किया गया है.
0: సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న కేసుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా న్యాయ వ్యవస్థను మరింత సమర్థవంతంగా, ప్రభావవంతంగా తీర్చిదిద్దేందుకు బిల్లు తీసుకొచ్చినట్లు మేఘ్వాల్ చెప్పారు. ఈ చర్య న్యాయపరమైన సామర్థ్యాన్ని మరింతగా బలోపేతం చేస్తుందని, కేసుల సత్వర పరిష్కారానికి ఉతమిస్తుందని, పౌరులకు సకాలంలో న్యాయం అందించడంలో మైలురాయిగా నిలుస్తుందని అర్జున్ రామ్ మేఘ్వాల్ చెప్పారు. ఈ ఏడాది జనవరి 1 నాటికి సుప్రీంకోర్టులో 92,000 పైగా కేసులు పెండింగ్లో ఉన్నాయి. 2019 నుంచి దాదాపుగా మంజూరైన పూర్తి సామర్థ్యంతో 34 మంది న్యాయమూర్తులు పనిచేస్తున్నప్పటికీ గత ఏడాది 65,000 పైగా కేసుల పరిష్కారానికి గాను సుప్రీంకోర్టులో 75,410 కొత్త కేసులు దాఖలయ్యాయి. కేసులు దాఖలు కావడానికి వాటి తుది పరిష్కారానికి మధ్య నిరంతరం అంతరం ఉండే అనేది డాకెట్ నిర్వహణలో ముఖ్యంగా పాత పెండింగ్ విషయాలు పెద్ద ధర్మాసనాల ద్వారా విచారణ జరగాల్సిన కేసుల విషయంలో కొనసాగుతున్న సవాల్ను స్పష్టం చేస్తోందని ఆకాశవాణి విలేకరి తెలియజేస్తున్నారు. సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న కేసుల బ్యాక్లాగ్ పరిష్కరించడానికి కోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచడం అత్యవసరమైన సాధ్యమైన పరిష్కారాల్లో ఒకటి. అంతకుముందు మొదటి వాయిదా తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు లోక్సభ సమావేశమైనప్పుడు సభాధ్యక్షుడి స్థానంలో ఉన్న కృష్ణప్రసాద్ తెనేటి ప్రతిపక్షాల ఆందోళనల మధ్య లెజిస్లేటివ్ వ్యవహారాలు చేపట్టేందుకు ప్రయత్నించారు. గణాంకాల్లో కార్యక్రమాల అమలు మంత్రి రావేంద్రజీత్ సింగ్ ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ బిల్ 2026ను ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్కు సమగ్ర

0: చట్టపరమైన రూపాన్ని ఇచ్చేందుకు స్టాటిస్టికల్ సైన్సెస్ అనుబంధ రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన కేంద్రంగా రాణించేలా చేయాలని ప్రతిపాదించింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకర్స్ బుక్స్ ఎవిడెన్స్ బిల్ 2026ను ప్రవేశపెట్టారు. ఇదిలా ఉండగా నీట్ సమస్యపై విద్యార్థుల నిరసన సమయంలో జరిగినట్లు ఆరోపించిన పోలీసు చర్యపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష సభ్యులు ముందు భాగంలోకి దూసుకొచ్చారు. తమ సీట్లకు వెళ్లవలసిందిగా సభాధ్యక్షుడు సభ్యులను కోరారు. సభలోకి ప్లాకార్డులు బ్యానర్లు తీసుకురావడం తగదని, సభ్యులు పార్లమెంటరీ మర్యాదలు పాటించాలని ఆయన అన్నారు. గందరగోళం కొనసాగడంతో లోక్సభ ముందు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది.
1: विपक्ष से कई सदस्यों ने अपोज करने का नोटिस दिया है. अभी मैं उनके नाम भी पढ़ा हूं. आप उनको मौका देंगे नहीं देंगे, आप सोचिएगा. किस तरह ये प्लेकार्ड लेके आना, पहली बार कई बार बोल चुके, इट इज अगेंस्ट द नॉर्म्स ऑफ द पार्लियामेंट, यू कैन नॉट डू दिस. अगर आप इसी तरह चलते हैं तो कैसे आगे चलेगा.
0: అయితే సభలో గందరగోళం కొనసాగడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి సవరణ బిల్లు 2026ను రాజ్యసభ ఆమోదించింది. 2006 నాటి సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి చట్టాన్ని సవరించేందుకు ఈ బిల్లును రూపొందించారు. చెల్లింపుల్లో జాప్యాన్ని పరిష్కరించేందుకు, వివాద పరిష్కారాన్ని సులభతరం చేయడానికి ఈ బిల్లును రూపొందించారు. సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమ నుంచి వస్తువులు లేదా సేవల కొనుగోలుకు సంబంధించి ప్రతి ప్రభుత్వ రంగ సంస్థ ట్రేడ్ రిసీవబుల్స్ డిస్కౌంటింగ్ సిస్టంలో అన్ని ఇన్వాయిస్లను పరిష్కరించాలని బిల్లులో నిర్దేశించారు. ఈ బిల్లు ప్రకారం వివాదం విషయంలో మధ్యవర్తిత్వం విఫలమైతే మధ్యవర్తిత్వం ముగిసిన తేదీ నుండి 30 రోజుల్లోపు రెఫరెన్స్ చేయాలి. అలాగే విచారణ పూర్తయిన తేదీ నుంచి 90 రోజుల్లోపు తీర్పు ఇవ్వాలని కూడా బిల్లులో నిర్దేశించారు. దేశ రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడానికి రక్షణ మంత్రిత్వ శాఖలోని సైనిక పౌర విభాగాల మధ్య మరింత సమన్వయం అవసరమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. న్యూఢిల్లీలో ఈరోజు 85వ ఆర్మ్డ్ ఫోర్సెస్ హెడ్ క్వార్టర్స్ సివిలియన్ సర్వీసెస్ డే వేడుకలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, ఇది మారుతున్న భద్రతా సాంకేతిక సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటుందన్నారు. యూనిఫామ్ ధరించిన వారు, సివిల్ సర్వీసులు రెండో దేశమే ప్రథమం అనే ఒకే నిబద్ధతను పంచుకుంటాయని, లక్ష్యం ఒకటే అయినప్పుడు వ్యవస్థలోని ప్రతి అంశం జాతీయ శక్తిగా మారుతుందని రక్షణ మంత్రి అన్నారు.
2: ఆజ్ భారత్ మే యూనిఫార్మ్ ఔర్ సివిల్ సర్వీస్ దోనో కా ఏక హీ కమిట్మెంట్ హై, రాష్ట్ర ప్రథమ్ నేషన్ ఫస్ట్. జబ్ దేశ్ ఏక్ హో తో వ్యవస్థా కీ హర్ శక్తి రాష్ట్రీయ సామర్థ్య మే బదల్ జాతీ హై. సివిలియన్ ఔర్ మిలిటరీ ఆఫీసర్స్ కే బీచ్ స్ట్రక్చర్డ్ క్రాస్ ఎక్స్పోజర్ కో ఔర్ అధిక్ బఢానే కీ ఆవశ్యక్తా హై.
0: కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు న్యూఢిల్లీలో ఉజ్బెకిస్తాన్ పెట్టుబడులు పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రి లజీజ్ కుద్రాదోవ్తో సమావేశమయ్యారు. తమ సమావేశంలో వాణిజ్యం, పెట్టుబడులు, ఫార్మాసిటికల్స్, కనెక్టివిటీ, డిజిటల్ టెక్నాలజీ, తయారీ రంగాల్లో సహకారాన్ని పెంపొందించడం ద్వారా భారత్ ఉజ్బెకిస్తాన్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై తాము చర్చలు జరిపినట్లు పీయూష్ గోయల్ సోషల్ మీడియాలో తెలియజేశారు. నిరంతరంగా సంస్థాగత సంస్కరణలు, సాంకేతికత ఆధారిత పాలన, నిరంతర పర్యవేక్షణ దేశంలో విజిలెన్స్ ఫ్రేమ్వర్క్ ను గణనీయంగా బలపరిచాయని సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. పదవీ విరమణ చేస్తున్న కేంద్ర విజిలెన్స్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ్తో సమావేశం సందర్భంగా మంత్రి మాట్లాడారు. సుమారు 3 నుంచి 4 ఏళ్లలో క్రమశిక్షణ కేసుల పెండింగ్ సంఖ్య 4,000 నుండి దాదాపు 700కు గణనీయంగా తగ్గడానికి ఈ సంస్కరణలు కారణమని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్లో నిరసనకారులు తమ ప్రదర్శనలు కొనసాగించడంతో భద్రతా బలగాలు ఆందోళనకారులపై కాల్పులు జరిపారన్న ఆరోపణలతో పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్లో భద్రతా పరిస్థితి రాత్రికి రాత్రి మరింతగా దిగజారింది. ముజఫరాబాద్, రావల్కోట్ ప్రాంతాల్లో భద్రతా బలగాలు అర్ధరాత్రి ఆందోళనకారులపై ఉక్కుపాదం మోపాయని, కాల్పులు జరిగాయని అక్కడి నుంచి మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ నిరసనల్లో పెద్ద సంఖ్యలో మహిళలు, పిల్లలు చేరుకోవడంతో ఈ కాల్పులు జరిగాయని ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి ఒకరు తెలియజేశారు. గడిచిన 50 రోజులుగా అనేక మంది మహిళలు, పిల్లలు నిరసన జరుగుతున్న ప్రదేశంలో ఉండిపోగా నిన్న అనేక డజన్ల మంది ఆ ఘటనా స్థలానికి చేరుకున్నారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్లో నలుమూలల నుంచి ప్రజలు ఈ నిరసన ప్రదర్శనలో భాగస్వాములవుతుండటంతో

0: ఆ ఉద్యమం ఆ ప్రాంతం అంతటా వేగంగా విస్తరిస్తుంది. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నిన్న వెలువరించిన గణాంకాల ప్రకారం ఇంతవరకు మొత్తం 80 మందికి పైగా ఈ నిరసన ప్రదర్శనలో మరణించారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు న్యూఢిల్లీలో ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు సంఘ సంస్కర్త ఉత్కళమణి పండిట్ గోపబంధు దాస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఉత్కళమణిగా ప్రసిద్ది చెందిన గోపబంధు దాస్ తన జీవితాన్ని స్వాతంత్ర్యోద్యమం, విద్య, సామాజిక సేవ, పేదలు, అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం అంకితం చేశారు. విశేషాలు మరొకసారి. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచే బిల్లు వల్ల న్యాయ వ్యవస్థ సామర్థ్యం పెరిగి కేసుల పరిష్కారం వేగవంతమవుతుందని న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ చెప్పారు. ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. మన దేశ రక్షణ వ్యవస్థ సజావుగా పనిచేసేందుకు సైనిక, పౌర విభాగాలు రెండు సమన్వయంతో పనిచేయాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్లో నిరసన ప్రదర్శన కొనసాగడంతో శాంతి భద్రతల పరిస్థితి మరింతగా దిగజారింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:15. పంట పొలాలు రైతు సోదరుల కార్యక్రమం. రైతు సోదరులకు నమస్కారం. ఈనాటి పంట పొలాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో జీవాల్లో పోషణ పద్ధతుల గురించి జగిత్యాల జిల్లా మెట్టుపల్లి మండలం చౌలమద్ది పశువైద్యాధికారిణి డాక్టర్ కొమ్మేర మనీషా పటేల్ గారు అందించే వివరాలు వింటారు. ముందుగా వాతావరణ వివరాలు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న 3 రోజుల్లో జిల్లాలో అతి తేలికపాటి నుండి తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. పగటి గరిష్ట ఉష్ణోగ్రత 29 నుండి 31 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత 24 నుండి 25 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. గాలిలోని తేమ ఉదయం 84 నుండి 87% మధ్యాహ్నం 60 నుండి 71% మధ్య ఉండవచ్చు. నైరుతి దిశ నుండి గాలులు సరాసరి గంటకు 15 నుండి 25 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. వాతావరణ వివరాలు విన్నారు. ఇప్పుడు మార్కెట్ ధరలు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వారు తెలియజేసిన మార్కెట్ వివరాలు ఇలా ఉన్నాయి. కొమ్ము రకం పసుపు క్వింటాలు ఒక్కింటికి గరిష్ట ధర 21,703 రూపాయలు, కనిష్ట ధర 9,100 రూపాయలు, మోడల్ ధర 14,200 రూపాయలు. పసుపు గోళా రకం గరిష్ట ధర 16,200 రూపాయలు, కనిష్ట ధర 7,866 రూపాయలు, మోడల్ ధర 11,511 రూపాయలు. పసుపు పొడి గరిష్ట ధర 14,636 రూపాయలు, కనిష్ట ధర 8,516 రూపాయలు, మోడల్ ధర 12,000 రూపాయలు. నువ్వులు తెల్లవి గరిష్ట ధర 12,146 రూపాయలు, మోడల్ ధర కనిష్ట ధరలు కూడా 12,146 రూపాయలుగా ఉన్నాయి. మార్కెట్ ధరలు విన్నారు. పంట పొలాలు కార్యక్రమంలో ఇప్పుడు జీవాల్లో పోషణ పద్ధతుల గురించి జగిత్యాల జిల్లా మెట్టుపల్లి మండలం చౌలమద్ది పశు వైద్యాధికారిణి డాక్టర్ కొమ్మేర మనీషా పటేల్ గారు అందించే వివరాలు వింటారు.
2: రైతు సోదరులకు నమస్కారం. జీవాల్లో పోషణ పద్ధతుల గురించి తెలుసుకుందాం. దీనిలో విస్తృత మేపు పద్ధతి. ప్రస్తుతం మన రాష్ట్రంలో ఈ పద్ధతిలోనే సాంప్రదాయ కులవృత్తిగా మాత్రమే జీవాల పెంపకం సాగుతుంది. ఈ పద్ధతిలో సమీకృత సమతుల్య పోషకాహారం లభించదు. ఈ పద్ధతిలో మేపు ఖర్చు ఉండకపోయినా రోజురోజుకి తగ్గిపోతున్న మేత స్థలాల కారణంగా గొర్రెలు మేకల పెంపకంపై సాంప్రదాయ వృత్తి వారు కూడా క్రమంగా ఆసక్తి కోల్పోతున్నారు. అక్షరాస్యత పెరగడం, నగరీకరణ, పాశ్చాత్య జీవన విధానం, సంరక్షణ యజమాన్యంలో కలుగుతున్న ఇబ్బందులు తదితర కారణాల చేత

పద్ధతి. ఈ దీంట్లో పాకుల్లో జీవాల నుంచి వాటిని సమతుల్య పోషకాహారం, శుభ్రమైన నీరు సమకూరుస్తూ శాస్త్రీయ పద్ధతిలో పెంచడాన్ని సాంద్ర పద్ధతిలో జీవాల పెంపకం అంటారు. ప్రస్తుతం మేపు పద్ధతిలో సహజ మేతల వద్దకు జీవాలు వెళ్తుండగా, ఈ పద్ధతిలో జీవాల వద్దకే సాగు చేయబడి ముక్కలు చేయబడిన మేలు రకం పశుగ్రాసం సమీకృత దాన చేరుతుంది. దీన్నే జీరో గ్రేజింగ్ అని కూడా అంటారు. ఇంతకాలం ఒక ప్రత్యేక కుల వృత్తిగా, సాంప్రదాయ వృత్తిగా ఉన్న జీవాల పోషణను ఈ పద్ధతిలో అన్ని కులాల వర్గాల వారు చేపట్టవచ్చు. సాంద్ర పద్ధతిలో జీవాల పెంపకం మన దేశంలో భవిష్యత్తులో తప్పనిసరి అవుతుంది. పెరుగుతున్న మాంసం ధరలు, తగ్గుతున్న మేపు స్థలాలు, సాంప్రదాయ వృత్తి వారిలో పెరుగుతున్న అనాసక్తి అందుకు ప్రేరేపకాలుగా చెప్పవచ్చు. భారతదేశంలోని మతపరమైన, చట్టపరమైన ఆంక్షల కారణంగా కోడి లేదా గొర్రె, మేక కాకుండా ఇతర మాంసం వనరులు అందుబాటులో లేకపోవడం కూడా ముఖ్య కారణం. ప్రస్తుత గొర్రెల పెంపకందారులు తమ కుల వృత్తిని వదిలేయకుండా ఉండడానికి వాళ్ళు కూడా మేలైన ఆధునిక పోషణ పద్ధతులు ఎంచుకోవాలి. సాంద్ర పద్ధతిలో పెంచితే గొర్రెలు మరియు మేకల పెంపకం చాలా లాభదాయకంగా ఉంటుంది. ఈ పద్ధతిలో మేలైన బహువార్షిక పశుగ్రాసాలను పెంచుకొని ఏ రోజు మేత ఆ రోజే కోసి దాన్ని చాఫ్కట్ట సహాయంతో అర అంగుళం సైజులో ముక్కలుగా చేసి శరీర బరువుకు తగినట్లు జీవాలకు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ప్రతి జీవానికి రోజుకి 4 నుండి 5 లీటర్లు పరిశుభ్రమైన నీరు అందించగలిగే ఏర్పాటు చేసుకోవాలి. పరిశుభ్రమైన నీరు, పెంచబడిన తాజా పచ్చి పశుగ్రాసం ప్రతిరోజు లభించడం వల్ల జీవాలు ఆరోగ్యంగా ఉంటాయి. అపరిశుభ్రమైన నీరు, మేత ద్వారా వచ్చే వ్యాధులు నివారింపబడతాయి. అంతర్పరాన జీవుల బిడద ఉండదు మరియు ఈ పద్ధతుల్లో జీవాల సామర్థ్యం మేరకు వాటిలో ఎదుగుదల ఉంటుంది. పుట్టిన పిల్లల్లో నెలకి 4.5 నుంచి 5 కిలోల ఎదుగుదలతో 5 నుండి 6 నెలల వయసులోనే వాటి బరువు 30 నుండి 32 కిలోలు వచ్చే అవకాశం ఉంటుంది. పశుగ్రాసాల పెంపకంలో సాంద్ర పద్ధతిలో జీవాల పెంపకం చేసినట్లయితే 3 నెలల ముందుగానే పశుగ్రాసాల పెంపకంపై దృష్టి పెట్టాలి. దీనిలో గడ్డి జాతి పశుగ్రాసాల రకాలు కోవన్, కోత్రి, ఏపీబిఎన్, 2 ఎకరాలు మరియు పప్పు లేదా కాయజాతి పశుగ్రాసాలు అనగా లూసన్, బర్సిమ్ స్టైల్లో 1 ఎకరంలో సాగు చేసుకోగలిగితే 100 జీవాలను మనం సాంద్ర పద్ధతిలో పెంచుకోవచ్చు. ఏపీబిఎన్ లాంటి మేలు రకపు పశుగ్రాసం 2 కణుపులున్న కాండం ముక్కలుగా నాటడం ద్వారా పెంచుకోవాలి. 2 సార్ల మధ్య మరియు 2 మొక్కల మధ్య 2 ఫీట్ల అంతరం ఉండేలా సాగు భూమిపై ముందుగా తయారు చేసుకున్న బూదలపై 45 డిగ్రీల ఏటవాలుగా నాటుకోవాలి. ఈ విధంగా నాటడానికి 1 ఎకరమునకు దాదాపు 11,000 నుంచి 12,000 కాండ ముక్కలు అవసరమవుతాయి. మొదటి కోత 80 నుండి 90 రోజులకు వస్తుంది. ఆపై ప్రతి 2 మాసాలకు 1 కోత చొప్పున దాదాపు 10 సంవత్సరాల వరకు పశుగ్రాసం లభిస్తుంది. 500 అంతకంటే ఎక్కువ సంఖ్యలో జీవాలను పెంచుకోదలిస్తే మాత్రం ధాన్యపు జాతి పశుగ్రాస రకం మొక్కజొన్నను పెంచుకొని దాన్ని భూమిలో పాత్ర వేసుకొని నిల్వ చేయాలి. నిల్వ చేసుకున్న పచ్చిగడ్డిని స్థానిక భాషలో మాగుడు గడ్డి లేదా పాత్రగడ్డి అంటారు. సైలేజీని స్థానిక గొర్రెలు, మేకలు సైతం ఇష్టంగా తింటాయి. నాన్ లెగ్యూమ్ పచ్చి పశుగ్రాసానికి ప్రత్యామ్నాయంగా మాత్రమే పాత్రగడ్డిని వాడాలి. దానికి తోడుగా పప్పు జాతి పశుగ్రాసాన్ని 4:1 నిష్పత్తిలో తప్పకుండా ఇవ్వాలి. పశుగ్రాసపు చెట్లు అంటే భూమి సరిహద్దుల వెంట లేదా మామూలుగా పశుగ్రాసాలతో పాటు పెంచుకోవాలి. వాటిలో అవిస, సుబాబుల్, వేప, తుమ్మ, జమ్మి ఆకులను జీవాలు చాలా ఇష్టంగా తింటాయి. అలాగే హెడ్జ్ లూసర్, మల్బరీ లాంటి పొదలను కూడా పెంచినట్లయితే మేపు ఖర్చును తగ్గించుకోవచ్చు. జీవాల జాతి ఎంపిక. ఈ జీవాలని సాంద్ర పద్ధతిలో జీవాల జాతి మరియు ఈ జీవాల ఎంపిక అనేది అత్యంత ముఖ్యమైనది. స్థానిక పశువైద్యుని సహకారంతో జాతి ఎంపిక, ఆడజీవాల ఎంపిక చేసుకోవాలి. పుట్టిన పిల్లలను అమ్మకపు వయసులోనే స్థానికంగానే అమ్ముకోగలం. కాబట్టి జీవాల పోషణ ఏ ప్రాంతంలో చేయబోతున్నారో ఆ ప్రాంతంలో ఉన్న గొర్రె మాంసానికి డిమాండ్ ఉంటే గొర్రె జాతులను, మేక మాంసానికి డిమాండ్ ఉంటే మేక జాతులను ఎన్నుకోవాలి. 50:50 నిష్పత్తిలో మాంసపు ఉత్పత్తి జాతి గొర్రెలను, మేకల్ని కలిపి పెంచుకోవడం లాభదాయకం.

0: జీవులతో పాటుగా పొట్టేలు పిల్లల పెంపకం కూడా చేపట్టినట్టయితే ప్రతి నెల స్థిర ఆదాయంను ఆర్జించడానికి వీలవుతుంది. మాంసం జాతి గొర్రెలను పెంచాలనుకునేవారు ప్రపంచ ప్రసిద్ధి పొందిన మాంసం రకం గొర్రె జాతి నెల్లూరు జోడిపి, నెల్లూరు బ్రౌన్ లేదా మద్రాస్ రెడ్ జాతిని ఎన్నుకోవాలి. సాధారణంగా గొర్రెలు ఒక ఈతకు ఒక పిల్లకు జన్మనిస్తాయి, కానీ మహారాష్ట్ర కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో అక్కడి గొర్రెల పెంపకందారులు పెంచుకునే మడ్యాల్ అనే గొర్రె జాతిలో 30-40% వరకు కవల పిల్లలు ఇచ్చే సామర్థ్యం జన్యుపరంగా ఉంటుంది. ఈ జాతిని పెంచుకోవడం వల్ల ఎక్కువ పిల్లలు జన్మించి అధిక లాభం పొందవచ్చు. సాంద్ర పద్ధతిలో మేకలను పెంచాలనుకునేవారు త్వరగా ఎదగగలిగిన సామర్థ్యం కలిగి సోజత్ లేదా సిరోహి జాతులను రాజస్థాన్, హర్యానా రాష్ట్రాల నుంచి తెచ్చుకోవాలి. స్థానికంగా దొరికే మేకల్లో ఎత్తుగా, పొడవుగా, దృఢంగా ఉన్న వాటిని ఎంపిక చేసుకోవాలి. మేకల పెంపకం కొరకు జమునాపరి, తోతాపరి, ఉస్మానాబాది లాంటి జాతులను కూడా ఎంపిక చేసుకోవచ్చు. ఆడజీవాల ఎంపికలో వాటి వయసు చాలా ప్రాముఖ్యత వహిస్తుంది. జీవాల జీవనకాలం 12-14 సంవత్సరాలు అయినప్పటికీ వాటిలో పునరుత్పత్తి సామర్థ్యం 8-9 సంవత్సరాల వయసు వరకే ఉంటుంది. మంచి ఆరోగ్యంతో చలాకీగా ఒకే రంగు, ఒకే ఎత్తు, 1.5-2 సంవత్సరాల వయసు గల ఆడజీవాలను కింద దవడపళ్ళ పెరుగుదల ఆధారంగా ఎంపిక చేసుకోవాలి. చూడు జీవాలను లేదా పిల్లలతో ఉన్న జీవాలను మాత్రమే ఎంపిక చేసుకోవాలి. ఈనిన జీవాల్లో పొదుగువాపు కానీ ఇతర అంటువ్యాధుల లక్షణాలు కానీ లేకుండా చూసుకొని ఎంపిక చేసుకోవాలి. విత్తన పొట్టేళ్ల ఎంపిక. విత్తన పొట్టేలను మందలో సగం అంటారు, కాబట్టి పొట్టేలు ఎంపిక అనేది జాగ్రత్తగా చేయాలి. 2-2.5 సంవత్సరాల వయసుతో మంచి జాతి లక్షణాలు, దృఢమైన అంగం, సమపాల వృషణాలు కలిగి చురుకుగా ఆరోగ్యంగా ఉన్న పొట్టేలను ఎంపిక చేసుకోవాలి. వృషణాలకి వాపు కానీ కణతులు కానీ లేకుండా చూసుకోవాలి. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి విత్తన పొట్టేలను మార్చాలి. సాంద్ర పద్ధతిలో జీవాలకు మేత ఇచ్చే పద్ధతులు జీవాలకు పౌష్టిక విలువలు కలిగిన సమతుల్య పశుగ్రాసాన్ని శరీర బరువుకి తగ్గట్లు అందించడంతో పాటు విటమిన్లు, లవణ లోపం లేకుండా లవణ దానా మిశ్రమాన్ని ప్రతిరోజు ఇవ్వాలి. ఇలా ఇచ్చినప్పుడు నిర్దిష్ట ప్రమాణాల్లో పునరుత్పత్తి మరియు పెరుగుదల ఉంటుంది. సాంద్ర పద్ధతిలో జీవాలకు పశుగ్రాసాన్ని 2 పద్ధతుల్లో ఇవ్వాలి. తాజా పచ్చి పశుగ్రాసాన్ని ఇవ్వడం, జీవాలకి రోజుకి 4-6 కిలోల మిశ్రమ బహువార్షిక గడ్డి జాతి పశుగ్రాసాలను, 500-750 గ్రాముల పప్పు జాతి పశుగ్రాసాలు, అలాగే 150-250 గ్రాముల దానా మిశ్రమాన్ని, 5 గ్రాముల లవణ మిశ్రమాన్ని ఇవ్వాలి. తల్లులకు వాటి శరీర పోషణతో పాటు పాల ఉత్పత్తికి కూడా పౌష్టికాహారం అవసరమవుతుంది. ఇలా ఇవ్వడం వల్ల జీవాలు బలంగా ఆరోగ్యంగా ఉండడమే కాకుండా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే ప్రతి 7-8 మాసాలకు ఒక ఈతనిస్తాయి. తల్లి వద్ద పిల్లలకు కావలసిన పాలు ఉంటాయి. పుట్టిన పిల్లలు కూడా బలంగా పుడతాయి. పిల్లలు ప్రతిరోజు కనీసం 150-200 గ్రాముల ఎదుగుదలతో ఏపుగా పెరుగుతాయి. పిల్లలు 5-6 మాసాల వయసులో 30 కిలోల బరువు తూగి అమ్మకానికి సిద్ధంగా తయారవుతాయి. ఆడపిల్లలు త్వరగా యుక్త వయసుకు వచ్చి చూలు కట్టి బలమైన పిల్లలు ఇస్తాయి. చిన్నపిల్లలకు 1 నెల వయసు రాగానే లేత ఆకులు, లేత గడ్డిని తినిపిస్తూ అవి పెరిగే కొద్దీ పౌష్టికాహారం అందించాలి. నీటి తొట్లలో నీరును, దానా తొట్లలో పశుగ్రాసంను జీవాలకు రోజంతా అందుబాటులో ఉంచడం చాలా ముఖ్యం. జీవాల్లో చిన్నపిల్లల సంరక్షణకు జీవాలు ఈనే ప్రదేశం శుభ్రంగా ఉండాలి. పుట్టగానే పిల్లలను శుభ్రమైన పొడిగుడ్డతో తుడవాలి. బొడ్డును కత్తిరించి టింక్చర్ అయోడిన్ అద్దాలి. జున్ను పాలను మొదటి 3 రోజులు తప్పనిసరిగా తాగించాలి. దీంతో వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటాయి. మొట్టమొదటి రోజు 2 రోజుల పిదప పిల్లలను గాలి వెలుతురు పుష్కలంగా లభించే ప్రత్యేక పాకలోకి మార్చాలి. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం మాత్రమే తల్లుల వద్దకు పాల కోసం వదలాలి. మిగిలిన సమయాల్లో పాకలో ఉంచిన పొదిలో ఉంచాలి. పుట్టిన పిల్లలను 3 నెలల వయసు వరకు చాలా జాగ్రత్తగా పెంచాలి. వీటికి 2 నెలల వయసు రాగానే పాలు మాన్పించి, 2 నెలల వయసు దాటగానే మొదటిసారి నట్టల మందు తాగించి చిటుకు రోగం టీకాలు, పెద్ద రోగం టీకాలు ఇప్పించాలి. 3వ నెల నుంచి 6వ నెల వరకు, అంటే అమ్మకం వయసు వరకు, ప్రతీ నెల నెలకొకసారి బద్దె పురుగుల నివారణ కోసం నట్టల మందు తాయించాలి. పిల్లలు 3 నుంచి 4 వారాల వయసు నుంచి గడ్డి కొరకడం మొదలు పెడతాయి. సన్నని మరియు మెత్తటి గడ్డిని, మెత్తటి ఆకులు, చెట్ల కొమ్మలను పిల్లలకు అందేటట్లు పాకల్లో వేలాడదీయాలి. నానబెట్టిన వేరుశనగ చెక్కను రోజు 1 50 గ్రాముల చొప్పున చిన్నపిల్లలకు ఇవ్వాలి. మగపిల్లలను 3 నెలల వయసు దాటిన పిదప విత్తులు కొట్టించాల్సి ఉంటుంది. ఈ విధంగా జీవాల పెంపకం చేస్తున్న రైతు సోదరులు ఈ పద్ధతులు పాటించినట్లయితే జీవాల పెంపకం లాభదాయకంగా ఉంటుంది.
1: ఇంతవరకు మీరు జీవాల్లో పోషణ పద్ధతుల గురించి జగిత్యాల జిల్లా మెట్టుపల్లి మండలం చౌలమద్ది పశు వైద్య అధికారిని డాక్టర్ కొమ్మెర మనీషా పటేల్ గారు అందించిన వివరాలు విన్నారు. ఇప్పుడు ఒక జానపద గేయం విందాం.

0: జానపద గేయం విన్నారు కదా. ఇప్పుడు గోబర్ధన్ పథకం లక్ష్యాలు, ప్రయోజనాల గురించి కొరుట్ల పశువైద్య కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ శ్రీదేవి గారు అందించే వివరాలు వింటారు.
1: రైతు సోదరులందరికీ నా నమస్కారం. మనం ఇప్పుడు గోబర్ధన్ పథకం, దాని యొక్క లక్ష్యాలు, ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. గోబర్ధన్ పథకం మరియు దాని ఏకీకృత రిజిస్ట్రేషన్ పోర్టల్ భారతదేశంలో బయోగ్యాస్ ఆర్ సిబిజి రంగాన్ని ప్రోత్సహించడం మరియు పెట్టుబడులను ప్రోత్సహించడం మరియు స్థిరమైన వృద్ధిని నడపడానికి ప్రభుత్వ నిబద్ధతను ప్రదర్శిస్తాయి. మనం ఇప్పుడు గోబర్ధన్ పథకం గురించి తెలుసుకుందాం. భారత ప్రభుత్వం ప్రారంభించిన గోబర్ధన్ పథకం దాని ఏకీకృత రిజిస్ట్రేషన్ పోర్టల్ కోసం వార్తల్లో ఉంది. ఇది బయోగ్యాస్ ఆర్ సిబిజి కంప్రెస్డ్ బయోగ్యాస్ రంగంలో పెట్టుబడి మరియు భాగస్వామ్యాన్ని అంచనా వేయడానికి ఒక స్టాప్ రిపోజిటర్గా పనిచేస్తుంది. పశువుల పేడ మరియు వ్యవసాయ అవశేషాలు వంటి సేంద్రియ వ్యర్థాలను బయోగ్యాస్ ఆర్ సిబిజి మరియు బయో ఎరువులుగా మార్చడం ఈ పథకం యొక్క ముఖ్య లక్షణం. తద్వారా వృత్తాకార ఆర్థిక వ్యవస్థ మరియు వ్యర్థాల నుండి సంపద ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. ఇప్పుడు మనం గోబర్ధన్ పథకం యొక్క వివరాలను తెలుసుకుందాం. మొదటిగా దాని యొక్క లక్ష్యం గురించి తెలుసుకుందాం. గోబర్ధన్ పథకం అనేది వ్యర్థాలను సంపదగా మార్చడంపై దృష్టి సారించిన భారత ప్రభుత్వం యొక్క గొడుగు కార్యక్రమం. ఇది బయోగ్యాస్ ఆర్ సిబిజి ఆర్ బయో సిఎన్జి ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి, స్థిరమైన ఆర్థిక వృద్ధిని నడపడానికి మరియు వృత్తాకార ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడానికి బలమైన పర్యావరణ వ్యవస్థను నిర్మించడం లక్ష్యంగా పెట్టుకుంది. విజన్. ఇప్పుడు గోబర్ధన్ పథకం యొక్క విజన్ గురించి తెలుసుకుందాం. ఈ పథకం 2070 నాటికి వృత్తాకార ఆర్థిక వ్యవస్థ, వ్యర్థాల నుండి సంపద ఉత్పత్తి మరియు నికర సున్నా ఉద్గారాలను సాధించాలనే ప్రభుత్వ దృష్టికి అనుగుణంగా ఉంది. ఇది స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహించడం, ఆరోగ్యం మరియు శ్రేష్ఠను మెరుగుపరచడం, స్వచ్ఛమైన నీరు మరియు పారిశుద్ధ్యాన్ని అందించడం మరియు నిర్ధారించడం లక్ష్యంగా పెట్టుకుంది. అమలు చేసే ఏజెన్సీ గురించి తెలుసుకుందాం. జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ DDWS గోబర్ధన్ పథకాన్ని అమలు చేయడానికి నోడల్ డిపార్ట్మెంట్. గోబర్ధన్ పథకం యొక్క ఏకీకృత రిజిస్ట్రేషన్ పోర్టల్ ఇటీవలే ప్రారంభించిన పోర్టల్ భారతదేశంలో బయోగ్యాస్ ఆర్ సిబిజి ప్రాజెక్టుల కోసం ఒక ప్రత్యేక రిజిస్ట్రేషన్ నెంబర్ను నమోదు చేయడానికి మరియు పొందేందుకు కేంద్రీకృత వేదికగా పనిచేస్తుంది. బయోగ్యాస్ ఆర్ సిబిజి ఆర్ బయో సిఎన్జి ప్లాంట్లను ఏర్పాటు చేయాలనుకునే ప్రభుత్వం, సహకార మరియు ప్రైవేట్ సంస్థలు, భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు మరియు విభాగాల నుండి వివిధ ప్రయోజనాలు మరియు మద్దతును పొందేందుకు ఆ పోర్టల్లో నమోదు చేసుకోవచ్చు. గోబర్ధన్ పథకం యొక్క లక్షణాలను మనం తెలుసుకుందాం. సేంద్రియ వ్యర్థాలను ఉపయోగించడం ద్వారా సంపద మరియు శక్తిని ఉత్పత్తి చేయడం గోబర్ధన్ పథకం యొక్క ప్రాథమిక లక్ష్యం. వేస్ట్ టు ఎనర్జీ స్కీమ్, సటాట్ స్కీమ్, SBM జి ఫేస్ 2, అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ మరియు యానిమల్ హస్బెండరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ వంటి వివిధ మంత్రిత్వ శాఖలు మరియు డిపార్ట్మెంట్ల క్రింద వివిధ కార్యక్రమాలు మరియు కార్యక్రమాలని ఈ పథకం కలిగి ఉంటుంది. ఈ పథకం భారతదేశ వాతావరణ కార్యాచరణ లక్ష్యాలకు దోహదం చేయడం, ఇంధన భద్రతను అందించడం, వ్యవస్థాపకతను మెరుగుపరచడం, గ్రామీణ ఉపాధిని సృష్టించడం, ఆరోగ్య ఫలితాలను మెరుగుపరచడం మరియు స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పుడు మనం గోబర్ధన్ పథకం యొక్క ప్రయోజనాలను తెలుసుకుందాం. ఆర్థిక వ్యవస్థ, వివిధ బయోగ్యాస్ ప్రాజెక్టులు, ఆర్ నమూనాలు మరియు కార్యక్రమాల కోసం ఒక కన్వర్టెంట్ విధానం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం. ODF ప్లస్ లక్ష్యాలు. SBMG యొక్క ఫీజ్ 2లో వివరించిన ODF ప్లస్ లక్ష్యాలు గ్రామాలలో ఘన వ్యర్థాల నిర్వహణ, జీవ ఆధోకరణం చెందే మరియు నాన్ బయోడిగ్రేడబుల్ వ్యర్థాల సేకరణ మరియు రవాణాతో పాటు గోబర్ధన్ పథకం పనితీరుపై చాలా వరకు ఆధారపడి ఉంటాయి. ఆవు పేడ వ్యవసాయ వ్యర్థాలను ఉపయోగించి సహకార డైరీలు, పారిశ్రామికవేత్తల ద్వారా పశువుల పేడ బయోగ్యాస్ ప్లాంట్ను ప్రోత్సహిస్తున్నట్టు కేంద్ర మత్స్య పశుసంవర్ధక పాడి పరిశ్రమ శాఖ మంత్రి ఇచ్చిన సమాచారం ప్రకారం ఆవు పేడ వ్యవసాయ వ్యర్థాలను కంపోస్ట్ బయోగ్యాస్ ఆర్గానిక్ ఎరువులుగా మార్చే ప్రాజెక్టులను ప్రభుత్వం నుంచి వడ్డీ రాయితీ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విధంగా గోవర్ధన్ పథకాన్ని ఉపయోగించుకుని రైతులు ఎంతో లాభదాయకంగా ముందుకు నడవచ్చని తెలియజేసుకుంటున్నాం. ఇతర పథకాలతో సమకాలీకరణ, కంప్రెస్డ్ బయోగ్యాస్, సిబిజి ఉత్పత్తి కర్మాగారాల ఏర్పాటు మరియు ఆటోమోటివ్ ఇంధనాల్లో జీవ ఇంధనం వినియోగానికి మార్కెట్ అనుసంధానాన్ని నిర్ధారించే లక్ష్యంతో సటాట్ స్థిరమైన రవాణా వైపు స్థిరమైన ప్రత్యామ్నాయం లక్షణాలను సాధించడంలో పోర్టల్ మరింత సహాయం చేస్తుంది. మెరుగైన పర్యావరణం, గ్రామీణ భారతదేశం అపారమైన జీవ వ్యర్థాలను ఉత్పత్తి చేస్తుంది, వీటిని సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు మరియు మెరుగైన పర్యావరణం ఏర్పడుతుంది. ఇప్పుడు మనం ఉపాధి కల్పన గురించి తెలుసుకుందాం. బయో వ్యర్థాల ప్రాసెసింగ్, ముఖ్యంగా పశువుల పేడను బయోగ్యాస్ అండ్ సేంద్రీయ ఎరువుగా మార్చడం వల్ల ఉపాధి అవకాశాలు మరియు గృహ పొదుపు అవకాశాలను సృష్టిస్తుంది. గోబర్ధన్ పథకం యొక్క ప్రాముఖ్యత, గోబర్ధన్ పథకం ద్వారా ఇప్పటికీ 650కి పైగా గోబర్ధన్ ప్లాంట్లు ఏర్పాటయ్యాయి. ఏకీకృత రిజిస్ట్రేషన్ పోర్టల్ భారతదేశంలో సిబిజి ఆర్ బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటు ప్రక్రియను క్రమబద్ధీకరిస్తుంది మరియు ప్రైవేట్ ప్లేయర్ల నుండి ఎక్కువ పెట్టుబడిని ఆకర్షిస్తుంది. ఈ పథకం అమలు ఉద్గారాల తగ్గింపుకు, స్వచ్ఛమైన శక్తిని అందించడానికి, గ్రామీణ ప్రాంతాలలో పారిశుద్ధ్యం మరియు పరిశుభ్రతను పెంపొందించడానికి మరియు ఉద్యోగ అవకాశాలను సృష్టించడానికి మరియు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను అనుగుణంగా దోహదపడుతుంది. ఇప్పుడు మనం గోబర్ధన పథకం అంటే ఏమిటి తెలుసుకుందాం. గోబర్ధన పథకం అనేది వ్యర్థాలను సంపదగా మార్చడంపై దృష్టి సారించిన భారత ప్రభుత్వం యొక్క గొడుగు కార్యక్రమం. ఇది బయోగ్యాస్, సిబిజి, బయోసిఎన్జి ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి, స్థిరమైన ఆర్థిక వృద్ధిని నడపడానికి మరియు వృత్తాకార ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడానికి బలమైన పర్యావరణ వ్యవస్థను నిర్మించడం లక్ష్యంగా పెట్టుకున్నటువంటి ఒక స్కీమ్, ఒక పథకం. గోబర్ధన్ పథకాన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభిస్తుంది? గోబర్ధన్ డిపార్ట్మెంట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్, డిడిడబ్ల్యూఎస్ కోసం నోడల్ డిపార్ట్మెంట్గా జలశక్తి మంత్రిత్వ శాఖ ఈ పోర్టల్ను అభివృద్ధి చేసింది. దీనిని https://gobardhan.co.in యాక్సెస్ చేయవచ్చు. గోబర్ధన్ పథకం యొక్క లక్ష్యం ఏమిటనేది తెలుసుకుందాం. గ్రామాలు తమ పశువుల వ్యర్థాలు, వ్యవసాయ వ్యర్థాలు మరియు చివరికి అన్ని సేంద్రీయ వ్యర్థాలను సురక్షితంగా నిర్వహించడానికి మద్దతు ఇవ్వడం ఈ పథకం యొక్క లక్షణం. వికేంద్రీకృత వ్యవస్థలను ఉపయోగించి వారి పశువులు మరియు సేంద్రీయ వ్యర్థాలను సంపదగా మార్చుకునే కమ్యూనిటీలకు ఈ పథకం మద్దతు ఇస్తుంది. కాబట్టి రైతు సోదరులందరూ ఈ పథకం గురించి, గోబర్ధన పథకం గురించి, వాటి లక్ష్యాలు ప్రయోజనాల గురించి తెలుసుకొని ఈ యొక్క పథకాన్ని మీరు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
0: ఇంతవరకు మీరు గోబర్ధన్ పథకం లక్ష్యాలు ప్రయోజనాల గురించి కొరుట్ల పశువైద్య కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ శ్రీదేవి గారు అందించిన వివరాలు విన్నారు. పంట పొలాలు రైతు సోదరు

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 7:45 కావస్తుంది. కొద్ది క్షణాల్లో వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ సెంటర్ల అమలు తీరుతెన్నుల గురించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కొలిపాక శంకరరావు.
1: ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. ప్రజల సౌలభ్యం కోసం కేంద్ర ప్రభుత్వం వినూత్నమైనటువంటి పథకాలు స్కీమ్స్ అందుబాటులోకి తీసుకువస్తుంది. దీనిలో భాగంగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ అనే పథకాన్ని కూడా ప్రజలకి, ముఖ్యంగా వాళ్ల ఆరోగ్య పరిరక్షణ కోసం ఈ స్కీమ్ ని తీసుకొచ్చింది. ఇది మన రాష్ట్రంలో కూడా, ముఖ్యంగా మన జిల్లాలో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ప్రజలకి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాం. మరి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం, అది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయబడుతుంది ఇత్యాది విషయాలు మనకి వివరంగా అందించేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిఎంహెచ్ఓ డాక్టర్ తుకారాం రాథోడ్ గారు మన స్టూడియోస్ కి విచ్చేశారు. నమస్కారం అండి డాక్టర్ గారు.
2: నమస్కారం అండి.
1: ఈ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటారు?
2: గ్రామీణ ప్రజలకి, అట్లాగే ట్రైబల్ ఏరియాస్ లో, నాట్ రీచబుల్ ఏరియాస్ లో ఆరోగ్య సేవలు ఎఫెక్టివ్ గా వాళ్ళకి అందాలనే ఉద్దేశంతో ఈ ఆమ్ సెంటర్స్ ని గవర్నమెంట్ ప్రారంభించడం జరిగిందండి. దీని ముఖ్య ఉద్దేశం ఆరోగ్య సేవలు, అన్ని రకాల ఆరోగ్య సేవలు కూడా రీచ్ అవ్వని ఏరియాలో, అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్ లేని ఏరియాలో, పెద్ద ఆసుపత్రులు లేని ఏరియాలో అన్ని రకాల ఆరోగ్య సేవలు జనాలకు అందాలనేది గవర్నమెంట్ ఉద్దేశం అండి.
1: మరి ఇంతవరకు ప్రైమరీ ఆరోగ్య కేంద్రం లేదు, పల్లె దవాఖానా లేని ప్రాంతాల్లో ఈ సేవలు అందాలనంటే, ఆమ్ సెంటర్స్ ని మరి అక్కడ నెలకొల్పాలనంటే ఏ విధంగా చర్యలు చేపడుతున్నారు మీరు?
2: ఇప్పుడు మనకి ఆల్రెడీ గవర్నమెంట్ లెవెల్ నుంచి సబ్ సెంటర్స్ ఉన్నాయి. సబ్ సెంటర్స్ లో ఏఎన్ఎంస్ ఉన్నారు, మేల్ హెల్త్ అసిస్టెంట్స్ ఉన్నారు, ఆశాలు ఉన్నారు. వీళ్లు కాకుండా కొన్ని ఐడెంటిఫైడ్ ప్లేసెస్ లో, కొన్ని సబ్ సెంటర్స్లలో, మనకు దాదాపు 276 సెంటర్స్ ఉన్నాయి, సబ్ సెంటర్స్ ఉన్నాయి జిల్లా వ్యాప్తంగా. వీటిలో 153 సెంటర్లలో వాటిని మాడిఫై చేసి అక్కడ సౌకర్యాలు పెంచి అక్కడ ఒక సిహెచ్ఓ, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ని అక్కడ పెట్టడం జరిగింది. ఆమ్ సెంటర్ లో ప్రధానంగా ఈ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ యొక్క విధులు చాలా రకాలుగా అక్కడ పేద ప్రజలకు గాని, నాన్ రీచబుల్ ఏరియాలో ఉన్న జనాలకు గాని అందే రకంగా డిజైన్ చేయడం జరిగింది.
1: అంటే దీనికి ప్రత్యేకంగా ఆమ్ సెంటర్స్ ని ఏర్పాటు చేసినప్పుడు లొకేషన్స్ మాత్రం అక్కడ ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఆశా వర్కర్లు ఇంతకుముందు షెల్టర్ తీసుకున్న కేంద్రాల్లోనే సిహెచ్ఓని మీరు అపాయింట్ చేస్తున్నారు?
2: అవునండి.
1: దీనికి సంబంధించి ప్రజలకు అవగాహన కల్పించడానికి, ఆమ్ సెంటర్ ఇక్కడ ఉంది అని తెలియచేయడానికి అక్కడ ఏమైనా మనకి బోర్డ్స్ కానీ సైన్స్ కానీ మనకి అందుబాటులో ఉంటాయంటారా?
2: అవునండి. ఈ సబ్ సెంటర్ ని మళ్ళీ రీమాడిఫికేషన్ చేయడం జరిగింది, రిపేర్లు చేయడం జరిగింది, కొన్నిటిని అప్గ్రేడ్ చేయడం జరిగింది. ఈ రకంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేయడం జరిగింది, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా చేయడం జరిగింది. చేయడంతో పాటే వీటికి సైన్ బోర్డులు ఏర్పాటు చేయడం జరిగింది, అట్లాగే బ్రాండింగ్ కూడా చేయడం జరిగింది. దీని కలర్ కూడా డిఫరెంట్ గా ఉంటుందండి.
1: డాక్టర్ గారు, మన జిల్లాలో మీరు ఐడెంటిఫై చేసినప్పుడు ఎన్ని ఈ ఆమ్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది?
2: ప్రస్తుతం 153 ఆమ్ సెంటర్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది.
1: దీనికి ప్రామాణికం ఏ విధంగా తీసుకుంటారు?
2: ఇవి నాన్ రీచబుల్ ఏరియా, అంటే జనాలకి అంత యాక్సెస్ లేని ఏరియాలో, అంటే రోడ్ సరిగా లేని ఏరియాలో, జనాలకి బాగా ఇబ్బంది ఉన్న ఏరియాలో, అలాగే కొన్ని మూఢనమ్మకాలు మరియు సరిగా ట్రీట్మెంట్ అందని ఏరియాలో వీటిని ఏర్పాటు చేయడం జరిగింది.
1: ఈ ఆమ్ సెంటర్స్ యొక్క ముఖ్యమైన విధులు ఏంటి?
2: దీని యొక్క ముఖ్య విధులను మనం చూస్తే, మొదటిది తల్లి శిశు ఆరోగ్య సేవలు, ఆర్సీఎస్ సర్వీసెస్ అంటాం మనం. దీంట్లో గర్భిణీ స్త్రీలకు ఏఎన్సీ చెకప్లు, అట్లాగే ప్రసవానంతర పరీక్షలు పిఎన్సీ సర్వీసెస్, అలాగే చిన్నపిల్లలకు టీకాల కార్యక్రమం, అట్లాగే పోషణ సలహాలు అనేది దీంట్లో అతి ముఖ్యమైన ఒక పాయింట్.
1: అంటే ఇంతకుముందు మనకి ఏఎన్ఎంస్ ఉన్నారు, ఆ తర్వాత అంగన్వాడీ వాళ్ళు కూడా చూస్తున్నారు కదా, వాళ్ళలో భాగంగానే ఇది మనం కొనసాగిస్తున్నామా, దీనికి ప్రత్యేకమైన సిబ్బందిని మనం ఏర్పాటు చేస్తామా?
2: దీంట్లో మనం సపరేట్ గా సిహెచ్ఓని ఏర్పాటు చేయడం జరిగింది, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ని ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళకి అదనంగా, అంటే వీళ్ళని కలుపుకునే వీళ్ళతో పాటే తను కూడా పనిచేయాలి, కాకపోతే తనకి కొంచెం హయ్యర్ క్వాలిఫికేషన్ ఉంది. దీంట్లో ఈవెన్ ఎంబీబీఎస్ డాక్టర్లను కూడా వాళ్ళు ఎవరైతే కోరుకుని వస్తామంటే ఎంబీబీఎస్ డాక్టర్లకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఆయుష్ డాక్టర్లకు కూడా రెండవ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. వారు మనకు అవైలబుల్ ఉన్న ఏరియాలో మనకు స్టాఫ్ నర్సెస్, నర్సింగ్ ఆఫీసర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
1: యామ్ సెంటర్స్ లో ఇప్పుడు మాతా శిశు ఆరోగ్య సేవలు అన్నారు, అలాగే గర్భిణీ స్త్రీలకు సేవలు అన్నారు, ఎంత వరకు వాళ్ళకి సర్వీస్ అందిస్తారు?
2: వాళ్ళకి మొదటగా పీరియడ్ మిస్ అయిందని తెలియగానే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయడం జరుగుతుంది. ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసిన తర్వాత నమోదు చేసుకోవడం జరుగుతుంది. నమోదు చేసుకున్న వెంటనే వారికి ఆమ్ స్థాయిలో ఆ సబ్ సెంటర్ స్థాయిలో మొదటి పరీక్ష చేసి వాళ్ళకి టీకాలు ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే ప్రైమరీ లెవెల్ అక్కడ మెడిసిన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి కాబట్టి మన రక్తహీనత నుంచి మనం రక్షించడానికి ఐరన్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే బి కాంప్లెక్స్, కాల్షియం ఈ టాబ్లెట్స్ కూడా ఆమ్ సెంటర్ లెవెల్లో అందుబాటులో ఉన్నాయి. ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయడము, అట్లాగే హిమోగ్లోబిన్ టెస్ట్ చేసి ఎనిమియా ఎంత ఉందో నిర్ధారించే ప్రాథమిక స్థాయి పరీక్షలు అందుబాటులో ఉండడము, వాళ్ళకి ఇంకేమైనా ఫీవర్ లాంటి చిన్న చిన్న జబ్బులు ఏమైనా ఉంటే వాటిని గుర్తించే ఏర్పాటు కూడా అక్కడ రెడీ టు డయాగ్నోస్ టెస్ట్ కిట్స్ కూడా అక్కడ అందుబాటులో ఉంచాం. వాటితో చిన్న చిన్న రుగ్మతలకు ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంతకు మించి వైద్య సలహాలు మరియు కొన్ని స్కాన్స్ చేయాల్సి ఉంటుంది కొన్నిసార్లు, అట్లాంటి వాటికి హయ్యర్ సెంటర్ కి వాళ్ళు రిఫర్ చేయడం జరుగుతుంది.
1: రిఫర్ చేసినప్పుడు వాళ్ళకి అంబులెన్స్ సౌకర్యం కానీ లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ సౌకర్యం కానీ మనం ఏర్పాటు చేస్తున్నామా?
2: ఉందండి, మన వైపు నుంచి కూడా ఉంది. దీంట్లో 102 అంబులెన్స్, దీనికి మాతా శిశు సర్వీసెస్ కి ముఖ్యంగా 102 సర్వీసెస్ మన గవర్నమెంట్ అందుబాటులో ఉంచింది. ఈ అంబులెన్స్ కి కాల్ చేసి 102 కి కాల్ చేస్తే వెంటనే వాళ్ళు వస్తారండి. ఇది టోల్ ఫ్రీ నంబర్ ఇది. 102 కాల్ చేస్తే 108 లానే అంబులెన్స్ వస్తుంది. వీళ్ళని తీసుకుని హయ్యర్ సెంటర్ తీసుకెళ్లి అక్కడ గర్భిణీ స్త్రీల చెకప్లు కానీ పిల్లల చెకప్లు కానీ డెలివరీ తర్వాత వాళ్ళని తీసుకొచ్చి రిటర్న్ దించడం కానీ ఇట్లాంటి సర్వీసెస్ ఈ 102 అంబులెన్స్ చేస్తుందండి.
1: ఇంటీరియర్ ప్లేస్ అనగానే గుర్తుకొచ్చేది ఏంటంటే వాళ్ళకి ఆరోగ్యంపై అవగాహన అనేది చాలా తక్కువగా ఉంటుంది, అవేర్నెస్ ఉండదు. ఆరోగ్యాన్ని ఇలా కాపాడుకోవాలి, ఇలా హైజీనిక్ గా ఉండాలి అనే ఆలోచన ఉండదు. దీనికి గాను ఈ ఆమ్ సెంటర్స్ నుంచి వాళ్ళకి ఎలాంటి మనం గైడ్ లైన్స్ ఇస్తూ ఉంటాం?
2: ఆమ్ సెంటర్ లో పనిచేస్తున్న స్టాఫ్ కి, మరి ఏఎన్ఎంలకి, సూపర్వైజర్లకి వీళ్ళందరికి కూడా పీరియాడిక్ గా జిల్లా స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అదే కాకుండా మేము క్లస్టర్ స్థాయిలో కూడా వెళ్లి అక్కడ కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతూ ఉంది. వాళ్ళు సుశిక్తులైన సిబ్బంది మా వాళ్ళు. వీళ్ళు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాగానే రిజిస్ట్రేషన్ తర్వాత వాళ్ళకి వెంటనే కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. నార్మల్ డెలివరీ గురించి, సేఫ్ డెలివరీ గురించి, బర్త్ అటెండెంట్ గురించి, బర్త్ ప్రిపేర్నెస్ గురించి, ట్యాగ్డ్ ఫెసిలిటీ గురించి, ఏ ఆసుపత్రిలో వీళ్ళు కాన్పు కావాలి, వాళ్లకున్న ఆరోగ్య ఇబ్బందుల దృష్ట్యా ఏ ఆసుపత్రికి అయితే సేఫ్ గా డెలివరీ అవుతారు వీళ్ళు అనేది ఇవన్నీ కూడా మేము వాళ్ళకి ఎంసీపీ కార్డ్ అనేది ఒకటి ఇచ్చి దాంట్లో నమోదు చేసి ఇవన్నీ సలహాలు సూచనలు కుటుంబ సభ్యులతో పాటు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే నార్మల్ డెలివరీ గురించి, సుఖప్రసవం గురించి వాళ్ళకి ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి, ఎట్లాంటి ఎక్సర్సైజెస్ చేయాలి, ఎలాంటి యోగాసనాలు చేయాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఆ గ్రోత్ లోపల ఏదైతే బిడ్డ గ్రోత్ ఉందో దానికి సరిపడా ఫుడ్ ఎట్లా తీసుకోవాలి, బ్యాలెన్స్ డైట్ అంటే ఏంది, ఐరన్ డెఫిషియన్సీ రాకుండా ఏం చేయాలి, ప్రోటీన్ డెఫిషియన్సీ రాకుండా ఏం చేయాలి, రేపు పుట్టబోయే పిల్లల్లో ఈ పోషకాహార లోపంతో పిల్లలు పుట్టకుండా ఏం చేయాలి అనే ఆరోగ్య సలహాలు, సూచనలు మరియు కొన్ని ఎక్సర్సైజెస్ కూడా అక్కడ ఆమ్ సెంటర్ లో వాళ్ళకి ప్రాక్టీస్ చేయించడం కూడా జరుగుతుందండి.
1: ఎంత మనం డైట్ మెయింటైన్ చేస్తున్నాడు కూడాను మరి ప్రజల ఆరోగ్య దృష్ట్యా ప్రభుత్వం అనేక రకాలటువంటి టీకా కార్యక్రమాలు మనకి దఫల్ దఫలుగా అందిస్తూ ఉంటుంది సీజనల్ గా. మరి ఈ టీకాల కార్యక్రమం ఆమ్ సెంటర్స్ నుంచి ప్రజలకు చేరువ అవుతుందంటారా?
2: ఈ ప్రెగ్నెంట్ లేడీస్ కి మేము ఇచ్చే టీకాలు టీటీ ఇవ్వడం జరుగుతుంది, 2 మోతాదులు ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే పిల్లలకు కూడా, 0 to 5 ఇయర్స్ ఉన్న పిల్లలందరికి కూడా టీకాల కార్యక్రమాన్ని మేము ఆమ్ సెంటర్స్ లోనే నిర్వహిస్తున్నామండి. ప్రతి బుధవారం అక్కడ ఆమ్ సెంటర్ లో చేస్తాం. అట్లాగే ప్రతి శనివారం రోజు ఆమ్ సెంటర్ కింద ఉన్న హ్యాబిటేషన్స్ ఏవైతే చిన్న చిత్క హ్యాబిటేషన్స్ ఉన్నాయో అవుట్ రీచ్ అంటాం వాటిని, అవుట్ రీచ్ లో కూడా వెళ్లి అక్కడ కూడా వ్యాక్సినేషన్ చేస్తామండి.
1: ప్రధానంగా మారుమూల ప్రాంతాలలో అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంటుంది, వాళ్ళు కేర్ తక్కువగా తీసుకుంటారు కాబట్టి దీన్ని కంట్రోల్ చేయడానికి అక్కడ ఉన్నటువంటి దీర్ఘకాలిక వ్యాధులని మనం నియంత్రించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాం?
2: మనకి అంటువ్యాధుల్లో ముఖ్యమైనది టీబీ. దీని టీబీ ముక్త భారత్ కింద సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా ప్రతి హ్యాబిటేషన్ లో కూడా టీబీ అనుమానితులుగా ఉన్న ఎవరైనా 2 వారాలకు పైన దగ్గు ఉండి, 2 వారాలకు పైన జ్వరం ఉండి, 2 వారాలకు పైన వాళ్ళకి బరువు తగ్గుతా ఉన్నా, ఆకలి లేకపోయినా, రాత్రిళ్ళు చెమటలు వస్తా ఉన్నా, సరే నిద్ర పట్టకపోయినా, బోన్ పెయిన్స్ అట్లాంటివి ఉన్నా, ఇవన్నీ లక్షణాలు టీబీ కావచ్చు అని చెప్పేసి వాళ్ళకి అవేర్నెస్ కల్పిస్తూ వాళ్ల నుంచి స్పుటన్ శాంపుల్స్ కూడా కలెక్ట్ చేసి హయ్యర్ సెంటర్స్ కి పంపించి టెస్టులు చేయడం జరుగుతూ ఉంది. ఆ టెస్ట్ రిపోర్ట్ ని, రిజల్ట్ ని బట్టి వాళ్ళకి ట్రీట్మెంట్, 6 నెలల ట్రీట్మెంట్ కూడా ఇంటి దగ్గరికే మందులు కూడా సప్లై చేయడం జరుగుతుంది. అట్లాగే మలేరియా కూడా పాజిటివ్ గా తెలిస్తే ఆ ట్రీట్మెంట్ అక్కడే స్టార్ట్ చేయడం జరుగుతుంది. హయ్యర్ సెంటర్ అవసరం అనుకుంటే హయ్యర్ సెంటర్ రిఫరల్ జరుగుతుంది. డెంగ్యూ కూడా ఈ దోమల ద్వారా వచ్చే జబ్బుల గురించి టెస్టులు చేసి అక్కడికక్కడే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. అవసరాన్ని బట్టి హయ్యర్ సెంటర్ కి రిఫర్ చేయడం జరుగుతుంది. అట్లాగే కుష్టు కూడా, స్పర్శలేని మచ్చలు అట్లాంటి వాటిని గుర్తించి వీటికి సంబంధించి అక్కడికక్కడే మేము మా నాలెడ్జ్, అక్కడున్న స్టాఫ్ నాలెడ్జ్ ని బట్టి అక్కడే టెస్ట్ చేయడం, లేదా మా డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్స్ ఉన్నారు వాళ్ళకి రిఫర్ చేయడం జరుగుతుంది. వాళ్ళు వచ్చి ఫీల్డ్ లోనే వచ్చి అక్కడే టెస్ట్ చేసి వాళ్ళకి వైద్యం, వాళ్ళు కూడా 6 మంత్స్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇవి తగ్గిపోయే జబ్బులు. ఎర్లీ స్టేజ్ లో ఆమ్ సెంటర్ లెవెల్లో డిటెక్షన్ జరుగుతుంది, వీటికి ట్రీట్మెంట్ కూడా ఉంది, రిఫరల్ కూడా చేస్తా ఉన్నాం.
1: ఈ మధ్య కాలంలో మీరు కుష్టి వ్యాధి యొక్క నిర్ధారణ పరీక్షలకు వాళ్ళని గుర్తించేందుకు జిల్లా వ్యాప్తంగా ముమ్మరైనటువంటి సర్వే కూడా నిర్వహించారు.
2: అవునండి, చేయడం జరిగింది.
1: అప్పుడున్న గణాంకాల ప్రకారం ఈ కుష్టి వ్యాధి అనేది గతంతో పోలిస్తే ఏ విధంగా ఉందంటారు?
2: గతంలో డిటెక్షన్ సరిగా లేదు, గుర్తించబడలేదు. కొన్ని కేసులు హిడెన్ కేసెస్ ఉండే, అవన్నీ కూడా ఈ 15 డేస్ క్యాంపెయిన్ లో మేము కొత్త కేసులని, దాదాపు 30 పైగా కేసులని మేము కొత్తవి డిటెక్ట్ చేయడం జరిగింది. వాటికి ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేయడం జరిగిందండి.
1: డాక్టర్ తుకారాం గారు, మరి ఇప్పుడు మీరు చెప్పిన అంటువ్యాధులు, అంటువ్యాధులు కాకుండా దీర్ఘకాలంగా ఉండేటువంటి వ్యాధులు, బీపీ షుగర్ లాంటివి, మరి దీనిని నియంత్రించడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారు?
2: మన జిల్లాలో స్పెసిఫిక్ గా చెప్పాలంటే సికిల్ సెల్ డిసీజ్ అనేది ఎనిమియా ఒకటి ఉంది, థలసిమియా అనేది కూడా ఉంది. వాటి సపరేట్ స్పెషల్ స్క్రీనింగ్స్ మనకు ట్రైనింగ్ కలెక్టర్ గారు సౌరభ్ గారు దీనికి ప్లాన్ చేసి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. మన దగ్గర దాదాపు 143 మంది చిన్నపిల్లలను డిటెక్ట్ చేయడం జరిగింది. కొన్ని ఫ్యామిలీస్ లో కూడా ఈ వ్యాధిని డిటెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి సదరన్ కార్డ్స్ ఇవ్వడానికి కూడా క్యాంపు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా ఫ్రీగా అందేటట్టు మందులు కూడా వాళ్ళకి సప్లై అవుతా ఉన్నాయి. ఇవి చేస్తా ఉన్నాం. అట్లాగే మీరు అన్నట్టు బీపీ షుగర్ క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా రెగ్యులర్ గా జరుగుతూ ఉంది. ఈ ఆమ్ సెంటర్లలో జరుగుతూ ఉంది. ప్రతి గురువారం రోజు చేస్తాం. ఇవి ప్రతిరోజు కూడా ఎవరు వచ్చినా గానీ టెస్ట్ చేస్తాం. కానీ పర్టికులర్లీ గురువారం రోజు ఎల్డర్లీ స్క్రీనింగ్ అని చెప్పేసి వయోవృద్ధుల స్క్రీనింగ్, 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి స్క్రీనింగ్ గురువారం రోజు చేస్తాం. ఈ అంటని వ్యాధులు అంటే NCD నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ ని 30 సంవత్సరాలు పైన వయసు ఉన్న వాళ్ళందరికీ కూడా బీపీలు షుగర్ టెస్ట్ చేయడము, క్యాన్సర్ లక్షణాలు ఏమైనా ఉంటే వాళ్ళకి రిఫర్ చేయడము, మన GGH లో వాళ్ళకి రిఫరల్ ట్రీట్మెంట్ ఇప్పించడం ఇవన్నీ కూడా చేస్తా ఉన్నామండి.
1: విద్యా ప్రమాణాలు మెరుగుపడేందుకు మారుమూల ప్రాంతాలలో కూడాను హాస్టల్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వం వారు. మరి ఇక్కడ కూడా అంటువ్యాధులు సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది విద్యార్థుల్లో. మరి అలాంటి సెంటర్స్ లో ఆరోగ్య ప్రమాణాలు మెరుగుపడడానికి ఆమ్ సెంటర్స్ పరిధిలోకి వస్తాయంటారు? అవన్నీ కూడా
2: అవన్నీ ఆమ్ పరిధిలోకి వస్తాయండి. మా వాళ్ళందరూ కూడా ఈ ఆశ్రమ స్కూల్స్ కానీ రెసిడెన్షియల్ స్కూల్స్, హాస్టల్స్, కాలేజెస్ ఇవన్నీ కూడా రెగ్యులర్ గా విజిట్ చేస్తా ఉన్నారు. వీటికి మేము మానిటరింగ్ కూడా చేస్తా ఉన్నాం. వాళ్ళలో ఎట్లాంటి జబ్బులు వెంటనే సంబంధిత రిఫరల్ సెంటర్ కు పంపించి ట్రీట్మెంట్ ఇప్పించి వాళ్ళకి ఐసోలేట్ చేయడం కూడా జరుగుతా ఉంది. నేను కూడా తరచుగా ఈ హాస్టల్స్ కి వెళ్తా ఉన్నా, వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తా ఉన్నా. పిల్లలకి హెల్త్ చెకప్స్ కూడా రెగ్యులర్ గా జరుగుతా ఉన్నాయి. వాళ్ళు క్యాంప్ మోడ్ లో మా వాళ్ళు చేస్తా ఉన్నారు.
1: కుటుంబ నియంత్రణ విషయానికి వస్తే,
2: కుటుంబ నియంత్రణ అనేది ప్రతి ఒక్కరి బాధ్యత కూడా కాబట్టి వీటికి సంబంధించిన అన్ని రకాల సర్వీసెస్ కూడా, గర్భనిరోధక సాధనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము సబ్ సెంటర్ లెవెల్లో అందుబాటులో ఉంచాం. వాటి గురించి అక్కడ వచ్చే జనాలకి ఒక డెలివరీ తర్వాత స్పేసింగ్ కావాలనుకున్నా గానీ, మన మ్యారేజ్ తర్వాత కొంచెం టైం తర్వాత ప్రెగ్నెన్సీ కావాలనుకున్న వాళ్ళకి కానీ, పిల్లలు ఇద్దరు అయిన తర్వాత కూడా ఎట్లాంటి తీసుకోవాలి, ఇంకా ఫర్దర్ గా పిల్లలు వద్దనుకున్న వాళ్ళకి కానీ సర్వీసెస్ ఇవ్వడానికి అన్ని రకాల సాధనాలు సబ్ సెంటర్ ఆమ్ లెవెల్లో మేము పెట్టడం జరిగిందండి.
1: ప్రణాళికాబద్ధంగా మీరు ముందుకు వెళ్తూ ఉన్నా కూడాను మీరు చేస్తున్నది రైటా రాంగ్ అనే విషయాన్ని ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళిందనే విషయాన్ని తెలుసుకోవాలంటే మీ సబ్ స్టాఫ్ తో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ ఉండాలి జిల్లా వ్యాప్తంగా. మరి ఈ ఆమ్ సెంటర్స్ యొక్క విషయ పరిజ్ఞానాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు సమీక్షా సమావేశాలు మీరు ఎప్పుడెప్పుడు నిర్వహిస్తుంటారు? దీంట్లో ఎలాంటి చర్యలు చేపట్టబోతుంటారు?
2: మేము సమీక్ష సమావేశాల్లో నేను ప్రతి నెల మొదటి వారంలో సమీక్ష ప్రతి కేటగిరీ వైజ్ గా డైలీ ఒక కేటగిరీతో నేను మీటింగ్ పెట్టుకుంటానండి. పెట్టుకుని ఈ సమీక్ష వాళ్ల గణాంకాలు చూడడమే కాదు, వాళ్లను కూడా ఎఫిషియెంట్ గా తీర్చిదిద్దే దానిలో భాగంగా వాళ్ళని నేను అందరి ముందు మాట్లాడి ఈ విషయాన్ని అందరికి అర్థమయ్యేటట్టు చెప్పండి, మీకు ఏం అర్థమైందని చెప్పేసి కూడా వాళ్ళతో మాట్లాడించడం, హెల్త్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఎంత బాగా చెప్పగలుగుతున్నారు దాన్ని కరెక్షన్ చేయడం, అట్లాగే ప్రతి చోట అమలవుతుందా లేదా, మరి ఆ రిజిస్టర్లలో నమోదు చేస్తున్నారా లేదా, ఆ మినిట్స్ చూడడం, ఇవన్నీ కూడా నేను చేస్తా ఉన్నా. ప్రణాళికబద్ధంగా వాళ్ళకి రివ్యూస్ చేయడం, గణాంకాలు చూడడం, వాళ్ళకి తర్ఫీది ఇవ్వడం, అదే వాళ్ళు ఫీల్డ్ లో పోయి డెలివరీ చేస్తున్నారా లేదా అనేది కూడా చూడడం జరుగుతా ఉందండి.
1: బాగుందండి. మరి ఈ రోజు మా స్టూడియోస్ కి విచ్చేసి ముఖ్యంగా మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ ఆరోగ్య శాఖ ద్వారా ఈ DMHOగా మన జిల్లాకి మీరు అందిస్తున్న సేవలు, ప్రధానంగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ఏర్పాట్లు, అక్కడ ఉన్నటువంటి మౌలిక వసతులు, అది ప్రజలకు ఏ విధంగా చేరువవుతుంది, మరి సమీక్ష సమావేశాల ద్వారా వాళ్ళకి ఎలాంటి మన సలహాలు సూచనలు అందించే వీలుంటుంది ఇత్యాది విషయాలన్నీ కూడాను చాలా వివరంగా అందించినందుకు ధన్యవాదాలు. నమస్కారం అండి.
2: థ్యాంక్ యూ అండి. నమస్తే.
0: మీరింతవరకు ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ సెంటర్ల అమలు తీరుతెన్నుల గురించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ కులిపక శంకరరావు. ఈనాటి వికసిత్ భారత్ ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ.
3: ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి సమయం 8 గంటలు. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు.

0: నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. సుప్రీంకోర్టులో జడ్జీల సంఖ్య.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 8 గంటలు.

అభిరుచి కార్యక్రమంలో ముందుగా వినండి వరం. ఈ సినిమా నుండి పాటను కోరుతున్న శ్రోతలు జగిత్యాల జిల్లా వెల్లుల్ల లక్ష్మారెడ్డి కాలనీ నుండి జప భూమేశ్వర్, భూలక్ష్మి, పారిపల్లి శశాంక్, బండి కిషోర్ మరియు వారి కుటుంబ సభ్యులు వీరందరి కోసం వరం సినిమా నుండి ఈ పాట.

0: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల.
1: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
0: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ.
1: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
0: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
1: ద్వారకా నగర్, నిజామాబాద్.
0: సెల్ 9032323258.
2: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్స్, క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
3: డాక్టర్ వినోద్ పవార్, లక్ష్మారెడ్డి హాస్పిటల్ ఎదురుగా, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
0: సెల్ 9444004837.
4: అభిరుచి ఉంటున్న శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో వివిధ రకాల కంటి సమస్యలు, గ్లాకోమా, మూతబిందు, రెటీనా, శుక్లాల గురించి ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు, గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ నూకల గారు తగిన సలహాలు ఇస్తారు. గమనిక విన్నారు. అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాట సంసారం ఒక చదరంగం. ఈ సినిమా నుండి పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ జిల్లా జక్రన్పల్లి మండలం బడకల్ గ్రామం నుండి గంగాధర్, చంద్రకాంత్, కోటేశ్వర్, ప్రద్మ, ప్రమిళ, లత, అనన్య మరి వారి కుటుంబ సభ్యులు వీరందరి కోసం సంసారం ఒక చదరంగం సినిమా నుండి ఈ పాట.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.

ఇంతటితో ఈనాటి లలిత సంగీత కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 8:45 కావస్తుంది. కొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

ముద్ర గీతాలలో మీరు విన్న పాట బలరాముడు సినిమా నుండి ఘంటసాల పి సుశీల పాడిన పాట విన్నారు. ఇప్పుడు వినండి అప్పు చేసి పప్పుకూడు సినిమా నుండి ఘంటసాల పి లీల పాడిన ఈ పాట.

శ్రోతలు మధుర గీతాలు వింటున్నారు. మీరు విన్న పాట డాక్టర్ చక్రవర్తి సినిమా నుండి పి సుశీల గారు పాడిన పాట విన్నారు. ఇప్పుడు వినండి దొంగరాముడు సినిమా నుండి ఈ పాట.

మీరు విన్న పాట ఇలవేల్పు సినిమా నుండి. ఇప్పుడు వినండి గూడు పుటాని సినిమా నుండి పి సుశీల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాట.

మధురగీతాలలో మీరు విన్న పాట భావం వరదలు సినిమా నుండి టి సుశీల పాడిన పాట విన్నారు. ఇప్పుడు వినండి మాంగళ్య బలం సినిమా నుండి ఈ పాట.